శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 31వ తేదీ ఆదివారం శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

మరింతవరకు పి సుశీల ఆలపించిన ఆదిత్య హృదయం భక్తి గీతాలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమంలోని భాగంగా ఇప్పుడు వినండి ఎస్పీ శైలజ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు.

0: మరింతవరకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం ఆలపించిన క్రీస్తు భక్తికి తెలిపినారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కన్నుల కేంద్రం సూక్తి సుధా ఈనాటి కార్యక్రమంలో శ్రీ కె చిట్టిబాబు గారి సూక్తి సుధా.
1: ప్రియమైనటువంటి ఆకాశవాణి శ్రోతలకు ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి సూక్తి సుధా కార్యక్రమానికి మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆశీర్వదించే దేవుడు మనకున్నారు. అందును బట్టి మన జీవితాల్లో ధైర్యం వహించుకొని కార్యములు ముందుకొని సాగించాలని తెలియపరుస్తూ నేటి అంశము దేవుని మార్గమును అనుసరించుట. ప్రియమైనటువంటి శ్రోతలారా, మన జీవితంలో సరైన మార్గమును ఎంచుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎన్నుకునే మార్గము మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి మనము మార్గం ఎన్నుకునే ఆ నిర్ణయాన్ని జాగ్రత్తగా ప్రభు చేతికి అప్పగించినట్లయితే ఆయన మన భవిష్యత్తును, మన గమ్యస్థానాన్ని క్షేమంగా చేర్చగలుగుతాడు. ఎలా చేర్చగలుగుతాడు అని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొన్ని ముఖ్య వచనాల ద్వారా మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 3:5-6 వచనాలను చదివినప్పుడు ఈ రీతిగా సెలవిస్తా ఉన్నాయి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎప్పుడైతే మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండగా మన పూర్ణ హృదయంతో దేవునిపై నమ్మకం ఉంచుతామో, మన ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారానికి మనం ఒప్పుకుంటామో, అప్పుడు మనము నడవవలసిన మార్గమును ఆయన మనకు తెలియజేస్తారు. ప్రతి మెట్టగా ఉన్నటువంటి స్థలమును ఆయన సరళం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. మొదటగా దేవునిపై నమ్మకం ఉంచటం. ప్రియమైన వారలారా, దేవుని మార్గంలో నడవాలంటే ముందుగా ఆయనపై, ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి. అందునిమిత్తం

0: ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తగా చెప్పిన యెషయా గారు యెషయా గ్రంథంలో చదివిన మాట 55వ అధ్యాయము 8-9 వచనాల్లో ప్రభువుల వారు ఈ రీతిగా సెలవిస్తున్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా దేవుని మార్గములు మనకు అర్థం కాకపోయినప్పటికీ అవి శ్రేష్టమైనవి, అవి ఉత్తమమైనవి, అవి అనుసరించుటకు యోగ్యమైనవిని మనము గ్రహించగలగాలి. రెండవదిగా చూసినప్పుడు ఆయన వాక్యాన్ని అనుసరించటం. ప్రేమిన వారలారా, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని. దేవుని వాక్యము మనకు దారి చూపించే దీపం. ఆ దీపమైన వాక్యం లేకపోతే మనము చీకటిలో నడుస్తున్నట్టుగానే అంతేకాకుండా పడిపోయే పరిస్థితుల్లో మనము ఉంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మన పాదములకు దీపముగా మనం కలిగి, మన త్రోవలకు వెలుగుగా కలిగి ముందు కొనసాగాలి. మూడవదిగా చూసినప్పుడు విధేయతతో జీవించటం. ఇది కూడా దేవుని మార్గం అనుసరించటం అంటే విధేయతతో జీవించటం. ప్రేమైన వారలారా, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనంలో ఇలా రాయబడింది, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరుచుకునబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకునవలెను.
1: శ్రీ కె చిట్టిబాబు గారి సూక్తి సుత విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పొలం పనులు.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: నిమ్మగడ్డి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
2: ఇది బహువార్షిక జాతికి చెందిన గడ్డి. మొక్క సుమారు 3 నుండి 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. నేల కోతను అరికట్టడానికి ఈ పంట సాగు శ్రేష్టమైనది. దీని తైలాన్ని పరిమళాల పరిశ్రమలోనూ, అలాగే విటమిన్ ఏ తయారీకి ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి తైలంలో సిట్రల్ అనే రసాయనం ఉంటుంది. నిమ్మగడ్డిని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. బలమైన ఎర్ర నేలల నుండి బలహీనమైన ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. బంజరు, బీడు, అలాగే అటవీ నేలల్లో కూడా సాగు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో నీటి వసతి కింద సాగు చేసుకోవచ్చు. ఎత్తైన కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా కూడా సాగు చేయుటకు అవకాశం ఉంది. నిమ్మగడ్డిని పిలకల ద్వారా వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, అలాగే పిలకకు మధ్య 45 సెంటీమీటర్లు ఎడముంచి నాటుకోవాలి. మొక్కలు పడిపోకుండా మొక్కల మొదల్లో మట్టిని ఎగదోసి గట్టిగా నొక్కాలి. నీటి వసతి సౌకర్యం ఉంటే తీవ్రమైన చలి, అలాగే వేసవిలో తప్ప నిమ్మగడ్డిని సంవత్సరం పొడవునా నాటుకోవచ్చు. 1 ఎకరా పొలంలో నాటడానికి సుమారు 15,000 పిలకలు అవసరం. ఇక రకాలను చూసినట్లయితే కావేరి

0: అలాగే కృష్ణ, ఎకరాకు ఆఖరి దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, అలాగే 40 కిలోల మ్యూరట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ప్రతి కోత తర్వాత ఎకరాకు 4 కిలోల యూరియా 2 దఫాలుగా వేసుకోవాలి. వర్షాకాలంలో ఈ పంటకు నీరు అంతగా అవసరం ఉండదు. ఆ తర్వాత వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. పిలకలు నాటిన వెంటనే నీరు కట్టి తర్వాత 2 నుండి 3 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా నెల రోజుల వరకు నీరు పెట్టాలి. నాటిన 3 నుంచి 4 నెలల వరకు, తదుపరి పంట కోసిన తర్వాత 4 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. శీతాకాల ప్రారంభంలో వచ్చే పూల కంకులను ఎప్పటికప్పుడు తీసివేయాలి, లేనిచో నిమ్మగడ్డి దిగుబడి తగ్గిపోవును. నాటిన 10 నుంచి 15 రోజుల తర్వాత వరుసల మధ్య ఉలువలు లేదా ఏదైనా పప్పుజాతి పంటను విత్తుకున్న ఎడల కలుపును చాలా వరకు నివారించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డికి ఎటువంటి పురుగు అలాగే తెగుళ్ల బాధ లేదు, కావున సస్యరక్షణ చేపట్టాల్సిన అవసరమూ లేదు. మురుగునీటి సౌకర్యం సరిగా లేని చోట వేరుకుళ్ళు తెగులు సోకే అవకాశం ఉంది, కనుక జాగ్రత్త వహించాలి. మొదటి పంట నాటిన 5 నుంచి 6 మాసాల తర్వాత కోతకు వస్తుంది. తదుపరి కోత ప్రతి 2.5 నుంచి 3 మాసాల వ్యవధిలో వస్తుంది. ఒకసారి నాటిన పైరు నుండి 4 నుంచి 5 సంవత్సరాల వరకు పంట తీసుకోవడం లాభదాయకం. మొక్కలను నేల నుండి 10 నుంచి 15 సెంటీమీటర్లు వదిలి కోయాలి. పంటను కోసిన ప్రతిసారి ఎండు ఆకులను తీసివేయాలి. దీనివల్ల దుబ్బులు బాగా చిగురించి పెరుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. నిమ్మగడ్డి ఆకుల నుండి స్వేదన ప్రక్రియ ద్వారా నూనెను తీస్తారు. ఈ నూనె తీసే యంత్రం డిస్టిలేషన్ ట్యాంక్, బాయిలర్, కండెన్సర్ అలాగే సపరేటర్ అనే భాగాలను కలిగి ఉంటుంది. అప్పుడే కోసిన నిమ్మగడ్డి ఆకులను డిస్టిలేషన్ ట్యాంకుల్లోకి నింపి మూత మూసి నీటి ఆవిరిని పంపాలి. నూనె ఆవిరి నీటి ఆవిరి ద్రవరూపంలో కండెన్సర్ ద్వారా సపరేటర్లోకి చేరుతాయి. నీటిపై తేలియాడే నూనెను వేరు చేసి శుభ్రపరిచి గాజు లేక అల్యూమినియం పాత్రల్లో భద్రపరచాలి. కొన్ని వృద్ధిపరిచిన డిస్టిలేషన్ యంత్రాలలో సపరేటర్ ద్వారా నీటిని, నూనెను వేరువేరుగా సేకరించుకోవచ్చు. నిమ్మగడ్డి నుండి ఎకరాకు రకాన్ని బట్టి 60 నుంచి 90 కిలోల నూనె వస్తుంది. నీటి వసతి కింద సాగు చేసేటప్పుడు ఎకరాకు సంవత్సరానికి 10,000 నుండి 15,000 వరకు, అలాగే వర్షాధారంగా సాగు చేసినప్పుడు 40 నుంచి 45 కిలోల నూనె 4,000 వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చు.
1: పొలం పనులు విన్నారు.
2: మన్ కీ బాత్, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులో మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఈ రోజు ఉదయం 11 గంటలకు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇంకా ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి ఇండియా, డిడి కిసాన్ ఛానళ్లు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ అనంతరం తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి, ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మనసులో మాట కార్యక్రమం తిరిగి రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మీరు కూడా mygov.in ఓపెన్ ఫారం ద్వారా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. గుర్తుంచుకోండి, ఆదరణీయ ప్రధానమంత్రి దేశ ప్రజలతో పంచుకునే తమ మనసులో మాట మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి కన్నడ కేంద్రం సమయం 6:40 నిమిషాలకు వస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే నెల 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా నేచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట కార్యాలయంలో పాత్రికేయులతో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం వ్యయంలో 72.67% కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. రబీ సీజన్లో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదో రాష్ట ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. డీజిల్ కొరత ప్రచారం వాస్తవాలకు విరుద్దమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

0: మెగా డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని అన్నారు. అక్రమాలపై తాము లేవనెత్తిన కీలక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. డిఎస్సి కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మెగా డిఎస్సి 2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2025 డిఎస్సిని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. దీనికోసం 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఆయన పేర్కొంటూ,
1: డిఎస్సి నోటిఫికేషన్ చూస్తే దీంట్లో నోటిఫై చేసింది మనం 16,342 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 13 జిల్లాలు, రికార్డ్ టైం 826 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ ని అభ్యంతరకంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టు కి మనం అన్ని సమర్పించిన తర్వాత కోర్టు ఇక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ అవరోధాలు
2: ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నుంచి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: 2026 సంవత్సరానికి ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనడం, ఈ రెండుగా భాగాలను విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10:15 ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లు లబ్దిదారులకు నేరుగా పంపిణీ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పథకం కింద లబ్ధి పొందిన రాజశేఖర్ రెడ్డి వివరిస్తూ,
4: రైతుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన అని చెప్పి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉంది. ఇది కాకుండా పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిలవ పెట్టుకున్నా కూడా ఆ పంట మీద వాళ్ళు మనకి అప్పు ఇస్తా ఉన్నారు. దాన్ని సులభ వాయిదా పద్ధతిలో కట్టేటట్టుగా, కొంచెం రైతులకి అనుకూలంగా ఉండేటట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ పంటకి మనం బీమా కట్టుంటే మన పంటకు నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది జరుగుతుంది.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణం చిరు వ్యాపారులు నిర్వహించే మహిళలకు ఆర్థిక భరోసానిస్తోందని లబ్ధిదారు మస్తాన్బీ వెల్లడిస్తూ,
5: కేంద్ర ప్రభుత్వం రైతులకి చాలా సంక్షేమ పథకాలని ఇస్తుంది జరుగుతుంది. ముద్రా లోన్ కింద కూడా మహిళలకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ఇలాగే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో పెట్టి మహిళలకి అటు రైతులకి అన్ని పథకాలు ఇచ్చి మంచిగా చేకూర్చాలని చెప్పి మహిళలు కూడా ఎక్కువగా మోదీ గారు వల్ల ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చాలా వ్యక్తం చేస్తున్నారు.
0: పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల్లోనే అధునాతనమైన ఇందిరమేళ నిర్మించిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

0: శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావంతో రాష్టంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ ఉదయం 11 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసంగం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. వెంటనే శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా పొగాకు ఉత్పత్తుల వాడకం మారడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం, ఏమ్స్ గురించి డాక్టర్ పివి చలమయ్య గారితో పరిచయం వింటారు. ఇంకా ప్రకటనలు, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రసారమవుతుంది. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు, 9:30 చిత్రాంజలి వింటారు. 10:00 వార్తావాహిని ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 11:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసారంగం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక వెనువెంటనే భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అటు తర్వాత వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి 12:30. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 4:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు

కళ్యాణ వైభోగం నాటిక వింటారు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలు. సాయంత్రం 6 గంటలకు ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అటు తర్వాత 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఈ సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7:45 రంగస్థల కార్యక్రమంలో మయసభ ఘట్టం శ్రీ ఎం శ్రీ బి మధు ఆలపించిన దుర్యోధన పాత్ర పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ ఎం నారాయణరెడ్డి. 8:00 రాత్రి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం తన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు మనసులో మాట హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 9:15 స్పాట్ లైట్ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 9:30 హెలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం వింటారు. 10:00 ఏకచిత్రగానం శీర్షికన రాముడు భీముడు చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 పలనాటి మధుర గీతాలు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు వినండి కారుణ్యాలపించిన లలిత గీతం.

కారుణ్య ఆలపించిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కన్నుల కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మన కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం న్యాయవాదుల జాతీయ సదస్సు 2026ను నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు సైనికుల్లాంటి వారని అన్నారు. ఇటీవల అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొన్న తీవ్రమైన పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకిత భావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఎన్నికల సంఘం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారులు, కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టెక్స్టైల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, హెల్త్ టెక్నాలజీ రంగాలు దేశ స్వయం సమృద్ధిని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. నిన్న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ మెడిటెక్ జోన్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఆయన వైద్య పరికరాల తయారీ విభాగాలు, పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్, దేశాన్ని ప్రపంచస్థాయి తయారీ, ఆవిష్కరణల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ సంక్

0: సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంటీజెడ్లోని వసతులు, హెల్త్ కేర్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం అవకాశాలు అందిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను దేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అభినందించారు.
1: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीनें हैं जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: प्रपंच आरोग्य संस्था WHO डायरेक्टर जनरल टेड्रोस अधनम నిన్న తూర్పు కాంగోలోని బునియాకు చేరుకున్నారు. టెడ్రోస్ అక్కడ ఉన్న ఒక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా వ్యాధి ప్రభావిత కుటుంబాలను కలుసుకుంటారు. వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగోలో 906 ఎబోలా అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆరోగ్యాధికారులు తెలియజేశారు. కాగా పొరుగు దేశమైన ఉగాండాలో 9 కేసులు, 1 మరణము ధృవీకరించబడింది. ఈ వ్యాధి వ్యాప్తికి బుందిబుగ్యో వైరస్ కారణమని, దీనికి ఇప్పటివరకు ఎటువంటి టీకా లేదా చికిత్స అందుబాటులో లేవని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నిన్న మ్యాన్మార్ అధ్యక్షులు బీహార్లోని గయా సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది. యుమిన్ ఆంగ్ మ్యాన్మార్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నిన్న సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుమిన్ ఆంగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యక్షులు కనబరిచిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం నాడు ముంబైని సందర్శిస్తారు. అక్కడ ఆయన వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరపడంతో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందని చెప్పారు.
2: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services.

0: We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
1: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాడ్మింటన్లో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మహమ్మద్ షాహిబుల్ ఫిక్రీ ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటి వరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ

0: అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటి వరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్దిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతి రేఖలు

ఈనాటి కాంత్రికులు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా పొగాకు ఉత్పత్తుల వాడకం మానడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ఎయిమ్స్ గురించి డాక్టర్ పివి చలమయ్య గారితో పరిచయం వింటారు. ప్రకటనలు, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఉంటుంది. ముందుగా కొన్ని ప్రకటనలు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. RBI యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
4: RBI అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఇప్పుడు వినండి వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రిక సమాచారం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సిరి ఆదేశించారు. గత ఏడాది కర్నూలు జిల్లాలో అత్యధికంగా యోగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. యోగాంతర ప్రచార కార్యక్రమాన్ని జూన్ 7 నుంచి జూన్ 21 వరకు యోగా గురువులు, ట్రైనర్లు, మాస్టర్ ట్రైనర్ల నమోదును జూన్ 7 తేదీలోపు, యోగా సిటిజన్ రిజిస్ట్రేషన్లను జూన్ 14 తేదీలోపు పూర్తి చేయాలన్నారు. 500 మంది పారిశుద్ధ కార్మికులతో పాటు ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన వేగవంతం అయ్యేలాగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డిస్టిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో

పరిశ్రమల స్థాపనకు సంబంధించి 40 ఎంఓయూలు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ పనులు పూర్తి అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ బిల్లులను ఆదివారం కూడా చెల్లించేలాగా చర్యలు తీసుకున్నామని కర్నూలు ఆపరేషన్స్ ఎస్సీ ప్రదీప్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని డివిజన్లలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆయన వినియోగదారులకు సూచించారు. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పనుల్లో భాగంగా బీక్యాంప్ సెక్షన్ పరిధిలోని నందికొట్కూరు రోడ్డులో ఆదివారం అంటే ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు ఇన్ఛార్జ్ ఈఈ రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జయరామ్ ఎస్టేట్స్, వాసవినగర్, నంద్యాల చెక్పోస్ట్, పవన్ రెసిడెన్సీ ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వినియోగదారులు గమనించి సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఏఐబి మోడల్ టెస్ట్ విజయవంతమైనట్లు ఐఏఎల్ రాష్ట ఉపాధ్యకులు కె రంగనాథ్, జిల్లా కార్యదర్శి బిఎస్ రవికాంత్ ప్రసాద్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించినట్లు తెలియజేశారు. వచ్చే నెల 7వ తేదీ జరగబోయే ఏఐబి పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 40 మంది జూనియర్ న్యాయవాదులు ఈ మోడల్ టెస్టుకు హాజరైనట్లు వారు తెలియజేశారు. రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని సి బెలగల్ మండలం వ్యవసాయాధికారి మలేష్ కుమార్ విత్తన దుకాణాల యజమానులకు హెచ్చరించారు. శనివారం సి బెలగల్ పోలకలు గ్రామాలలో పత్తి విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది పదవీ విరమణ పొందడం అభినందనీయమని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. పదవీ విరమణ పొందిన పోలీసులకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ఎంసీ రంగయ్య, ఆధునిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆర్హెచ్ చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను త్వరగా అందించాలని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ ఎస్టీ వివిధ చట్టాల అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బాధిత కుటుంబాలకు పెన్షన్ నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని వారు సూచించారు.

0: స్థానిక అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన బాస్కెట్బాల్ సమ్మర్ క్యాంపు శనివారం ముగిసింది. ముఖ్య అతిథులుగా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. జాయింట్ సెక్రటరీ మురళి, కోచ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఈనాటి వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడుబుల కామరా
3: సై బాల్,
2: గురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పొగాకు ఉత్పత్తుల వాడకం మానడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ఈ అంశం గురించి డాక్టర్ పివి

0: చలమయ్య గారితో పరిచయం.
1: మన ఆరోగ్య పరిరక్షణ మన చేతుల్లోనే ఉంది అంటారు వైద్యులు. అంటే మనం మన దైనందిన జీవితాన్ని సక్రమంగా మనం పెట్టుకున్నట్టయితే, అంటే మన రోజువారీ కార్యక్రమాలని ఆరోగ్యవంతంగా మనం ప్రారంభించి ఆరోగ్యవంతంగా ముగించినట్టయితే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని పరిస్థితుల్లో, అంటే వారి వృత్తిపరంగా కావచ్చు, లేదంటే చుట్టూ ఉండే వాతావరణ పరంగా కావచ్చు, ఏ రకంగా మనం చూసినా కూడా మనకి, అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా మనకి సంబంధం లేకుండా కొన్ని హానికరమైనటువంటి విషయాల వల్ల మరి మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం మంచి ఆరోగ్య లక్షణాలని మనం ఉంచుకొని మన జాగ్రత్తలో మనం ఉన్నట్టయితే మన ఆరోగ్యానికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు. కానీ కొన్ని అలవాట్ల వల్ల, కొన్ని ఆహార వ్యవహారాల వల్ల మన ఆరోగ్యాన్ని మనమే దెబ్బతీసుకుంటున్నామేమో అనిపిస్తుంటుంది. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది పొగాకు ఉత్పత్తుల వాడకం. కాబట్టి ఈ పొగాకు ఉత్పత్తుల వాడకం అనేటువంటిది మన ఆరోగ్యానికి ఏ రకంగా హాని చేస్తుంది, అలాగే పొగాకు ఉత్పత్తుల్లో ముఖ్యమైనటువంటిది పొగ తాగటం. ఈ పొగ తాగడం వల్ల మన ఊపిరితిత్తులకి, అంటే మన శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగమైనటువంటి ఊపిరితిత్తులు ఏ రకంగా దెబ్బతింటాయి, దానివల్ల ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి పల్మనాలజిస్ట్, అంటే ఈ శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ పివి చలమయ్య గారు తెలియజేస్తారు. వారి నుంచి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి చలమయ్య గారు.
2: నమస్కారం సార్.
1: ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా, అంటే ఎవరి ఆరోగ్యం కాపాడుకున్నటువంటి వారి చేతుల్లో ఉంది, దాదాపుగా 90% ఉందని మనం అనుకోవచ్చు. అయితే మరి కొంతమంది ఏంటంటే తమ యొక్క అలవాట్ల వల్ల కావచ్చు, లేదంటే తెలియకుండా జరిగినటువంటి ఇతరితర అలవాటు పడినటువంటి ఉత్పత్తుల వాడకం వల్ల కావచ్చు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం అనేది జరుగుతుంటుంది. మనం ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తున్నాం, అంటే కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల, అంటే కొంత యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, అంటే కొంతమంది ఏంటంటే సరైనటువంటి డ్రైవింగ్ రాకపోవడం వల్ల, అలాగే సరిగా నేర్చుకోకపోవడం వల్ల, కానీ కొంతమంది అత్యుత్సాహంతో ఎక్కువ స్పీడ్ నడపడం వల్ల, దీనివల్ల కూడా మరి ఎక్కువ యాక్సిడెంట్లు కూడా జరిగి ముఖ్యంగా యువత కూడా మరణాలలో సంబంధించిన కూడా మనం చూస్తున్నాం. అయితే దానికంటే ముఖ్యమైనది ఏంటంటే అది పక్కన పెడితే, అంటే మన చేతుల్లో మన ఆరోగ్యమే ఉంది, మన చేతుల్లో మన భవిష్యత్తు ఉంది అని చెప్పుకోవడం విషయం కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. మరి యువతలో ముఖ్యంగా మనం చూసినట్టయితే కూడా ఈ పొగాకుల వాడకం అనేటువంటిది, పొగ తాగడం అనేటువంటి, సిగరెట్లు తాగడం అనేటువంటి అలవాటు కూడా ఈ మధ్య మరి కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది మనం చూస్తుంటే. అయితే మానేసేవాళ్ళు, అలవాటు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినప్పుడు కూడా మనం రోజు రోజుకి ఈ ఉత్పత్తులు చూస్తున్నట్టయితే, వాటి అమ్మకం పెరగడం చూస్తున్నట్టయితే మరి కొత్త కొత్తగా కూడా అలవాటు చేసుకుంటున్నారు అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ విషయంలో మరి పొగాకు ఉత్పత్తుల వాడకం ఏ రకంగా నష్టం చేస్తుంది, పొగ తాగడం ఏ రకంగా నష్టం చేస్తుంది అని మనం తెలుసుకోవడం కంటే ముందుగా, అసలు మన శరీరంలో ఊపిరితిత్తులు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అవయవం, అసలు ఇది మన శరీరానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఈ శరీరంలో మన ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడుతున్నాయి ఈ ఊపిరితిత్తులు అనేటువంటివి ముందుగా తెలియజేస్తారా?
2: మానవులకి 2 ఊపిరితిత్తులు ఉంటాయండి. గుండెకి 2 వైపులా ఉంటాయి. దాంట్లో చిన్న చిన్న యూనిట్స్, దాన్ని అల్వియోలార్ యూనిట్స్ అంటారు. ఇవి మనకి బయట నుంచి ఆక్సిజన్ అన్ని ఆర్గాన్స్కి, అన్ని అవయవాలకి ఆక్సిజన్ అందేటట్టు, అండ్ అన్ని అవయవాల్లో మెటబాలిజం తర్వాత మనకి ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ వ్యాయువుని బయటికి వెళ్ళేటట్టు చేస్తాయి. ఇది ఊపిరితిత్తుల ప్రధాన ఫంక్షన్, ఉపయోగం.
1: మనకి మన శరీరంలో ఆక్సిజన్ తీసుకెళ్ళడము, మరి ఉత్పత్తి అయినటువంటి
2: కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించడం.
1: అంటే ఈ ఆక్సిజన్ను మన శరీరానికి తీసుకెళ్ళడం, తీసుకురావడంలో ఊపిరితిత్తులు ప్రధానంగా పాత్ర పోషిస్తున్నాయన్నారు. అంటే శరీరానికి ఆక్సిజన్ యొక్క ప్రాధాన్యత ఏంటో ముందుగా తెలియజేస్తారా?
2: బాడీలో ప్రతి ఆర్గానికి మెటబాలిజం, అంటే మనకి తీసుకున్న ఫుడ్ నుంచి గ్లూకోజ్ అనే పదార్థం సింథసైజ్ అయ్యి ప్రతి బాడీ ఆర్గాన్స్కి రక్త సరఫరా ద్వారా అందుతాయి. బట్ ఆ ఆక్సిజన్ మెటబాలిజం, అంటే ఆ ఆక్సిజన్ని యూజ్ చేసి ఉపయోగించుకోవాలంటే ప్రతి సెల్కి ఆక్సిజన్ అవసరం.
1: అంటే ఈ ఆక్సిజన్ ఏ రకంగా మన శరీరానికి పంపుతుంది అంటారు? ఈ ఊపిరితిత్తులు శరీరంలో ప్రతి అణువుకి కూడా ఆక్సిజన్ అందించాలని అంటున్నారు. అంటే ఏ రకంగా చేరుస్తుంది అంటారు ఈ ఊపిరితిత్తులు?
2: మనకి గుండె ఏదైతే ఉందో, గుండెకు చేరిన రక్తం, ఆ రక్తం అంతా గుండె కొట్టుకోవడం వల్ల ఊపిరితిత్తులకు చేరుతుంది. ఫస్ట్ ఊపిరితిత్తులకు చేరినప్పుడు ఈ ఊపిరితిత్తుల్లో ఏదైతే అల్వియోలార్ యూనిట్స్ ఉంటాయో, అక్కడ ఆ రక్తంలో క్యారీ అయిన కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వెళ్ళి అదే హీమోగ్లోబిన్కి, బయట మనం పీల్చుకున్న ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది రక్తంలోకి. ఆ రక్తము మళ్ళా గుండెకు చేరి గుండె నుంచి లెఫ్ట్ వెంట్రికల్ ద్వారా మిగతా అవయవాలకి, బ్రెయిన్కి, కిడ్నీస్కి, అన్ని ఆర్గాన్స్కి, బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్,

0: ఏదైతే ఆక్సిజన్తో కూడిన రక్తం ఉంటుందో అది చేరుతుంది. అలానే మళ్ళా ఇప్పుడు మళ్ళా అవయవాల నుంచి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ మెటబాలిజం వల్ల ప్రొడ్యూస్ అవుతుందో అది మళ్ళీ ఆ రక్తంలో చేరి మళ్ళీ హార్ట్కి చేరి అక్కడి నుంచి ఊపిరితిత్తులకి సరఫరా అవుతుంది.
1: అంటే ఏదైతే మనం ఆక్సిజన్ అందించాలో వాటిని ముందు రక్తంలో చేర్చడం ద్వారా రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు తీసుకురావడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నట్టు ఈ ఊపిరితిత్తులు. అంటే రక్తంలో ఆక్సిజన్ ని కలపడము మరి రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు తీసుకురావడం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే ఈ రకంగా మన ఆరోగ్యం అంతా కూడా చక్కగా ఉండేటట్టుగా ఈ ఊపిరితిత్తులు సహకరిస్తాయి. చాలా బాగా తెలియజేశారు డాక్టర్ గారు. అయితే ఇక్కడ ఈ ప్రక్రియ ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందులకు గురవుతుంటుందంటారా? అంటే ఎప్పుడు కూడా నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. అంటే రక్తంలో ఆక్సిజన్ కలపడము, రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు తీసుకురావడం, ఇది ఎక్కడ కూడా ఇబ్బంది పడినా కూడా శరీరం అంతా కూడా అనారోగ్యానికి గురవడం అనేటువంటిది జరగడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఈ ప్రక్రియకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయంటారు?
0: ఒకటి మనకి గుండె సరిగ్గా లేకపోవడం, ఇంకోటి ఊపిరితిత్తులు. ఈ రెండు ఇవి పనిచేయని టైంలో ఈ మనకు ఆక్సిజన్ మిగతా ఆర్గన్స్కి అందకపోవడం వల్ల, మిగతా అవయవాలకి సరిగ్గా అందకపోవడం వల్ల అవి కూడా డ్యామేజ్ అవుతాయి. అందుకే మనకు గుండె జబ్బులు కానీ ఊపిరితిత్తుల సమస్యలు మొదటగా పేషెంట్స్ వస్తారు. దాని తర్వాత ఇవి ఈ రెండు డ్యామేజ్ అయ్యాయంటే మిగతా ఆర్గాన్స్ మీద సెకండరీ ఎఫెక్ట్స్ కింద పడిపోతాయి. సో ఈ ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి మిగతా అవయవాలకు అందని పక్షంలో ఆ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి.
1: అంటే ఈ ఊపిరితిత్తులకు వచ్చినటువంటి సమస్యలు ఏ రకంగా ఉంటాయంటారు? ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఇంత చక్కగా పనిచేసేటువంటి సమన్వయంతో పనిచేసే గుండె ఊపిరితిత్తులు సమన్వయంతో పనిచేస్తేనే శరీరం అంతా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఆక్సిజన్ వెళ్ళడానికి కానీ లేదంటే మన గాలి పీల్చుకోవడంలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఏర్పడితే, అంటే ఊపిరితిత్తులకు ఎటువంటి సమస్యలు వస్తుంటాయి, అవి ఏ రకంగా వస్తుంటాయి తెలియజేస్తారా?
0: ఊపిరితిత్తుల్లో మేజర్ సమస్యలు అంటే మూడు రకాలుగా చెప్తారు. ఒకటి శ్వాస నాళికి సంబంధించిన సమస్యలు, ఎయిర్వే డిసార్డర్స్ అంటారు. అవి కామన్గా చూస్తే మనం ఆస్తమా, సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఆ సిఓపిడికి మెయిన్ కారణం కూడా పొగాకు. ఆస్తమా అనేది జన్యుపరంగా సంబంధించినవి, మనకి బయట పొల్యూటెన్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా కొంతమందికి ఇరిటేషన్ కాజ్ చేసి ఆస్తమా వస్తుంది. అలానే శ్వాసనాళికి కాకుండా ఈ ఊపిరితిత్తుల్లో ఏవైతే అల్వియోలార్ యూనిట్స్ ఉంటాయో దానికి సంబంధించిన సమస్యలు. అల్వియోలై అంటే మనకి ఇన్ఫెక్షన్, వైరల్ కావచ్చు, బ్యాక్టీరియల్ కావచ్చు, ఫంగల్ కావచ్చు, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్వియోలార్ యూనిట్స్లో ఇన్ఫెక్షన్ చేరుతుంది. అలా కాకుండా ఇంకా ఈ అల్వియోలార్ యూనిట్స్ డిస్ట్రాయ్ అవ్వడం ట్యూబర్క్లోసిస్, టీబీ వల్ల కానీ, ఇంకా ఈ అల్వియోలార్ యూనిట్స్ని ఒక ఆర్గాన్ లాగా పట్టి ఉంచుకునేది ఇంటర్స్టీషియం అంటారు. ఈ ఇంటర్స్టీషియంకి సంబంధించిన వ్యాధులు కామన్గా ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజెస్ అంటారు. ఇవి కామన్, మనం కామన్ గా చూసే సమస్యలు.
1: అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఇప్పటివరకు ఏంటంటే సాధారణంగా మరి వాటంతటవి వచ్చే సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే కొని తెచ్చుకునే సమస్యలు అంటాం మనం ముఖ్యంగా, అంటే పొగ తాగడం అనుకుంటుంది. అంటే పొగ తాగడం అంటే ఒక సిగరెట్ కావచ్చు, బీడి కావచ్చు, చుట్ట కావచ్చు, ఏదైనా కానీ మనం కొని వాడడం ద్వారా సమస్య తెచ్చుకోవడం. అయితే ఈ పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులకు వచ్చేటువంటి సమస్య ఏంటో తెలియజేస్తారా?
0: పొగ తాగడం వల్ల మెయిన్ గా ఊపిరితిత్తులకి వచ్చే సమస్యలు సింపుల్ సమస్యల నుంచి మనకి క్రానిక్ సమస్యలు అండ్ లంగ్ క్యాన్సర్ తీవ్రమైన సమస్యలు వరకు చెప్తాను. సింపుల్గా స్టార్టింగ్ మీరు పొగ తాగడం స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏంటంటే ఉమ్ము ఎక్కువ రావడం, దగ్గు ఎక్కువగా రావడము, ఇది ముదిరే కొద్దీ దాన్ని సిఓపిడి అంటారు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. దీంట్లో ఏమవుతుందంటే శ్వాసనాళ్ళలో ఇన్ఫ్లమేషన్, ఈ ఏవైతే టాక్సిన్స్ ఏవైతే మనం పొగాకులో ఉంటాయో అవి శ్వాసనాళి యొక్క ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల శ్వాసనాళిలో ఎక్కువ ఉమ్ము ప్రొడ్యూస్ అవ్వడము, అలానే మన అల్వియోలార్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దాని వాల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది పొగాకు. దానివల్ల మన చిన్న చిన్న శ్వాసనాళులు ఉంటాయి కదా, అవి మూసుకుపోతాయి. అందుకని వాళ్ళలో శ్వాస వదలడంలో చాలా ఇబ్బంది ఉంటుంది, శ్వాస తీసుకోవడంలో వదలడంలో చాలా సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఈ అల్వియోలార్ యూనిట్స్ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ఏదైతే ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల నుంచి రక్తనాళికి చేరాలో అది సరిగ్గా డిఫ్యూజ్ అవ్వలేదు. సో ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడము రక్తానికి, అలానే మిగతా అవయవాలకు చేరకపోవడము. అలా కాకుండా ఇంకా ఆల్రెడీ ఆస్తమా ఉన్నవాళ్ళు పొగ తాగడం వల్ల ఈ ఆస్తమా అనేది కంట్రోల్ అవ్వకపోవడం. అలానే చిన్న పిల్లలు ఎవరైతే 12-14 సంవత్సరాలు కింద పైబడి ఉంటారో వాళ్ళకి పొగ మనం పెద్దవాళ్ళు తాగడం వల్ల పిల్లలు పీల్చుకోవడం వల్ల ఆ ఊపిరితిత్తులు అనేది సరిగ్గా పెరగకపోవడము, ఇవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే తల్లిదండ్రులు వీళ్ళు తాగడం వల్ల, వాళ్ళు పొగ పీల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే నిమ్ము, టీబీ కానీ, వీళ్ళ

0: వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఆ ఊపిరితిత్తుల్లో ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అలానే వారు పెరుగుదల కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది.
1: డాక్టర్ చాలా విషయాలు చాలా బాగా తెలియజేస్తారు. అయితే ముఖ్యంగా చాలా మంది అనుకుంటుంటారు, మనం పీల్చిన పొగలో ఎక్కువ భాగం వెనక్కి వదిలేస్తున్నాం కదా, ఎక్కువ నష్టం ఏముంది, తర్వాత మనం సిగరెట్ కాల్చడం వల్ల అయితేనేమి, లేదంటే సిగరెట్ కానీ బీడీ కానీ చుట్ట కానీ కాల్చడం వల్ల ఎంతో మనకి ఉత్సాహం వస్తుంది, దాంట్లో ఉత్తేజం ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పొగ తాగడం అనేది కూడా జరుగుతుంటుంది. ఇంకా పిల్లల ఆసక్తి అంటే వాళ్ళ తండ్రి అంటే పేరెంట్స్ ఎవరైనా, లేదా చుట్టుపక్కల బంధువులు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళందరూ ఈ సిగరెట్ కాల్చడం వల్ల పొగ తాగడం వల్ల దాంట్లో ఏముంది అనే ఉత్సాహంతో పిల్లలు కూడా అలవాటు పడుతుంటారు. తర్వాత అది తాగడం వల్ల ఏమైనా ఇంకా ఎక్కువ మేలు జరుగుతుందేమో అనేటువంటిది కూడా చాలామంది తాగే వాళ్ళకి కానీ లేదంటే తాగాలనుకునే వాళ్ళకి కానీ కొంచెం ఆసక్తి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ పొగలో ఏ రకమైనటువంటి కాలుష్యాలు అంటే ఏ రకమైనటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాలు ఉన్నాయి, అవి ఆరోగ్యానికి ఏ రకంగా నష్టం చేస్తాయో తెలియజేస్తారు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఆలోచన రావాలంటే పొగ తాగాలి, ఉత్సాహం రావాలంటే పొగ తాగాలి, నే ఈ సిగరెట్ కాల్చిన తర్వాత నేను ఉత్సాహంగా పనిచేస్తాను అనేటువంటి ఒక అభిప్రాయము, ఒక నమ్మకము, ఒక మూఢనమ్మకం అనేటువంటిది ప్రజల్లో చాలా ఉంది. కాబట్టి అసలు దీంట్లో ఉండేటువంటి నష్టం కలిగించేటువంటి రసాయనాలు ఏంటో మన శ్రోతలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తారా?
0: మెయిన్ పొగాకులో 7,000 రకాల విషయపూరితమైన కెమికల్స్ ఉంటాయి. దాంట్లో 69 రకాలు కార్సినోజెన్స్ ఉంటాయి. అంటే ఇవి మనం పీల్చుకున్నట్టయితే మన సెల్యులర్ లెవెల్లో ఏం చేస్తాయంటే మన డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ చేసి దాన్ని మ్యూటేషన్ చేస్తుంది. మ్యూటేషన్ వల్ల ఏమవుతుందంటే మనలో మామూలుగా జరగాల్సిన ప్రాసెస్ కాకుండా, ఫంక్షన్స్ కాకుండా, దానివల్ల క్యాన్సర్ కానీ వివిధ రకాలైన డిసీజెస్ రావడం జరుగుతుంది. కామన్గా ఈ 7,000 రకాల విషపూరితమైన కెమికల్స్లో కామన్వి ఏంటంటే నికోటిన్ ఒకటి, కార్బన్ మొనాక్సైడ్ ఒకటి, లెడ్, ఆర్సెనిక్, ఇవన్నీ కామన్గా ఉండేటివి. ఇవేంటంటే హెవీ మెటల్స్ అంటారు దీన్ని. హెవీ మెటల్స్ అండ్ కార్బన్ మొనాక్సైడ్ ఏం చేస్తుందంటే మన హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ అందుకోవడానికి చాలా ముఖ్యమైన రక్త కణాల్లో ఉండే ఒక కెమికల్ అన్నట్టు. ఆ హీమోగ్లోబిన్కి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిజన్ కన్నా 200 టైమ్స్ అంటే 200 సార్లు ఎక్కువ అఫినిటీ కలిగి ఉంటుంది. సో ఒకసారి మనం కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకున్నట్టయితే అది హీమోగ్లోబిన్కి అతుక్కొని ఆక్సిజన్ అతుక్కోకుండా చేస్తుంది. దానివల్ల ఆక్సిజన్ సరఫరా అనేది బాడీకి సరిగ్గా జరగదు. ఇవి పొగాకులో ఉన్న కెమికల్స్. అలానే పొగాకు తాగడం ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా రకాలుగా తాగుతున్నారు. ఒకటి బీడీ. బీడీలో ఏంటంటే అది రా ఫామ్ అన్నట్టు, ఆ పొగాకుని ఒక ఆకులో చుట్టి దాన్ని తాగుతున్నారు. అండ్ ఇంకొకటి సిగరెట్. సిగరెట్ అనేది ఎలా చెప్తున్నారంటే ఫిల్టర్ ఉంటుంది కదా, ఫిల్టర్ సిగరెట్స్ అని కొత్తగా వస్తున్నాయి. ఫిల్టర్ ఉంటుంది కదా, దానివల్ల ప్రభావం తక్కువగా ఉంటుంది అని చెప్తారు. కాకపోతే అది అక్షరాల తప్పు. ఏంటంటే ఆ ఎఫెక్ట్ తక్కువయ్యే కొద్దీ జనాలు ఏం చేస్తారంటే ఎక్కువగా లోపలికి పీల్చడం చేస్తారు. ఆ లోపలికి పీల్చడం వల్ల ఇంకా ఊపిరితిత్తుల్లో ఎక్కువ అమౌంట్ చేరి ఎక్కువ దుష్ఫలితాలు ఉంటున్నాయి. ఇంకా ఇవి కాకుండా ఈ మధ్య కొత్తగా హుక్క అంటే ఇవి పైప్స్ లాగా సిగార్స్ తయారు చేసి దానిని వాడుకలో చేస్తున్నారు. ఇవన్నీ దానివల్ల ఏంటంటే ఈ హుక్క ఇవన్నీ ఏంటంటే మేజర్గా ఓరల్ అబ్జార్ప్షన్ అవుతుంది. దీంట్లో వేపర్ ఎక్కువ ఉండడం వల్ల ఆల్కలైన్ పిహెచ్ క్రియేట్ చేస్తారు. ఆల్కలైన్ పిహెచ్ వల్ల ఓరల్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఓరల్ క్యాన్సర్స్, వీళ్ళలో లంగ్ క్యాన్సర్ కొద్దిగా తక్కువ ఉన్నా కూడా ఓరల్ క్యాన్సర్ అండ్ శ్వాసనాళి యొక్క క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 100 కోట్ల మంది ఈ పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారు. అలానే 60 లక్షల మంది జనాలు ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల వచ్చే క్యాన్సర్ల బారి నుండి కానివ్వండి, శ్వాస రోగముల జబ్బుల గురించి కానీ, గుండె సమస్యలు కానీ వాటి బారిన పడుతున్నారు. ఈ పొగాకు ఉత్పత్తుల బేసికల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఏంటంటే చాలా చోట్ల ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్నే కాన్సన్ట్రేట్ చేస్తారు. మనం మాట్లాడుకున్నట్టు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏంటంటే ఆస్మా ఉన్న వాళ్ళకి కంట్రోల్ లేకపోవడం, ఇంకోటి COPD క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీస్, వీళ్ళల్లో ఉమ్ము ఎక్కువ తయారవ్వడము, ఈ ఆక్సిజన్ అనేది అల్వియల్ యూనిట్స్ నుంచి బాడీకి సరఫరా అవ్వకపోవడము. అలానే మెయిన్ కాజ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అంటే ఈ ఊపిరితిత్తులకు సంబంధించి క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణము, అంటే మనము 90% మందిలో మనకు ప్రివెంట్ చేసే కాజ్ ఏదైతే ఉందో అంటే ఒకటి టొబాకో ఉత్పత్తులు, ఇంకోటి పొల్యూషన్. మనదైతే ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్, మనం ఇంటిలో

0: లోపల చేసే కాలుష్యము, బయట వాహనాల వల్ల కాలుష్యము, ఈ రెండు కారణాలు మేజర్ కారణాలు. ఇలా కాకుండా ఇంకా వీళ్ళలో సైనస్ ప్రాబ్లమ్స్, వీళ్ళల్లో ఎక్కువగా జలుబు పట్టడము, తలనొయ్యడము ఇవన్నీ ఉంటాయి సైనస్ ప్రాబ్లమ్స్. అలా జలుబు ఎక్కువ రావడము ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఊపిరితిత్తు సంబంధించిన సమస్యలు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. తర్వాత క్యాన్సరస్ గా కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంది ఈ పొగ తాగడం వల్ల అనేటువంటి చెప్తున్నారు. అయితే పొగ తాగడం ప్రారంభించినప్పటి నుంచి ఎంత త్వరగా అంటే ఎన్ని రోజులకి ఈ నాశనం అంటే మనకి ఇబ్బంది పడేటువంటి ఆస్మా కావచ్చు, లేదంటే సివి పొడి కావచ్చు, లేదా క్యాన్సర్ కావచ్చు, ఇటువంటి ప్రాణాంతకమైనటువంటి సమస్యలు రావడానికి ఎంతకాలం పడుతుందంటారు?
0: ఇది మనకి కొన్ని జన్యుపరంగా ఉంటాయండి. ఏంటంటే జనాలకి ఈ ఏదైతే షార్ట్ టర్మ్ లో ఆ మనకి ఆ పొగ తాగినమ్మడే కొద్దిగా ఎంతుజియాజం ఉంటుంది కదా, అది ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్ లో రిసెప్టర్స్ యాక్టివ్ అవ్వడం వల్ల వస్తుంది. బ్రెయిన్ లో మనకి కొన్ని అస్టెల్కొలైన్ రిసెప్టర్స్ అని ఉంటాయి, అవి యాక్టివేట్ అవ్వడం వల్ల కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ ఆనందం అనేది కలుగుతుంది తాగడం వల్ల. ఇది జనాల్లో 5 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ప్రజల్లో చిన్నగా ఈ తేడాలు కనిపించడం మొదలవుతాయి. ఈ ఉమ్ము రావడము, దగ్గు రావడము కొద్దిగా సంవత్సరం నుంచే మొదలవుతాయి. బట్ ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఒక సిగరెట్ నెంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ పెరిగే కొద్దీ ఆ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. అలానే మనము 100 సిగరెట్లు తాగితే, 5 సంవత్సరాలు తాగితే ఏమవ్వదు, దాని తర్వాత 10 సంవత్సరాలు తాగితేనే అవుతుంది అని చెప్పడానికి ఏమీ లేదు. ఈ పొల్యూటెన్స్ ఏంటంటే ఇది క్యూములేటివ్ రిస్క్ అంటారు. ఏంటంటే మనం పొగ తాగడం ఒక్కటే కాదు చేసేది, మిగతా పొల్యూటెన్స్ ఏదైతే మనం కాలుష్యం ద్వారా పీల్చుకుంటామో ఇవన్నీ కంబైన్డ్గా యాక్ట్ చేసి ఈ వ్యాధులని పెంచుతుంది. కాబట్టి ఈ టొబాకో స్మోక్ అనేది ఆ వ్యాధుల శాతం అనేది పెంచుతుంది. ఈ పొగ తాగే వాళ్ళలో ఎక్కువ శాతం రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే ఊపిరితిత్తుల సమస్యలు కాకుండా వాళ్ళకు మెయిన్లీ వాస్కులర్ డిసీజెస్ అంటారు, మిగతా ఏదైతే రక్తం సరఫరా చేసే ఛానల్స్ ఉంటాయో దాంట్లో అథిరోస్క్లిరోసిస్ అంటారు. ఆ సరఫరా చేసే నాలులని మూసుకుపోయేటట్టు చేస్తుంది. దానివల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ పెరగడం కానీ, అలానే స్ట్రోక్స్ రావడం కానీ, ఎప్పుడో లేట్ ఏజెస్లో రావాల్సిన సమస్యలన్నీ తొందరగా రావడము. అలానే లంగ్ క్యాన్సర్ ఒక్కటే కాదు, మిగతా శ్వాస నాళికి సంబంధించిన క్యాన్సర్స్, అదే నోరు, ముక్కు, అలానే స్వరపేటిక, అలానే మన జీర్ణకోశకు సంబంధించిన క్యాన్సర్లు కానీ ఇవన్నీ ఎక్కువ వస్తాయి. అలానే ఉమెన్స్కి వచ్చేసరికి, లేడీస్కి వచ్చేసరికి ఎక్కువగా సర్వికల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది ఎక్కువ అవుతాయి.
1: బాగా చక్కగా తెలియజేస్తారు. అంటే పొగాకు ఉత్పత్తులు వాడకమైనటువంటిది పొగ తాగడమే కాకుండా ఇంక ఇతరితర కూడా ఉన్నాయి. చాలా ముఖ్యంగా చూసినట్టయితే కట్టెల పొడి అని మనం ఈ మధ్య మన రాయలసీమలో కూడా చూసినట్టయితే చాలా మంది కట్టెల పొడి కింద వాడుతున్నారు. పొడి తీసుకొని దానికి సున్నం కలిపి పెదవి కిందో లేదంటే దవడ కింద పెట్టుకోవడము, ఈ రకంగా కూడా ఉత్పత్తులు వాడుతుంటారు. అంటే వీటి వాడకం వల్ల కూడా నష్టం ఉందంటారా, లేదా పొగ వల్లే నష్టం ఉంటుందంటారా, ఈ ఆ పొగ ఉత్పత్తులు ఇతర మార్గాల్లో వాడడం వల్ల కూడా ఎటువంటి నష్టం ఉందో తెలియజేస్తారా?
0: ఈ ఏదైతే మీరు పొగాకు ఉత్పత్తులు ఉన్నాయో నోటి ద్వారా తీసుకునేటివి ఏంటంటే దాంట్లో ఓరల్ అబ్జార్ప్షన్, నోటి ద్వారా పీల్చడం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఏంటంటే లంగ్ క్యాన్సర్ మరియు COPD ఏదైతే అనుకున్నామో ఆ వ్యాధులు రావడం తక్కువగా ఉంటుంది, కొద్దిగా తక్కువ. అంటే ఎక్కువ పూర్తిగా లేదని చెప్పలేము, బట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. వాళ్ళలో మెయిన్ ఏంటంటే ఓరల్ క్యాన్సర్స్, మనకి నోటికి వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి. అలానే జీర్ణకోశకి సంబంధించిన క్యాన్సర్, ఓరోఫారింగ్స్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్లు, కోలానికి సంబంధించిన క్యాన్సర్లు ఇవన్నీ ఎక్కువగా వస్తాయి వాళ్ళలో.
1: అంటే పేగులకు సంబంధించి,
0: పేగులకు సంబంధించిన
1: జీర్ణ ప్రక్రియ ఎక్కడైతే
0: మొదలవుతుందో వాళ్ళలో ఈ క్యాన్సర్లు ఎక్కువ వచ్చే కారణం.
1: అంటే జీర్ణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి చివరి వరకు, అంటే జీర్ణ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎక్కడైనా కూడా ఈ
0: సమస్యలు రావడానికి
1: ఎక్కువ ముందుకు అల్సర్స్ వస్తాయి.
0: అల్సర్స్
1: అంటే నోట్లో చూసినట్టయితే పుండ్లు పడ్డం.
0: ఆ అల్సర్స్ వచ్చి, ఆ అల్సర్ రావడం వల్ల ఏంటంటే అక్కడ ఇన్ఫ్లమేషన్, వాపు అనేది ఎక్కువగా వస్తుంది. ఆ వాపు ఎక్కువ వచ్చినప్పుడు మన సెల్స్ అనేది డివైడ్ అవ్వడం ఎక్కువగా ఉంటుంది. ఈ టొబాకోలో ఏవైతే ఉంటాయో కార్సినోజెన్స్ అని మనం మాట్లాడుకున్నాం, అవేంటంటే మన DNA డివైడ్ అయ్యేటప్పుడు దాని మీద యాక్షన్ చూపించి ఆ సెల్ ప్రొలిఫరేషన్, అంటే ఆ సెల్, ఆ సెల్స్ ఉత్పత్తి అయితే ఏదో ఉందో అన్లిమిటెడ్ గా జరుగుతుంది, ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల క్యాన్సర్ సంభవించే ఎక్కువగా ఉంటుంది.
1: నోట్లో గాయమైనా కూడా మానుకోలేరు, అలవాటు పడిపోయారు కాబట్టి ఇంకా ఎక్కువ వాళ్ళకి దాని ప్రభావం ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది, బ్లడ్ లో కలిసిపోతుంది కాబట్టి.
0: టొబాకో ఎక్కువగా వాడడం ఎందుకు ఉంటుంది అంటే దానివల్లనే మనకి ఒక రోజు 4 సిగరెట్స్ తాగే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ రిసెప్టర్స్

0: అనేది పనిచేయడం తగ్గుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఆ సింప్టమ్స్, క్యార్వింగ్ సింప్టమ్స్ ఏర్పడతాయి. దానివల్ల వాళ్ళు ఏంటంటే నాలుగు తాగే వాళ్ళు, దానివల్ల కిక్ రావట్లేదని ఇంకొక ఆరు ఎక్స్ట్రా తాగాల్సింది వస్తుంది.
1: సరే, ఒకటి మామూలుగా ఈ ఓరల్గా వాడ నోటి నుంచి వాడేటువంటి పొగాకు ఏదైతే కట్టుబడి లాంటివి, ఒక ప్యాకెట్ వాడేవాళ్ళు 10 ప్యాకెట్లు వాడాలి. సరే,
0: అవును.
1: దాంతోపాటుగా గాయం మీదే మళ్ళీ అది డైరెక్ట్గా బ్లడ్లో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. పళ్ళు కూడా పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నోటి ద్వారా వాడుకున్నా కూడా నష్టమే, అలాగే పొగ వాడుకున్నా కూడా నష్టమే. ఏదైనా కానీ అంటే డైరెక్ట్గా వాడడం వల్ల నోటి క్యాన్సర్లు, పొగ తాగడం వల్ల ఈ లంగ్స్ క్యాన్సర్లు వస్తాయనేటువంటి విషయం చాలా బాగా తెలియజేశారు డాక్టర్ గారు. అయితే చాలామందికి అలవాటు పడే వరకు అది ఒక ఉత్సాహంగా అనిపిస్తుంది, అలవాటు పడిన తర్వాత కొంతకాలం ఆనందంగా అనిపిస్తుంది. అయితే పూర్తిగా వాటికి బానిస అయిపోయిన తర్వాత వదిలించుకోవాలనేటువంటి ఆలోచన కూడా చాలామందికి వస్తుంది. ఎందుకంటే ఇది ఎంత మానేసుకుంటే ఆరోగ్యం అంత బాగుపడుతుంది, ఖర్చు కూడా అంత మిగులుతుంది. అంటే మీరు చెప్పినట్టు ముందు ఒక ప్యాకెట్ సిగరెట్ అంటే దాదాపుగా రోజుకి 100 రూపాయల ఖర్చు కనీసం. అంటే రోజుకి 100 రూపాయలు మనం మిగిలించుకున్నట్టయితే నెలకి 3000 రూపాయల వరకు మిగిలినటువంటి అవకాశం, అంటే ఒక ఇంటి బాడీ కింద లెక్కేసుకోవచ్చు మనం. అలాంటి ఆలోచన కూడా చాలామందికి వచ్చి మానుకోవాలనుకుంటారు. అయితే మానుకోవడానికి మార్గాలు ఏంటంటారు?
0: మెయిన్ పేషెంట్కి మనం ఇట్లా పొగాకుకి అలవాటు పైన వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్. దానివల్ల కలిగే ఏదైతే ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా డిసీజెస్ అవుతున్నాయని ప్రజలకు తెలియచేయడం పూర్తిగా. ఏంటంటే పొగ తాగడమే కాదు, వాళ్ళ పక్కనున్న వాళ్ళకు కూడా ఇవన్నీ, పిల్లలకైతే ఏముంది, గర్భిణీ స్త్రీలకైతే ఏముంది, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్. అంటే పిల్లలు, గర్భిణీ స్త్రీలకు మెయిన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళలో పిల్లలు తక్కువ బరువుతో పెరగడం కానీ, ఆ పుట్టిన పిల్లలకి ఊపిరితిత్తులు సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం కానీ, ఇవన్నీ మనం ఎక్కువ ప్రచారం చేయాల్సింది ఉంటుంది. అంటే మనం చేస్తున్నాము ఈ మధ్య మన ప్రచార సాధనాల వల్ల టీవీ కానివ్వండి, సినిమా థియేటర్స్లో కానీ ప్రచారం బాగా చేస్తున్నారు. బట్ ఇంకా ఎక్కువగా చేయాల్సిన అవసరమైతే చాలా ఉంది.
1: అయితే డాక్టర్ గారు, ఇక్కడ మానుకోవాలనేటువంటి వ్యక్తి ఏ రకంగా సంసిద్ధుడు కావాలి, వారిని ఏ రకంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్యంగా దగ్గర ఉన్నటువంటి ఉండేటువంటి, అంటే వాళ్ళ పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, లేదంటే భాగస్వామి ఎవరైనా కావచ్చు, అంటే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, ఎవరు తాగుతుంటే వాళ్ళు, అంటే ఏ రకంగా వాళ్ళని మానిపించేటువంటి కార్యక్రమం చేపట్టాలి, మానేటప్పుడు ఏమైనా సమస్యలు వస్తాయా, వాటిని ఏ రకంగా నివారించుకోవాలంటారు?
0: మనం ఫస్ట్ ఒకరు పొగాకు బానిసం అయిన తర్వాత మానుకోవాలని వచ్చిన వాళ్ళని ఫస్ట్ మనం అది ఆ పొగాకు వాడకం అనేది అడిక్షన్ అది వ్యసనంగా మారిందా లేదా చూసుకోవాలి. దానికి స్కేల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్కేల్స్. దాంట్లో ఒకటి ఫోగస్ట్రామ్ టెస్ట్ అంటారు. దాంట్లో ఏంటంటే మెయిన్గా ఆ టెస్ట్కి బేసిస్ ఏంటంటే వాళ్ళు లేచినమ్మడే, అంటే నిద్ర నుంచి లేచినమ్మడే ఎంత టైం లోపల ఆ ఫస్ట్ సిగరెట్ అనేది తీసుకుంటున్నారు, దాన్ని బట్టి వాళ్ళ లెవెల్ ఆఫ్ అడిక్షన్, అంటే అది వ్యసనంగా మారిందా అని తెలియజేస్తుంది. వాళ్ళు 30 నిమిషాల లోపల ఆ పొగ తీసుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటే వాళ్ళలో ఎక్కువ అడిక్షన్ ఉన్నది, వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరము అని చెప్తుంది. మామూలుగా బేసిక్గా మనం కౌన్సిల్ చేయాలి ఫస్ట్. దాంట్లో 5A అప్రోచ్ అని ఉంటుంది. ఆస్క్, అంటే మనం వాళ్ళ అలవాటు విధానాలు తెలుసుకోవాలి. ఎన్ని తాగుతున్నారు రోజుకి, ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారు, అలానే వాళ్ళు మానుకుండే ఉద్దేశం ఏమన్నా ఉందా లేదా. దాని తర్వాత అడ్వైస్ చేయాలి ఏంటంటే ఇన్ని తాగడం తప్పు, దీన్ని మానుకోవడం వల్ల లాభాలు ఏంటి అనేది మనం చెప్పాలి. ఆ ఆలోచన, మానేయాలనే ఆలోచన లేని వాళ్ళలో కూడా మనం ప్రతిసారి కలగచేయాలి. ఇంకోటి అసెస్, వాళ్ళు ఎంతవరకు మానుకోవడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారనేది మనం అసెస్ చేయాలి. దాని తర్వాత అసిస్ట్, ఈ అసిస్టెన్స్లో మనం వాళ్ళని ఏ విధంగా ఈ పొగాకు మానేయడం ఎలా చేయొచ్చు అనేది, డిఫరెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయనేది వాళ్ళకి తెలియజేయాలి. దాని తర్వాత అరేంజ్, అరేంజ్ అంటే వాళ్ళని తిరిగి మనం పలానా డేట్కి, ఇప్పుడు మనకి ఈరోజు వచ్చి వాళ్ళు కలిసినమ్మనే మనం ఈ రోజు నుంచే మానేయండి అని చెప్పకూడదు వాళ్ళకి. వాళ్ళు ఈ డిసీజ్ మనల్ని విజిట్ చేయడం ఎలా విజిట్ చేస్తారంటే, మెయిన్గా పొగాకు మానేయడానికి విజిట్ అవ్వరు. వాళ్ళకి ఏదన్నా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ రావడం కానీ అలా వచ్చినప్పుడు మనల్ని విజిట్ చేస్తారు. సో మనం ఒక ఆల్టర్నేటివ్ డేట్ వాళ్ళకిచ్చి ఈ పలానా డేట్లో వస్తే మనం ఏవైతే విధానాలు చెప్పామో వాళ్ళకి దాంట్లో వాళ్ళకి ఈజీగా ఉండే విధానాన్ని ఎంచుకొని మానేవేయడానికి మనం సలహాలు ఇవ్వాల్సింది ఉంటుంది. మానేవేయడంలో మనకి వచ్చిన ఫార్మకోలాజికల్ విధానంలో ఒకటి ఏంటంటే సోషల్గా మనం తెలియజేయడం. ఈ సోషల్గా తెలియజేయడం అంటే మెయిన్ క్లినిక్స్, స్మోకింగ్ సెషన్ క్లినిక్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాల్సింది ఉంటుంది. ఇంకొకటి మోస్ట్లీ మెడిసినల్గా, అంటే మనం డ్రగ్స్ వల్ల ఈ అడిక్షన్ని, ఈ వ్యసనాన్ని ఎలా తగ్గించవచ్చు. దీనికి మనం ప్రస్తుతానికి అడ్వర్టైజ్మెంట్ చూసినట్టయితే నికోటిన్ గమ్స్, నికోటిన్ లొజెంజెస్, నికోటిన్ ప్యాక్.

0: ప్యాచెస్ అని వస్తున్నాయి. ఇవి ఎక్కువగా ప్రచారంలో ఉన్నవి. అవి కాకుండా డ్రగ్స్, ఏ డ్రగ్స్ ఇవ్వచ్చు అంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. బిప్రోపియన్, వెర్నిక్లిన్, క్లోనిడిన్ అనే డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. ఇవి కొన్ని పేషెంట్స్లో ఇవ్వచ్చు, బట్ అందరిలో ఇవ్వాలా లేదా అనేది, మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది వాళ్ళలో చూసుకోవాల్సింది ఉంటుంది.
1: డాక్టర్ గారు నిర్ణయిస్తారు,
0: డాక్టర్
1: వాళ్ళ
0: సలహా. అసలు ఫస్ట్ వ్యసనంగా మారిందా లేదా, కొంతమందిలో ఈ సిగరెట్ స్మోకింగ్ తెల్లవారుజామునే ఎక్కువగా తాగే అలవాటు కానీ ఎప్పుడో ఒకటి తాగే వాళ్ళలో ఈ ట్రీట్మెంట్ అవసరం లేకపోవచ్చు. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, అండ్ ఏ విధమైన రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేయాలి. ఇది 3 నుంచి 6 నెలల వరకు ఇవ్వాల్సింది ఉంటుంది. ఒకేసారి మనం మొత్తం చాలా ఎక్కువగా తాగే వాళ్ళు ఒకేసారి మానేయడం వల్ల విత్డ్రాల్ సింప్టమ్స్ అంటారు. వీళ్ళల్లో ఏంటంటే డిప్రెషన్ గురి అవ్వడము, నిద్ర పట్టకపోవడము, యాంగ్జైటీ ఆందోళన ఎక్కువ అవ్వడం, ఏ పని మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోవడము, హార్ట్ రేట్, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనము ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ నికోటిన్ గమ్స్ ద్వారా డోసేజ్ ప్రకారంగా ఎక్కువ డోస్ నుంచి తక్కువ చేసుకుంటా ఈ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకుంటా వాళ్ళలో నిదానంగా 3 నుంచి 6 నెలల లోపల తగ్గించుకుంటా ఈ వ్యసనాన్ని తగ్గించవచ్చు.
1: తగ్గించుకున్నట్టయితే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది, అలాగే ఆదాయం కూడా వాళ్ళకి, అంటే వాడికి సిగరెట్ల పైన పెట్టేటువంటి ఖర్చును తగ్గించుకోవడం ద్వారా ఆదాయాన్ని మెరుగుపరచుకోవచ్చు అనేటువంటి విషయం చాలా బాగా తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇంతవరకు పొగాకు ఉత్పత్తుల వాడకం మానడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం డాక్టర్ పివి చెలమయ్య గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ డి మురళీ.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకతంటూ ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. ప్రపంచ ఆరోగ్య సంస్థ దిశా నిర్దేశంతో ప్రతి సంవత్సరం 1953 నుంచి మే 31 తేదీన పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తున్నారు. పొగాకు మహమ్మారి ప్రతి సంవత్సరం సుమారు 6 మిలియన్ల మందిని చంపుతోంది. వారిలో సుమారు 6 లక్షల మంది పొగ త్రాగని వారు కూడా ఉంటున్నారు. వారు పరోక్ష ధూమపానం వల్ల చనిపోతున్నారని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు నియంత్రణపై ప్రపంచ దేశాలను సానుకూల దిశగా నడిపిస్తోంది. పొగాకు వాడడం వల్ల క్యాన్సర్, టీబీ, ఇతర జబ్బులు ఎన్నో మానవాళిని పట్టుపీడిస్తున్నాయి. భారీ ఎత్తున ఆర్థిక, మానవ వనరుల్ని ఈ వైద్యానికి కేటాయించవలసి వస్తుంది. ఈ మరణాల్లో 80% ఆపగలిగినవే పొగాకు వాడకాన్ని ప్రభుత్వాలు, వ్యక్తులు నియంత్రిస్తే నేటి తరమే కాకుండా రాబోయే తరాలకు మేలు కలుగుతుంది. పొగ త్రాగే వారి గురించి ఒక హాస్యోక్తి ప్రచారంలో ఉంది. పొగ త్రాగే వారికింటికి దొంగలు రారట, ఎందుకంటే వారు రాత్రంతా నిద్రపోకుండా దగ్గుతూ ఉంటారట. వారికి వృద్ధాప్యం రాదట, ఎందుకంటే వారు వృద్ధాప్యం వచ్చే వరకు బ్రతకరట. అది ధూమపాన నిరసన దినం యొక్క ప్రత్యేకత. ఈరోజు నేషనల్ డే ఆఫ్ సౌత్ ఆఫ్రికా జరుపుకుంటున్నారు. ఇక భారత ప్రభుత్వం నూతన టెలికాం విధానాన్ని 1994 మే 31 తేదీన ప్రకటించింది. అది ఈరోజు. ఇక లండన్లో బ్రిటిష్ పార్లమెంటుకు సమీపంలోని బిగ్ బెన్ అంటే క్లాక్ టవర్ 1859 మే 31 తేదీన పనిచేయడం ప్రారంభించింది. 1977 ఏప్రిల్ 4 తేదీ నుంచి 13 రోజుల పాటు మాత్రమే ఈ గడియారాన్ని ఆపు చేయడం జరిగింది. ఈ గడియారంలోనే పెండ్యులం పొడవు 13 అడుగులు. ఇది ఈరోజు చరిత్రలోని ప్రత్యేకత.

ఇంతతో ఈనాటి కాంతరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం. సమయం 8 గంటలకు అవస్తుంది. మన కాసేపట్లో హిందీలో వార్తలు, 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8 గంటల 30 నిమిషాలకు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Ki Baat program on Akashwani at 11 a.m. today. Defense Minister Rajnath Singh says Indian Navy forced Pakistan Navy to remain confined to its ports during Operation Sindoor. Myanmar's President U Min Aung Hlaing arrives in New Delhi on a five-day visit to India, offers prayers at Mahabodhi Temple in Gaya. Centre notifies levies on exports of petrol, diesel and aviation turbine fuel for fortnight beginning tomorrow. IMD forecasts heavy rainfall over Kerala, Mahi, Tamil Nadu, Puducherry and Karaikal till Wednesday. And in cricket, Gujarat Titans to take on defending champions Royal Challengers Bengaluru in IPL 2026 final in Ahmedabad this evening. And with that, we end the morning news. Have a nice day.
1: आकाशवाणी अमरावती जिला समाचार लेख विंटारु रचना श्री आई श्रीनिवासराव
2: पोलवरम निर्वासितलनु अन्नी विधाला आदुकुंटुन्नामन्न मुख्यमंत्री चंद्रबाबु नायडू आंध्रप्रदेश राष्ट्रंलोनी पोगाकु रैतुल समस्यलपै केंद्र मंत्रुलु निर्मला सीतारामन पीयूष गोयल कु वेरवेरुगा लेखलु रासिन मुख्यमंत्री चंद्रबाबु नायडू తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా చర్యలు చేపట్టి మత్స్యకారులకు అండగా ఉంటామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి గిరిరాజ సింగ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ ఇలాంటి ముఖ్యమైన అంశాలతో కూడిన మే నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టామని 2027 పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ఈ నెల 15న ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా పోలవరం నిర్వాసితులకు 306.61 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. అలాగే పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను కూడా ముఖ్యమంత్రి అందించారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62.05 ఎకరాలు ల్యాండ్ టు ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున పోలవరం నిర్వాసితులతో సమావేశం కావడం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిట్మెంట్ ఉంది, నిర్వాసితుల మీద అభిమానం ఉందని వ్యాఖ్యానించారు. రాష్టంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న వేరువేరుగా లేఖలు రాశారు. ఏపీలోని ఫ్లూ క్యూడ్ వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రులకు లేఖలో వివరించారు. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సిగరెట్లపై సవరించిన పన్నుల విధానం వల్ల పొగాకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు స్పష్టం చేశారు. సిగరెట్లపై జీఎస్టీ రేటును 28% నుంచి 40% పెంచడంతో పాటు కేటగిరీ పొడవును బట్టి ఎక్సైజ్ డ్యూటీని 1000 సిగరెట్లకు 2050 రూపాయల నుంచి 8500 రూపాయల వరకు పెంచడంతో పొగాకు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని వెల్లడించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ది పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయాలి అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 18న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాష్టంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ది పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలి అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా పన్నులు వసూలు చేసిందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వరుసగా 2వ ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశాం అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట పట్టణాభివృద్ది రంగానికి మరో కీలక ముందడుగు పడింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 4 ప్రధాన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 1,990.83 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇందులో

0: ఇంకా 497.71 కోట్ల రూపాయలు కేంద్ర సాయం మంజూరైంది. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా విశాఖపట్నం నగరం మరియు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు కానున్నాయి. రాష్టంలో 50% గ్రీన్ కవర్ ఉండాలని, పర్యావరణ పరిరక్షణలో పచ్చదనం పెంపు ఎంతో కీలకమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అటవీశాఖ అధికారులతో ఈ నెల 22న సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రీన్ బెల్ట్, ఎర్రచందనం రికవరీ, గ్రేట్ గ్రీన్ వాల్పై అంశాల వారీగా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు.
1: అమరావతి జిల్లా సమాచార లేఖ విన్నారు రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి మీరు కోరే సినిమా పాటలు. ఈనాటి అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు మీరు కోరే సినిమా పాటలు మీరు వినాలనుకుంటే ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి ఉత్తరాలు రాయండి. చిరునామా అభిరుచి కెరాఫ్, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, బళ్ళారి రోడ్, కోడుమూరు రోడ్, కర్నూలు. పిన్కోడ్ 518003. ఈ చిరునామాకు మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట పేరు రాసి ఉత్తరం పంపండి. మీరు కోరిన సినిమా పాటలు వినండి కార్యక్రమంలో. ముందుగా ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను కొండపల్లి రాజా చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. శాంతినగర్ నుంచి షేఖ్ అస్లం షరీఫ్, అస్లం గోరి, సమ్రన్ ఉజ్మిల్లా, లుబిన్ షెహన్, ముజ్మిల్ గోరా వారి మిత్రులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల నుంచి మారిల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత చిట్టి, రిక్కీ

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: కార్యక్రమంలో తర్వాత వేటూరి సాహిత్యానికి జీవి రాఘవులు స్వరాలు సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట రంగం రౌడి చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. వెల్దుర్తి మండలం రామలకోట నుంచి దుగ్గినాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వారి మిత్రులు మరికొందరు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుమిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ.

0: మన్ కీ బాత్. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులో మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈరోజు ఉదయం 11 గంటలకు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇంకా ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి ఇండియా, డిడి కిసాన్ ఛానల్ కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ అనంతరం తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి, ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మనసులో మాట కార్యక్రమం తిరిగి రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మీరు కూడా mygov.in ఓపెన్ ఫారం ద్వారా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. గుర్తుంచుకోండి, ఆదరణీయ ప్రధానమంత్రి దేశ ప్రజలతో పంచుకునే తమ మనసులో మాట మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత నీకు నేను నాకు నువ్వు చిత్రం నుంచి కేకే ఉషాలపించిన పాట స్వరాలు సమకూర్చిన వారు ఆర్బీ పట్నాయక్. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తీ నుంచి భారతిలాల్, పరదేశి భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్లోత్, ఆదిత్యలోత్, కిరణ్, జాన్విక, విగృతులోత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వారి మిత్రులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా ఏకల వినాయకు నుంచి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సురేఖల, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయిప్రకాష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేంద్ర, శోభారాణి, అశోక్ బాబు

అప్రీచ్ కార్యక్రమంలో తర్వాత వినండి. సీతారామరాజు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రాధిక, శారద బృందం ఆలపించిన పాట వినిపించబెట్టుకోరుతున్న శ్రోతలు కర్నూలు మధునగర్ నుంచి కాటగారు ధర్మరాజు, ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, చంద్రిక, వినోద్, విజయ, శారద, శాంతి, ఉమామహేశ్వరి, బాలాజీ, విజయ్, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణిత్, ఉపజ్ఞ, నవజ్ఞ

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
2: ఆర్బీఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత ఇల్లాలో చిత్రం నుంచి కేజే యేసుదాస్, పి సుశీల ఆలపించిన పాట, ఆచార్య ఆత్రేయ సాహిత్యం, చక్రవర్తి సంగీతం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, వనపర్తి జిల్లా వీపనగర్ల మండలం కల్వరాల నుంచి చెంచల విష్ణువర్ధన్, సరస్వతి, సంతోష్, శాంతి, కార్తీక్, మురళి, రాజు, రజనీకాంత్, కవిత, కమల, రాజు, వెంకటకృష్ణ వారి మిత్రులు మల్లేష్ యాదవ్, రామ్, నరసింహులు, రాహుల్, రామకృష్ణ, లాస్య, శంకర్, మద్దిలేటి, శిరీష, లకీ, ఆదర్శ, మానస, మహేష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే బంధుమిత్రులు.

ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజా నాగేంద్ర సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన పాట ప్రేమ కైథీ చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. మేడ్చల్ జిల్లా మల్కాజగిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అశోక్ బాబు, నవీన్ కుమార్, అవియ, బ్లెస్సి, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, భన్నా, దశరథ, వనజ, బాలు, నరసింహ ఇది సినిమా పాటను వినిపించమంటూ మరికొందరు కోరుతున్నారు. వనపర్తి నుంచి శేఖర్, జగదీశ్వర్ ఆచారి, గోవర్ధన్, గిరి, సీను, పవన్, మధు, తేజ, హరి, మోహన్, వసంత, గిరిబాబు, శ్రీకాంత్, ప్రశాంత్, మదన్, నాగేంద్ర, భాస్కర్, విష్ణు, స్రవంతి, స్వామి, కిరణ్, కార్తీక్, నవీన్, లోకేష్, ఆనంద్, అంజన్ వారి మిత్రులు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచిలో తర్వాత రాజ్కోటి సంగీత సరసంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాటను యముడికి మగుడు చిత్రం నుంచి వినిపించబెట్టుకుంటున్నారు శ్రోతలు. ఇటికల మండలం జోగులాంబ గద్దల జిల్లా వల్లూరు నుంచి రాజగోపాల్, నాగన్న, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, మారుతమ్మ వారి కుటుంబ సభ్యులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి వారి కుటుంబ సభ్యులు

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినండి ప్రేమానురాగం చిత్రం నుంచి వి రామకృష్ణ మనో చిత్ర జిక్కి అలపించిన పాట వినిపించమంటూ కోరుతున్నారు శ్రుతులు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య బాలేశ్వరమ్మ భరత్సింహ యమున లుమిని కుమార్ సిద్ధార్థ స్వామి వెన్నెలతేజ చేతన్ సింహ విక్రమ్ సింహ అధీర త్రివర్ణ గౌతమి మరికొందరు నల్గొండ జిల్లా చందంపేట చిత్రయాల నుంచి

దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధుసూదన, రవీంద్ర, రాధిక, నవీన్, సౌమ్య, శ్రీవాణి, నేహన్, త్రిలోక్, శ్రీరామ్, కృష్ణ, సాయి వర్షిత్ వారి మిత్రులు.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: రమణా చిత్ర ఆలపించిన ఈ పాట వినండి. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడ దగ్గర నుంచి గోనే రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు

మరింత వరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరని సినిమా పాటలు విన్నారు. ఇదే కార్యక్రమం ఈ సాయంత్రం 6:25 వింటారు. ఆకాశవాణి కన్నడ కేంద్రం, చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్గా ఖ్యాతి పొందినవారు, తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్, తొలి ఫుల్ స్కోప్ సినిమా అందించిన మన అల్లూరి సీతారామరాజు, శ్రీ ఘట్టమునేని కృష్ణగారి జయంతి రోజు. సినిమా నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా కృష్ణ 1970s-80s తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్గా ప్రఖ్యాతి పొందారు. ఈయన పేరే ఘట్టమునేని శివరామకృష్ణమూర్తి. కృష్ణగారు 1964 ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినటువంటి వారైన ఇక 1964-65 హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు, 3వ సినిమాగా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఈ సినిమాలు ఆయనకు ఉపకరించాయి. ఆ పైన 4 దశాబ్దాలకు పైగా సాగినటువంటి కెరీర్లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించాడు. 1970s నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైనటువంటి చలనచిత్రాలు తీశారు. 1983 ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయ స్టూడియోను హైదరాబాద్లో నెలకొల్పాడు. దర్శకునిగా 16 సినిమాలు తీసినటువంటి వారు శ్రీ ఘట్టమునేని కృష్ణ.

ప్రశ్న నడిచిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు జనాలను పరిచయం చేశాయి. తెలుగులో వచ్చినటువంటి తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116 తీయగా, తొలి కోబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు తీస్తే, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, ఇక తొలి 70mm సినిమా సింహాసనం వంటి గొప్ప సినిమాలు కృష్ణ నటించినవి. వీటితో పాటుగా పండండి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ప్రధానంగా 1976 నుంచి 85 మధ్య కాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున 10 ఏళ్లకు, అంటే 10 సంవత్సరాలకు 100 సినిమాలు, అంటే ఒక్క ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. ఇందుకోసం 3 షిఫ్టుల చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవాడు ఎంతో కృషితో.

బిఏ చదువుతున్న రోజుల్లో ఏలూరు అక్కినేని నాగేశ్వరరావు గారుకు జరిగినటువంటి సన్మానం, ఆయనకు లభించినటువంటి ప్రజాదరణను చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు కృష్ణ గారు. నిశ్చయించుకున్న వెంటనే ఎలా నిశ్చయించుకున్నాడో అంతే కృషితో అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణను సాధించారు కృష్ణగారు. రికార్డు స్థాయిలో కృష్ణగారికి 2500 అభిమాన సంఘాలు అప్పట్లో ఉండేవి. అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శత దినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30,000 మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలివచ్చారు. కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటనిగా నంది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. అంతేకాదు ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారము 1997లో వరించింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2003లో వరించగా ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను 2008లో సత్కరించింది. పద్మభూషణ్ పురస్కారం 2009లో ఆయనకు లభించింది.

1903 31వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి మండలం తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్థులైనటువంటి ఘట్టమనేని నాగరత్నమ్మ, వీర రాఘవయ్య చౌదరి దంపతులకు పెద్ద కొడుకుగా కృష్ణ జన్మించారు. ఇతంది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి. అయితే సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఈ పేరును కృష్ణగా కుదించాడు. చిన్నతనం నుంచి ఈయనకు ఎన్టీ రామారావు అభిమాన నటుడు. పాదాల భైరవి అభిమాన చిత్రం. కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు. ఈయనకు 3 తోబుట్టువులు ఉన్నారు. అతని తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీరు చెయ్యాలి అన్న కోరిక ఉండేది. అందుకోసం ఇంటర్మీడియట్ లో ఎంపీసీ సీటు కోసం ప్రయత్నించి గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఎంపీసీ గ్రూపుతో ఇంటర్ చేరారు. అక్కడ 3 నెలలే చదివి ఏలూరులోని సిఆర్రెడ్డి కళాశాలకు మారాడు. అక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత బీఎస్సీ చదివాడు. సిఆర్రెడ్డి కళాశాలలో కృష్ణ తర్వాతి కాలంలో సినిమా నటుడిగా ఎదిగిన మురళీమోహన్ వీరు ఇద్దరు క్లాస్మేట్లు. అంతేకాకుండా మంచి స్నేహితులు కూడా. కృష్ణ డిగ్రీ చదువుతూ ఉండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఈ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడు అని అర్థం చేసుకుని ఎలాగైనా సరే సినీ నటుడు కావాలి అన్న అభిలాష పెంచుకున్నాడు.

నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిన్ను చూసిన తొలి ఆశలు విరబూ

1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరు కొత్త వాళ్లతో తాను తీస్తున్నటువంటి తేనె మనసులు చిత్రం కోసం కొత్త నటులు కావాలని ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ తెనాల నుంచి తన ఫోటోలు పంపించాడు. పలు వడపోతల తర్వాత మద్రాసు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆదుర్తి కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకడిగా ఎంపిక చేశాడు. సంభాషణలు చెప్పటం, డాన్స్ చేయటం వంటి పలు అంశాల్లో శిక్షణను ఇచ్చారు. దీనితో పాటు తర్వాత ఆదుర్తి తీయబోయేటువంటి మరో సినిమాలో కూడా నటించేలాగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. కొత్త నటులుగా కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి నటించిన తేనె మనసులు సినిమాకు కలర్లో చిత్రీకరించిన తొలి తెలుగు సాంఘిక చిత్రంగా కూడా ప్రత్యేకత పొందింది. ఈ సినిమా సాగుతుండగానే రమేష్ చూసినటువంటి పంపిణీదారులు కృష్ణ నటన బాగాలేదని తొలగించేయాలని ఒత్తిడి తెచ్చినా కానీ ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 1965లో మార్చి 31న విడుదలైంది విదలై విజయాన్ని సాధించింది. 6 నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు ప్రారంభించిన కన్నే మనసులు సినిమాలో ముందస్తు ఒప్పందం ప్రకారం తేనె మనసులోని హీరో హీరోయిన్లతో కృష్ణ నటించి చూపించారు.

1972లో ఆంధ్రప్రదేశ్ లో కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట కలిగించేలాగా సాయాన్ని అందించేందుకు కృష్ణ విరాళాల సేకరణ కార్యక్రమాలు రూపొందించాడు. అంతకుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోటి ఈ పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు కృష్ణ. కరువు బాధితుల సహాయ నిధికి సినిమా తారల యాత్ర పేరుతో 1972 అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు విజయవాడ, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్లలో తోటి నటీ నటులు, సాంకేతిక నిపుణులను కూడగట్టుకుని కార్యక్రమాలు నిర్వహించాడు. వచ్చినటువంటి డబ్బును సహాయ నిధికి అందించారు. ఆదుర్తి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆదుర్తి స్వంత బ్యానర్ రవి కళామందిర్ బ్యానర్ మీద లాభం వస్తే ఆదుర్తి కుటుంబం తీసుకునేటట్టుగా, నష్టం వస్తే కృష్ణ భరించేటట్టుగా తాను హీరోగా పంచాయతీ, సిరిమల్లె నవ్వింది, రక్త సంబంధం సినిమాలు చేసి పెట్టాడు. మొదటి రెండు ఫ్లాప్ అయినా మూడో సినిమా హిట్ అయింది. ఆదుర్తి సుబ్బారావు కొడుకు సాయి భాస్కర్ ను తన సినిమాల్లో సహాయ దర్శకుడిగా తీసుకుని తర్వాత దర్శకుడిగా పరిచయం చేస్తూ పచ్చతోరణం సినిమా చేశాడు.

సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తనను ఆదరించిన నటుడు కొంగర జగ్గయ్య, రచయిత కొడాలి గోపాలరావు వంటి వారందరినీ తన విజయాల్లో ఉన్నప్పుడు గౌరవంగా చూసుకునే అవకాశాలు ఇచ్చేవాడు కృష్ణ. ఆర్థికంగా చితికిపోయిన తన తోటి కథానాయకులు స్నేహితులకు ఆర్థికంగా బాసటగా నిలబడేవారు. కృష్ణగారు కార్డియక్ అరెస్టుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ 2022 నవంబర్ 15వ తేదీన ఆరోగ్యం విషమించడంతో పరమపదించారు.

0: కనుల కేంద్రం సమయం 10 గంటలు. ఇప్పుడు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజంకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటులు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మవిభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, శతవధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కొటాక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలస్వామిలకు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖులలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బుల్లర్, టాగారాం భీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరించారు. సార్దక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చుల భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ నిర్ణయించిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: ఈ సుధార్ హే పీడీఎస్ కే సిస్టమ్ మే, పూరే డెలివరీ సిస్టమ్ మే, లాజిస్టిక్స్ మే, ట్రాన్స్పోర్టేషన్ మే, మెటీరియల్ హ్యాండ్లింగ్ మే, ఆర్ పీడీఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ హై. ఆర్ పీడీఎస్ ఏక్ ఐసీ వ్యవస్థా హై జిస్మే కేంద్ర ఆర్ రాజ్య మిల్కర్ హీ సారా కామ్ కర్తే హై. దూర్ దరాజ్ కే క్షేత్ర హో, మహిళాయే హో, వంచిత్ హో, సబ్కో కవర్ కియా జాతా హై.
2: ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సన్నద్దత, నిఘా చర్యలపై న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన వాటిని సిద్దంగా ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కూడా మంత్రి ఆదేశించారు. ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
1: దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికారవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తోందని చెప్పారు. చొరబాట్లను అడ్డుకొనడానికి రాష్ట ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు.
2: స్టాటో ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు, టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు బుధవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతుందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేస్తూ,
4: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో గానీ దేశంలో గానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
1: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం

0: రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశ వృద్ది మరింతగా పెరిగిందని అన్నారు. దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే స్పూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు.
1: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీనిని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్దమైనదని, చట్టబద్దమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్దమనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయి మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.
0: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో సీబీఎస్ఈ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునః మూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళన ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల్లో మరింత పారదర్శకత నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఏ విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని, కొనసాగుతున్న పునః మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చునని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
2: బచ్చో కో ట్రాన్స్పరెంట్లీ అప్నే మార్క్ కి బారే మే జాన్కారీ మిలే, ఉన్కో ట్రాన్స్పరెంట్లీ స్కాన్ కాపీ కి మాధ్యమ్ సే ఉన్కి ఆన్సర్ షీట్ ఉన్కి హాత్ మే ఆయే, యే ఓఎస్ఎం కి వ్యవస్థా హై. పహలీ బార్ దేశ్ మే సీబీఎస్ఈ నే ఇస్కో ప్రయోగ్ కియా, ఉస్మే కుచ్ విసంగతి ధ్యాన్ మే ఆ రహీ, ఇస్కో మే దాయిత్వ లేతా హూం, ఉస్కో ఇసే ఠీక్ కరా జాయే. హమ్ ఏక్ భీ విద్యార్థీ కి ఆన్ ఆన్సర్డ్ క్వారీ కో అసమాధిత్ నహీ ఛోడెంగే.
1: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్, కార్యదర్శి శీశ్రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల వివరాలను తొలగించి పారదర్శక ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు.
0: ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్టంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పీఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: స్టేట్ కే రూప్ మే ఆంధ్ర కో కైసే డెవలప్ కియా జా సక్తా ఔర్ కాటన్ క్యోంకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై. హమ్నే ఏక్ ధర్మావరణ్ మే అప్రూవ్ కియా హై కలస్టర్, ఏక్ ఔర్ కలస్టర్ హమ్ హ్యాండ్లూమ్ భీ ఆంధ్ర ప్రదేశ్ కా ఏక్ బహుత్ బడా సెక్టర్ ఔర్ సెక్టర్ కో డెవలప్ కర్నా మినిస్టర్ సాహెబ్ సే చర్చా కర్నా ముఖ్యమంత్రి సే బాత్ కర్నా ఉద్దేశ్ హై కి టెక్స్టైల్ కా హబ్ అభి తక్ తో హ్యాండ్లూమ్ కే నామ్ సే ఆంధ్ర ప్రదేశ్ లేకిన్ టెక్స్టైల్ కే నామ్ సే.
1: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.

0: ఈ సందర్బంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది.
1: పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందని అన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
0: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్దరామయ్య తన రాజీనామాను సమర్పించారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన రాజీనామాను ఆమోదించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్దరామయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట ప్రజల కోసం పనిచేయడం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్దరామయ్య రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
1: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ సంవత్సరం రుతుపవనాల రాక వర్షపాతానికి సంబంధించిన వివరాలను శుక్రవారం న్యూఢిల్లీలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య, దక్షిణ, ద్వీపకల్ప, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అన్నారు. జూన్ నెలలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాలులు పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీతో.

0: తొలవతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి

0: ነባሪው ራውል ሳይግሪሽ። శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం మే 31వ తారీఖున మనం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంను నిర్వహిస్తూ పొగాకు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఉంటాం. యువతను లక్ష్యంగా చేసుకుని కొత్త రూపాల్లో ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్లోకి వస్తున్న నికోటిన్ మరియు పొగాకు ఉత్పత్తుల ముప్పును ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈనాటి మన ఈ కార్యక్రమంలో పొగాకు పరిశ్రమ యువతను ఎలా ప్రభావితం చేస్తుంది, వేపింగ్, ఫ్లేవర్స్, సోషల్ మీడియా ప్రకటనల వెనుక ఉన్న ప్రమాదాలు ఏమిటి, పొగాకు ఆరోగ్యంపై, కుటుంబంపై, పర్యావరణంపై చూపే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, అలాగే పొగాకు మానేందుకు ఉన్న శాస్త్రీయ మార్గాలు ఏమిటి వంటి అంశాలపై ఈరోజు మనకు అందించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా, సో ఎవ్రీ ఇయర్ మనం ఈ యొక్క ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటాం కదా సార్, సో మరి ఈ 2026 కు సంబంధించి థీమ్ ఏంటి సార్?
1: అంటే ప్రతి సంవత్సరం మన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 31న జరుపుకుంటామండి. అట్లాగే ప్రతి సంవత్సరము ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2026 సంవత్సరానికి గాను ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనటం, ఈ రెండుగా భాగాలను విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆకర్షణ బహిర్గతం చేయడం అంటే ముఖ్యంగా పొగాకు పరిశ్రమలు, వాటి ఉత్పత్తులు చేసేటువంటి వాళ్ళు యువతని ముఖ్యంగా ఆకర్షితులు చేయడం కోసము వాళ్ళు రకరకాలైనటువంటి ఉత్పత్తులని ఆకర్షణీయంగా కొత్త రకాల్లో ప్యాక్ చేయటము, అదే రకంగా మనకి యువత అనేది తొందరగా ఏదైనా కొత్త వాటికి, దాంతో పాటు ప్రచారానికి తొందరగా వాళ్ళు ఆకర్షితులు అవుతారు కాబట్టి అట్లా రకరకాలటువంటి ప్యాకేజీలు చేయటము, రకరకాలుగా దాన్ని చేయటము, అట్లా రకరకాలుగా యువతను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది పొగాకు ఉత్పత్తుల కంపెనీలు. సో దాన్ని మన యువతకి తెలియజేసి అలాగే ఆకర్షణకి వాళ్ళు లోను కాకుండా ఆ రంగురంగుల ప్యాకేజీలు, రంగురంగుల యొక్క దీని వెనుక ఉన్నటువంటి ప్రాణాంతకరమైనటువంటి వాస్తవాల్ని యువతకి తెలియజేయటం కోసము ఈ థీమ్ని ఇవ్వడం జరిగింది. అలాగే పొగాకు వ్యసనాన్ని, అలాగే నికోటిన్ ని వ్యసనాన్ని ఎదుర్కొంటం కూడా యువతని దానికి యాంటీగా తయారు చేయడానికి ఇవ్వడం జరిగింది.
0: సార్, ఎందుకు సార్ మనం ప్రత్యేకంగా ఈ రోజే అంటే మే 31వ తారీఖునే ఈ యొక్క డేని మనం జరుపుకుంటాం?
1: అంటే మొదటిగా ఇది 1987లో మొదటిసారిగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మేము ఒక సంవత్సరంలో ఏదో ఒక తేదీని కానీ మనం ఒకసారి గుర్తించి దానికి అవగాహన కల్పించడానికి, అట్లాగే ప్రపంచంలో ఉండేటువంటి అందరినీ పొగాకు యొక్క దాని గురించి తెలియజేయటం కోసము అందరూ ఒకే రోజు, అంటే ముఖ్యంగా ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థలు, మిగతా ఈ పొగాకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అన్ని వాళ్ళు కూడా కలుపుకొని అందరూ ఒకేసారి ఒకే రోజు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటే దీనికి ఈ నియంత్రణ కోసం బలమైన ఒక పునాదిగా ఏర్పడి అందరికీ అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఒక తేదీ అనేది ఉంటే ప్రతి సంవత్సరం దాన్ని కానీ మనం అవగాహన కల్పించే దినంగా మనం ప్రకటించుకొని చేసుకుంటూ ఉంటే, మనం ప్రతి సంవత్సరం దాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ యువత దాన్ని బానిస పడకుండా ఉంటుందని చెప్పడం జరిగింది.
0: సార్, అంటే మీరు ఇందాక చెప్పడం జరిగింది ఈ 2026 ఇయర్ లో భాగంగా ఈ ప్రచార కార్యక్రమాలలో మీరు ప్రధానంగా 3 లక్ష్యాలను పెట్టుకుని ఉన్నారని, సో ఆ లక్ష్యాలు ఏంటి సార్?
1: అంటే ముఖ్యంగా కొత్తగా వచ్చేటువంటి వాటిని సింథటిక్ నికోటిన్ అనేది ఒకటి కొత్తగా మనకి యువతని కొత్తగా ఆకర్షిస్తూ ఉన్నదన్నమాట. సో ఈ సింథటిక్ నికోటిన్ తయారు చేసే పరిశ్రమలు రకరకాలుగా యువతని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాని మీద అవగాహన కలిగించడం అనేది మొదటి ముఖ్య ఉద్దేశం ఉంది. రెండోది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు సోషల్ మీడియాలో ప్రకటనలు, దాని యొక్క ఇది అందరికి తెలిసిందే, అవి గట్టిగా యువతలోకి చొచ్చుకొని పోతాయి. అంటే సోషల్ మీడియాలో యువత చాలా ఫాస్ట్ గా ఉంటారు, వాళ్ళని తొందరగా ఈ సోషల్ మీడియా ద్వారా, ప్రకటనల ద్వారా తొందరగా ఆకర్షించడానికి ఈ కంపెనీ వాళ్ళు దాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. సో దాన్ని కూడా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా

0: కి చెప్పడం కోసము పాయింట్ గా తీసుకున్నారు. మూడోది ముఖ్యంగా యువత ఈ ప్రచార మాయలో పడకుండా వాళ్ళకి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని కలగజేయడం కోసము ఇది మూడో పాయింట్ గా మనకి ప్రచార లక్ష్యంగా పెట్టుకున్నారు.
1: సార్, ఈ యొక్క ప్రచారంలో భాగంగా ముఖ్యంగా మీరు హెచ్చరిస్తున్న అంశం ఏంటి అంటే కనుక సింథటిక్ నికోటిన్. సార్, అసలు సింథటిక్ నికోటిన్ అంటే ఏంటి, దీని వివరాలు?
0: అంటే మామూలుగా నికోటిన్ అనేది మనకి పొగాకు నుంచే వస్తుందండి. అట్లా పొగాకు మొక్కల నుంచి కాకుండా ప్రయోగశాలలో తయారు చేసేదాన్ని మనం సింథటిక్ నికోటిన్ అంటాం. సో మామూలుగా మన పాత కాలంలో ఉండేటువంటి చట్టాలు కానీ ఇవి కానీ పొగాకు నియంత్రణ చట్టాలు ఈ మొక్కల నుంచి వచ్చేదాని మీదనే కాన్సన్ట్రేషన్. ఈ సింథటిక్ నికోటిన్ కొత్తగా వచ్చింది కంటే దాని మీద పెద్ద నియంత్రణ అనేది చట్టాలు గట్టిగా లేవండి. సో కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా ఈ సింథటిక్ నికోటిన్ అంటే ప్రయోగశాలలో తయారు చేసేటువంటి సింథటిక్ ను కూడా కఠినంగా నియంత్రించాలని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కోరుకుంటారు. అట్లాగే దాని ప్రచారాన్ని కూడా తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నారు.
1: సార్, ఈ ప్రచార కార్యక్రమంలో యువత మరియు సమాజం యొక్క పాత్ర ఏమిటి సార్?
0: ప్రభుత్వం వాళ్ళు చట్టాలు చేస్తారు, చట్టాలని గౌరవించి చట్టాలని ఒక్కదాని వల్లే సాధ్యం కాదు. సో మనకి ముఖ్యంగా ఈ పొగాకు బానిసలైనవాళ్ళు యువతే. సో యువతను కూడా మనము ఈ ప్రచారంలో గాన ముందుగా ఉంచుకుంటే మిగతా యువత కూడా పొగాకు బానిసలు కాకుండా ఉంటారు అనేది ఒక ఆలోచన. రెండోది సమాజము. సమాజం అనేది చాలా కీలకం ఇక్కడ, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ద్వారా ఒకదాని ద్వారానే మార్పు అనేది తీసుకురావడం కొంచెం కష్టము. ప్రభుత్వంతో కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ పౌర సమాజం కానీ చేయి కలిపితే ఈ ప్రచారం ఉధృతంగా జరిగి యువత ఈ బానిసంలో పడకుండా ఉండడానికి ఈ రెండు మనకి కాబట్టి యువతను ప్లస్ సమాజము రెండు కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటే మనం మన యువతని వచ్చే తరంలో ఈ పొగాకు రహిత దానికోసం మనకు ఉపయోగపడతాయి.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 మిలియన్ల మంది పిల్లలు పొగాకు వాడుతున్నారనే గణాంకాలు మనకు చెప్తూ ఉన్నాయి కొన్ని రిపోర్ట్స్ కూడా. సార్, దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
0: అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన గణాంకాలు ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు మనకి తెలియకుండానే. ముఖ్యంగా పిల్లలు అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ పొగాకు వాళ్ళు కంపెనీ వాళ్ళు కానీ ప్రచారం చేసుకోవాలి తొందరగా యువత అట్రాక్ట్ అయ్యేది కానీ 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉండేటువంటి పిల్లలు. సో వీళ్ళు ఈజీగా మనకి ఆ ప్రచారానికి లొంగిపోవటం కానీ ప్రచారానికి దాని ఏదో ఒకటి మనం టేస్ట్ చేస్తే ఏమవుతుంది అనే దాని మీద వాళ్ళు దానికి ఈజీగా అట్రాక్ట్ అవడం జరుగుతుంది. సో ఒకసారి నికోటిన్ మనం అలవాటు అయిన తర్వాత దాని నుంచి బయటికి రావడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అట్లాగే ముఖ్యంగా ఈ 13 నుంచి 15 ఏళ్ల వయసు మధ్య వయసులో పిల్లలకి మెదడు ఎదుగుదల బాగా ఎప్పుడైతే నికోటిన్ ప్రభావం అయితే పడుతుందో శాశ్వతంగా మెదడు ఎదుగుదల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. అట్లాగే పిల్లలు వాళ్ళ ఏకాగ్రతను కోల్పోవడం ఏదైనా నేర్చుకోవాలన్న ఉత్సాహము సామర్థ్యం కూడా ఈ నికోటిన్ వల్ల దెబ్బ. కాబట్టి మనం ఈ వయసులో ఉన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా నికోటిన్ బారిన పడకుండా కాపాడుకోవాలని చెప్పి మనం కోరుకుంటాం.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము ఈ పొగాకు పరిశ్రమ అనేది వివిధ రకాల రుచులను కూడా ప్రవేశపెడుతూ ఉంది, అండ్ ఆల్సో ఆకర్షణీయమైన ప్యాకింగ్ ను కూడా వారు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు డిజైన్ అనేది కూడా వారు ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు యువతను ఇటువైపు అట్రాక్ట్ చేయాలని చెప్పి. సో దీనికి సంబంధించి మీరేమంటారు సార్?
0: అంటే ఇప్పుడు మనం కానీ పొగాకును కానీ చూసుకుంటే పొగాకు మామూలుగా దాని సహజమైన రుచి వచ్చేసి చేదుగా ఉంటుంది. మనం ఎవరన్నా యాపాకు తినమంటే తినాం, కాకరకాయ తినమంటే తినాం. కాకరకాయ కూర చేసినా పిల్లలు కానీ ఎవరు తినరు. దాంట్లో కొద్దిగా బెల్లం కలిపా ఉంటుంది, ఆటోమేటిక్ గా తీపిగా టేస్ట్ కి వచ్చేస్తుంది, వెంటనే అది తినాలనిపిస్తుంది. అట్లాగే ఈ చేదు ఎవరు తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన రుచుల్లో వాళ్ళకి ఇష్టమైన వాసనలో ఉండడం కోసం చాక్లెట్ ద్వారా కానీ స్ట్రాబెర్రీ కానీ మెట్ కలర్ లో కానీ చుల్లో కానీ దీన్ని తయారు చేయడం పడుతుంది. సో దానికి ఈజీగా పిల్లలు అట్రాక్ట్ అయిపోతారు. ఒకసారి అలవాటు అయిన తర్వాత దానిలోంచి బయటికి రావడం అనేది కొంచెం కష్టంతో కూడుకు. అదే చిన్న వయసులో అలవాటు బయటికి రావడం చాలా కష్టం. అందుకని ఈ పరిశ్రమల వాళ్ళు రుచుల్ని ఫేవర్లని వాడి వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల ప్రచారంలో భాగాలుగా వాళ్ళు రకరకాలుగా ఎట్లయితే యువతను ఆకర్షించగలమనే దాని మీద స్టడీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మాకు ఉదాహరణ చెప్పండి, ఈ సిగరెట్లు అంటారు. ఈ సిగరెట్లు అనేది మనం అసలు ఒక పెన్ మాదిరి ఉంటుంది, లేకపోతే ESP డ్రైవ్ మాదిరిగా ఉంటుంది. దాన్ని మనం కనుక్కోలేదు ఈ సిగరెట్ లేకపోతే మామూలు పెన్న మామూలు యూఎస్బి డ్రైవ్ కనుక్కోలేదు. సో అది పిల్లలు వాడుతుంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అసలు

0: తల్లిదండ్రులకు డౌట్ రాదు, లేకపోతే స్కూల్ కాలేజీలో కానీ టీచర్స్ కూడా వాళ్ళకు డౌట్ రాదు. సో అట్లా పిల్లలు దీన్ని దాచిపెట్టుకొని వాడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు లైఫ్ స్టైల్ యాక్సెసరీ మాదిరిగా కూడా దీన్ని వాడచ్చనే భ్రమలో వాళ్ళు ఉంటుంటారు. సో కాబట్టి ఈ ఆకర్షమైన ప్యాకేజింగ్ అనే దాని మీద స్టడీ చేసి వాళ్ళు రకరకాలుగా యువతలోకి ఏ రకంగా మనం వెళ్ళొచ్చు అనే దాని మీద చూసుకొని ఆ రకంగా వాళ్ళు దాన్ని యువతలకు చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో కాబట్టి ఇటువంటి మాయలో పడకుండా ఉండాలనేది ఈ యొక్క సంవత్సరం యొక్క ఇతివత్తం. అంటే ఇంతకు అనుకున్నట్టుగానే మొదటి రెండు రకాలు. ఇంకో రకం ఏంటంటే సిగరెట్ నుంచి వెలువడే నికోటిన్ మోతాదు కానీ, రంగులు డిజిటల్ మార్కెటింగ్ కానీ ప్రతిదీ యువతను ఆకర్షించేటట్టుగా ప్రక్కగా వాళ్ళు అంటే మార్కెట్ స్టడీ చేస్తారు. మార్కెట్ స్టడీ చేసి ఏ రకంగా అయితే మనం యువతలోకి వెళ్ళొచ్చు, యువతను ఏ రకంగా మనం ఈజీగా అట్రాక్ట్ చేయగలము అనేది దాంట్లో పిల్లలకి వాళ్ళు దీనివల్ల ప్రమాదం తెలుసుకునే లోపలనే వాళ్ళ వ్యసనంలోకి కూరుకుపోయేలా చేస్తున్నారు. సో ఇది ఒక రకమైనటువంటి మాయ. ఈ మాయా ప్రపంచంలోకి పడకూడదు అనేటువంటి దృక్పథంతో ఈ సంవత్సరం ఇతివృత్తం పెట్టలేదు.
1: సార్, రీసెంట్ టైమ్స్ లో మనకి ఎక్కువగా వినిపిస్తున్న పదం నికోటిన్ సాల్ట్స్ అనేది. సార్, ఈ నికోటిన్ సాల్ట్స్ అనేది కొత్త వినియోగదారులకు ఎందుకు అంత ప్రమాదకరంగా మారుతుంది?
0: అంటే మామూలుగా ఏంటంటే నికోటిన్ వల్ల అందరికీ తెలిసిన తాగే వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం మంటగాను కొంచెం చేదుగాను కొంచెం రకమైన ఉంటుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే తెలుస్తుంది ఈ నికోటిన్ సాల్ట్ అనేది ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవచ్చు, దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ నికోటిన్ శరీరంలోకి చేరుతుంది. సో దానివల్ల ఈజీగా వ్యసనానికి తొందరగా కూరుకుపోవటము అలాగే ఇంకా దాని నుంచి బయటికి రాలేకపోవటము జరుగుతుంది. సో దీని నుంచి ఇది తెలియకపోవడం వల్ల నికోటిన్ ఎక్కువ డోస్ లో తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది వినియోగదారులు ఇచ్చి నికోటిన్ సాల్ట్స్ జోలికి వెళ్లకుండా ఉండాలి అనేది ముఖ్యం.
1: సార్, ఇన్ జనరల్ గా మనం మాట్లాడితే కనుక ఈ పొగాకు త్రాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే వస్తుందని అనుకుంటూ ఉంటారు కదా సార్? సో ఇదొకటే కాకుండా గుండెపై పొగాకు ప్రభావం ఎలా ఉంటుందంటారు?
0: ఇది మనకి పొగాకు అనేది శరీరంలో ప్రతి భాగానికి కూడా చెడు చేస్తుంది. మనకి సిగరెట్లు బీడీలు తాగుతున్నా అంటే పొగంతా ఊపిరితిలోకి అనుకుంటాం, ఆ పొగతో పాటు ఆ దాంట్లో ఉండేటువంటి రసాయనాలు, దాంట్లో ఉండేటువంటి క్యాన్సర్ కారకాలు, దాంట్లో ఉండేటువంటి కార్బన్ మోనాక్సైడ్, దాంట్లో ఉండే అన్ని రకాల విషవాయువులు, క్యాన్సర్స్ అన్ని రకాలు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. మన శరీరంలోకి వెళ్ళిన ఎక్కడెక్కడెక్కడెక్కడ డిపాజిట్ అయితే శరీరంలో ప్రతి భాగాన్ని చెడు చేస్తుంది. అంటే మనకి ముఖ్యంగా మనకి గుండె ఊపిరితిత్తుల మీదే మనం ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది, కానీ శరీరంలో ఉండే ప్రతి భాగం మీద కూడా ఈ పొగాకు నికోటిన్ అనేది చాలా డేంజర్. ముఖ్యంగా నికోటిన్ రెండు రకాలుగా శరీరం మీద దాడి చేస్తుంది, ఒకటేమో బానిసత్వం, రెండోది ఏంటంటే నికోటిన్ ఏం చేస్తుంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ రైజ్ చేస్తుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ రైజ్ చేస్తుందో చిన్న చిన్న చిన్న రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోతాయి. సున్నితమైన అవయవాలు ముఖ్యంగా మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇట్లా ప్రతి ఒక్క భాగంలో ఎక్కడైతే సన్న సన్న రక్తనాళాలు ఉంటాయో ఆ భాగాలన్నీ కూడుకొని పోయి రక్త ప్రసరణ అయ్యి, అట్లాగే గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాలు కుజించుకుపోయి రక్తపోటు రావడానికి, రక్తం గడ్డగట్టడానికి దారితీస్తుంది. దాని ద్వారా గుండెపోటు కానీ పక్షవాతం, మెదడుకు వచ్చేటువంటి పక్షవాతం రావడానికి అవకాశాలు ఎక్కువ. సో దానివల్ల మనం పొగాకు అనేది ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలో ప్రతి భాగానికి చెడు చేస్తుంది. కాబట్టి దీని యొక్క దుష్ప్రభావం గుర్తించి యువత వీలైనంత వరకు దీని మాయలో పడకుండా బయట.
1: సార్, మనమైతే ఈ రోజుల్లో ఎక్కువగా వింటూ ఉన్నాం ఫస్ట్ హ్యాండ్ స్మోక్, సెకండ్ హ్యాండ్ స్మోక్ అని చెప్పి. ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది, బట్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంది సార్?
0: అంటే ఇంత ముందు ఇది ఎవరికి తెలియదండి. మామూలుగా పొగ తాగే వాడికే జబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళకి ఏం కాదనుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ దాన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటే తాగేవాడిని, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే అతని చుట్టుపక్కల ఉండేవాళ్ళు. సో వాళ్ళకు కూడా తాగేవాడికి ఏ రకమైనటువంటి జబ్బులు వస్తాయో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పొగ పీల్చడం వలన అవే జబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని మనము సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. దీంట్లో కూడా ప్రతి వాడికి పొగ తాగే వాడికి ఏమేమి జబ్బులు అయితే పొగ తాగడం వల్ల వస్తాయో అలాగే చుట్టుపక్కల ఉన్న అవే జబ్బులు వీళ్ళు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పొగ తాగే వాళ్ళకి దూరంగా ఉండాలా, లేదంటే అతనికి వచ్చే జబ్బులు మనకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది, దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు.
1: సార్, సెకండ్ హ్యాండ్ స్మోక్ తో పాటు మీరు ఇందాక అన్నారు థర్డ్ హ్యాండ్ స్మోక్ అని కూడా. సార్, మరి ఈ థర్డ్ హ్యాండ్ స్మోక్ వల్ల పిల్లలకు కలిగే ముప్పు ఎలా ఉంటుందంటారు?
0: అంటే ఇప్పుడు మనకి ఇందాక మనం మొదట్లో ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ అంటే ఫస్ట్ హ్యాండ్ తాగేవాడు, సెకండ్ హ్యాండ్ చుట్టుపక్కల ఉండేవాడు, థర్డ్ హ్యాండ్ అంటే మనం ఏ గదిలో కానీ

0: గాని తాగుతున్నప్పుడు గోడలకి తలుపులకి ఫర్నిచర్ కి కూడా ఈ రసాయనాలు, ముఖ్యంగా కింద నేల మీద. మామూలుగా చిన్నపిల్లల ఇంట్లో ఉన్నారు, పాకుతూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నోట్ చేతులు కూడా నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో అట్లా ఈ కెమికల్స్, ఈ రసాయనాలు, ఈ అన్ని నికోటిన్, తారు, ఇవన్నీ వాటి కూడా గోడలకి వాటికి ఫర్నిచర్ కి అతుక్కోవాలి. సో అవైతే ఎప్పుడైతే తగిలి నోట్లో పెట్టినప్పుడు ఈ దీంతో పాటుగా ఈ శరీరంలోకి చేరుతాయి, ముఖ్యంగా పిల్లలకి. సో కాబట్టి స్మోకింగ్ అనేది ప్రతి ఒక్కడికి డేంజర్, కాబట్టి వీలైనంత వరకు యువత దానికి దూరంగా ఉండాలి.
1: సార్, మనం చూస్తూ ఉంటాము సిగరెట్ తాగేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఎక్కువగా మొత్తంలో సిగరెట్ తీసుకుంటూ ఉంటారు కదా. మరి చివరి సిగరెట్ తాగిన ఎంత సమయానికి శరీరం అనేది కోలుకోవడం ప్రారంభిస్తుందంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, మామూలుగా మనం సిగరెట్ తాగి ఒక 20 మినిట్స్ తర్వాత మామూలుగా రక్తపోటు నార్మల్ కి వచ్చేస్తుంటుంది. దాంతోపాటు గుండె కొట్టుకునే వేగం కూడా సాధారణ స్థితికి వస్తుంది అన్నమాట 20 మినిట్స్ లో. అట్లాగే 12 గంటల తర్వాత రక్తంలో కార్బన్ మోనాక్సైడ్, అంటే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్న కెమికల్స్ లో ఇది కూడా ముఖ్యమైనది, అది కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ తగ్గిపోతుందో మన శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది. సో కాబట్టి సిగరెట్ ఆపేసిన 20 నిమిషాల నుంచి శరీరము మన కోలుకోవటం అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో ఎంత తక్కువగా సిగరెట్లు తాగితే మన శరీరం అంతా గట్టిగా ఉంటుంది.
1: సరే, ఏదైతే ఈ యొక్క త్రాగాలి త్రాగాలి అనే ఆ యొక్క ఆతృత, ఆ కోరిక కంపల్సరీ ఈ యొక్క నికోటిన్ తీసుకునే వాళ్ళకు ఉంటుంది, మరి ఈ కోరికను నియంత్రించడానికి డిలే అనే స్ట్రాటజీ ఏ విధంగా పనిచేస్తుంది అంటారు?
0: సార్, ఇది కోరిక నియంత్రణ ప్రతి మనిషి మనిషికి వేరుగా ఉంటుంది సార్. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు రోజుకి 20 తాగే వాళ్ళు ఉంటారు, 30 తాగే వాళ్ళు ఉంటారు, 10 తాగే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు మనిషి వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఆధారం. సో ఇది ఆలస్యం చేయడం అనేది ఒక సిగరెట్లు తగ్గించడానికి కానీ, సిగరెట్లు ఆపే పొగ తాగడానికి తగ్గించడానికి కానీ ఆపేయడానికి కానీ చేసేటువంటి ఒక ప్రయత్నం. సో దీంట్లో ఏంటంటే మామూలుగా ఒకసారి తాగాలని కోరిక వచ్చింది అనుకోండి, ఆ కోరిక 5 నుంచి 10 నిమిషాల వరకే ఉంది. సో ఐదు ఆ కోరిక మొదలైన తర్వాత 5-10 నిమిషాలు మనం కానీ దాన్ని గట్టిగా ఆపుకోగలిగి తర్వాత చూద్దాంలే ఏమవుతుందని ఆగి, అలాగే దాని నుంచి మనసు మరలించుకొని వేరే పని మీదకి వెళ్ళేసి ధ్యాస వేరే దాని మీద పెట్టి ఒక 10 నుంచి 10 నిమిషాలుగా మనం దాన్ని ఆపుకోగలిగితే ఈ కోరిక అనేది తగ్గిపోతుంది. సో అట్లా మనం కోరికని కంట్రోల్ చేసుకుంటూ దాన్ని అర్జెంట్ స్మోకింగ్ అర్జెంట్ అది ఇమీడియట్ గా తగ్గించుకుంటూ పోతూ ఉంటే మన నంబర్ ఆఫ్ తాగేటువంటి సిగరెట్లు కానీ బీడీలు కానీ తగ్గించుకుంటూ పూర్తిగా ఆపించేదానికి ఇది ఒక రకమైనటువంటి ఉపయోగపడేటువంటి ఒక వ్యూహం అన్నమాట.
1: సార్, మనం డిలే గురించి మాట్లాడుకున్నాం కదా సార్, సో ఆ డిలేతో పాటు మనకి ఉపసంహరణ లక్షణాలను తగ్గించడంలో డీప్ బ్రీతింగ్ కూడా సహాయపడుతుంది అని చెప్పి మనం వింటూ ఉన్నాం సార్ ఈ రోజుల్లో. సో డీప్ బ్రీతింగ్ ఏ విధంగా సహాయపడుతుంది అంటారు?
0: ఇది ఒక రకమైన ప్రక్రియ అనమాట. అంటే మనం ఎప్పుడైతే మనం తాగాలని అనిపించినప్పుడు వెంటనే 4-5 సార్లు బాగా గాలి పీల్చుకొని చేస్తూ ఉంటే మెదడుకి ఆక్సిజన్ బాగా అంది, ఒత్తిడి ఆందోళన తగ్గి ఈ తాగాలనే కోరిక ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా ఇది కూడా ఇందాక చెప్పినది ఒక ప్రక్రియ, ఇది రెండోది. ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్, రకరకాల టెక్నిక్స్, ఒక్కొక్కరికి ఒక సెట్టింగ్ అనేది ఒక్కొక్క ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. సో అట్లా కౌన్సిలింగ్ ద్వారా మనం ఎన్ని పేషెంట్ చెప్తూ వస్తుంటాము, ఎవరు దేన్ని ఆచరిస్తారో ఏదో రకంగా ఆచరించి స్మోకింగ్ నుంచి బయటపడడం అనేది చాలా ముఖ్యం.
1: సార్, పొగాకు మానేసే క్రమంలో నీరు త్రాగడం ఎలా ఉపయోగపడుతుంది?
0: డీప్ బ్రీతింగ్ గానీ లేకపోతే తాగి సేపటి దాన్ని ఆపుకోవటం గానీ అది చేస్తుంటే అట్లాగే నీళ్లు కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇంకో నీళ్ల వల్ల ఇంకో అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ శరీరంలో చేరినటువంటి టాక్సిన్స్, అదే విష పదార్థాలు అవి బయటికి పోతాయి. ముఖ్యంగా నోరు ఎప్పుడైతే మనం మంచిది తాగుతుంటాం, సిప్స్ చేస్తూ ఉంటాం, ఒకసారి మనం ఇందాక మైండ్ సెట్ మారిపోతున్నాను కదా, అట్లాగే సిగరెట్ తాగాలనేటువంటి అర్జీ వెంటనే తగ్గిపోయి ఇంకా వేరే ఆలోచనలకి తాగడం అనేది మర్చిపోతారు. సో ఇది కూడా ఒక రకంగా మనకి పోస్ట్ పోన్ చేసుకోవటానికి కానీ అర్జీని తగ్గించుకోవటానికి కానీ ఉపయోగపడుతుంది. దాంతోపాటు వాటర్ ఎక్కువ తాగుతాం కానీ ఆల్రెడీ మన శరీరంలో చేరినటువంటి ఈ రసాయనాలు కానీ లేకపోతే క్యాన్సర్ కానీ ఏమైనా ఉంటే ద్వారా బయటకు.
1: సార్, పొగాకు మానేయడంలో ఎదురయ్యే మానసిక అడ్డంకులు ఏమిటి అంటారు? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కదా సార్.
0: ఇది చాలా కష్టమైందండి. చాలా అదే మనిషి మనిషికి ఇది రకరకాలుగా ఉంటుంది. రకరకాలుగా పొగ తాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది మనం పొగాకు తాగితేనే ఒత్తిడి తగ్గుతుంది,

0: భావిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్ గా ఎప్పుడైతే అవుతాం లోపల శరీరంలోకి ఎప్పుడైతే నికోటిన్ అంటే తాగిన ఒక పఫ్ తాగిన 3 సెకండ్స్ లోనే నికోటిన్ బ్రెయిన్ తాకి సో అట్లా శరీరంలో కూడా అంత బ్లడ్ ద్వారా వెళ్ళిపోతుంది. అది మనం ఇందాక అనుకున్నట్టుగా తెలుసు, నికోటిన్ వల్ల గుండె మీద బీపీ పెరగటం, హార్ట్ రేట్ పెరగటం ఇవన్నీ వస్తున్నాయని చెప్తున్నాం కదా. అట్లాగే యాక్చువల్ గా ఒత్తిడి పెంచుతుంది. కానీ మనిషి ఏమనుకుంటాడు, బ్రెయిన్ కి అయితే ఎప్పుడైతే ఒక హాయి కొలిపే ఒక ఫీలింగ్ వస్తుంది, దాని వల్ల మనకి ఒత్తిడి తగ్గింది అనుకుంటారు. కానీ బ్రెయిన్ లో ఒత్తిడి తగ్గిన ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ నిజంగా వాస్తవానికి ఒత్తిడి పెరుగుతుంది. సో కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది అనే ఫీలింగ్ ని కలుగు చేస్తుంది, కానీ నిజంగా ఒత్తిడిని పెంచుతుంది. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్.
1: సార్, మనం చూస్తే కనుక నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎన్ఆర్టీ అని ఉంది సార్. సో అసలు ఈ యొక్క నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏమిటి? సో పొగాకు మానేస్తే బరువు పెరుగుతారని కూడా మనకి చాలా అపోహలు కూడా ఉన్నాయి సార్. సో దీని గురించి మీరేమంటారు?
0: అంటే మనకి ఎప్పుడైతే స్మోకింగ్ దాకా ప్రతి ఒక్కరికి నాలుకంత ఇందాక చెప్పాను కదా చేదుగా ఉంటుంది అని. సో వాడికి రుచి వాసన తెలియదు, రుచి వాసన తెలియనప్పుడు ఆటోమేటిక్ గా తినటం కూడా తగ్గిపోతున్నాడు. సో దాని వల్ల ఏమవుతుంది, పేషెంట్ కి ఇదైపోతారు అన్నమాట. మనకి ఎప్పుడైతే మనకి పొగాకు సిగరెట్లు బీడీలు తాగడం ఎప్పుడైతే ఆపేసేస్తామో, ఆపేసినప్పుడు దాని వలన మనకి ఈ ఆకలి అనేది పెరగడం జరుగుతుంది. దాంతో పాటు ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్న వాటి ద్వారా అయితే ఎవరైతే మనం ఆపలేకపోతామో వాళ్ళకి తక్కువ మోతాదులో నికోటిన్ ని చప్పరించే బిళ్ళం. సో అవి చప్పరిస్తూ ఉంటే ఈ తాగాలన్న అర్జీ తాగాలన్న ఇది తగ్గిపోతూ స్లోగా మనం ఈ పొగ తాగడం అనే అలవాటు నుంచి మానిపించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం ఒకేసారి సడన్ గా ఆపినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి కోపం రావటం, ఆందోళన ఉండటం, నిద్ర పట్టి ఇరిటేట్ అవటం, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం లాంటివన్నీ వస్తాయి. సో ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ తర్వాత స్లోగా తగ్గించుకుంటారు, దీని నుంచి బయటపడి మొత్తంగా పూర్తిగా పొగ ఆపడానికి ఎన్ని ఉపయోగపడతాయి.
1: సార్, సోషల్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే మనం ఎన్ని థెరపీలు తీసుకున్నా కూడా సామాజిక సపోర్ట్ మనకు గాని లేకపోతే, ఆ సామాజిక మద్దతు మనకు గాని లేకపోతే మళ్ళీ మనం తిరిగి వెనక్కి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. సో ఎన్ని థెరపీస్ తీసుకున్నా మనకి సోషల్ సపోర్ట్ చాలా ముఖ్యం కదా సార్. సో ఎందుకంటారు?
0: అది చాలా ముఖ్యం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటి ఏంటంటే తాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి, రెండోది సమాజం యొక్క సపోర్ట్, అలాగే ఎవరైనా మన సిగరెట్లు గానీ బీడీలు గానీ మానేయాలని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ డేట్ ని వాళ్ళ ఫ్రెండ్స్ గానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ అందరికి చెప్పాలి. చెప్పినప్పుడు ఇతను వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు, నువ్వు 1 మంత్ టైం పలానా, వచ్చే నెల 31 నేను ఆపాలనుకుంటున్నాను అంటే వీళ్ళు ఎవ్రీడే గానీ 2 డేస్ ఒకసారి ఇతనికి రిమైండ్ చేస్తున్నారు, నువ్వు నీ డేట్ దగ్గరకు వస్తుంది, నువ్వు ఆపాలి, నీ వెనక మేము ఉన్నాము, నువ్వు ఆపితే గానీ నీకు ఆరోగ్యం బాగుపడదు. ఎన్ని స్లోగా వాళ్ళు చెబుతూ చెబుతూ ఉంటే వీడికి మనకు కూడా ఇది ఆపాలనేటువంటి మనసులో ఏర్పడి ఆ డేట్ వచ్చేటప్పటికి ఆపడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది ఒక రకంగా ఒక సైకాలజీ మాదిరిగా పేషెంట్ కి పొగ తాగే వాళ్ళకి ఉపయోగం.
1: సార్, కార్యక్రమం చివరిగా వింటున్న మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం సార్?
0: ఇది ఒకటి, నా ఒక్క సమస్య అని అనుకోకుండా మన ఫ్యూచర్ లో మన యొక్క యువతని మనం కాపాడుకోవాలంటే, పొగాకు బానిస కాకుండా చూసుకోవాలనుకుంటే మనమే కాకుండా ఒక వ్యక్తిగా ఈ ప్రచారానికి యువత లొంగు కాకుండా, ప్రచారానికి యువతకి ఈ ప్రచారంలో ఉన్నటువంటి మాయని తెలియజేస్తూ ఈ ప్రచారానికి లోనయ్యి పొగాకు బానిసలు కాకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక్కరిదే బాధ్యత కాకుండా సమాజం యొక్క కూడా, ప్రభుత్వం కాకుండా సమాజం బాధ్యత కూడా తీసుకొని ప్రతి ఒక్కరూ అవగాహన కార్యక్రమంలోకి పాల్గొని యువతని పొగాకు రహిత వచ్చే జనరేషన్, పొగాకు రహిత యువత జనరేషన్ గా తీర్చిదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ఆకాశవాణి శ్రోతలకు ఇది విన్న ప్రతి ఒక్కరూ కూడా వారి బాధ్యతగా స్వీకరించి అలాగే అందరూ కూడా ఈ ప్రచారానికి పాటుపడి యువతనే రక్షించుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను.
1: ఇంతవరకు ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల మరియు విభాగాధిపతి ఊపిరితిత్తుల వైద్య విభాగం గుంటూరు వైద్య కళాశాల నుంచి పరిచయం చేసిన వారు రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్

0: ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తరువాత రావోయి అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి కృష్ణవేణి రాఘవేంద్రరావు త్యాగులు వీరు కోరుతున్నారు అగ్నిపర్వతం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాతం ఎద్దుమాయిలారం శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరు కోరుతున్నారు జనతా గ్యారేజ్ ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ రెన్నీనారెడ్డి పాడిన పాట గీత రచన రామజోగయ్య శాస్త్రి సంగీతం దేవిశ్రీ ప్రసాద్

మీరింతవరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10:55 కావస్తుంది. మరి కాసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రకటనలు వింటారు. 11:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. వెనువెంటనే భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: आकाशवाणी प्रधानमंत्री गौरवनीयुलु श्री नरेंद्र मोदी गारु దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులరా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
3: నమస్కారం సార్.
2: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
3: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్లి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
2: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు మీ గురించి చెప్పండి.
4: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత

0: అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకుపైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, "నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, "నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను. ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను. చూడు, మన జట్టుని గెలిపించాను" అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
0: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, "కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి. గురీందర్, నువ్వు చాలా కష్టపడాలి" అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, "సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, "గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం" అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. "గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది" అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరెలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతి

0: ఒక్కసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, ఒక సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలో పరిగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్ ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
0: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరం అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయ్, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు, దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా

0: అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా అని నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
1: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
0: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్లారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాత్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుము శర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది. అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ల నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచ మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా

ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో! ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేను భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి! అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీలిపి, పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారం అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ

అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, నీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్లీ సురక్షితంగా రాప్తీ నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణం తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగానది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం
నది

సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ల దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ల దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకొచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డీ తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలల్ని నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య, సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ

0: పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమవంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు, కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తాను మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట విన్నారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇప్పుడు ఒక ప్రకటన వినండి.
1: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
2: కాదు,
1: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:09 వస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు.
1: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
1: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
1: ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటోంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును,

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12:13 దాటి 52 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేనైతే మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఈ రోజు డే స్పెషాలిటీ గురించి చెప్పడానికి రెడీగా ఉన్నానమాట. మరి మీరు కూడా వినడానికి రెడీగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇదనమాట మూవీ నేమ్. అయితే మరి ఏం చెప్పాలనుకుంటున్నాను, అసలు ఎవరు ఏం చెప్తున్నారో తెలియాలి అంటే ఈ సాంగ్ అయితే వినేయాల్సింది అనమాట. దాని తర్వాత డే స్పెషాలిటీ గురించి వింటూ స్టే ట్యూన్ టూ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

విషయాలపై ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ రోజును మనం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. మరి అసలు ఏంటి పొగాకు పదార్థాలు ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే మీకు తెలిసినంత వరకు పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని గురించి మీరు కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్ కి, లేదంటే వివిధ భారతి ఒకసారి వినిపించండి, వాళ్ళే ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాళ్లే వింటూ ఉంటారు అనమాట. సో మీరు వినండి, ఇంకా వివిధ భారతిని వినిపిస్తూ ఉండండి. సో అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అంతే సుందరానికి మూవీ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ సాంగ్ తర్వాత మళ్ళీ మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం వరల్డ్ నో టొబాకో డే గురించి. మరి ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. మరి ఇంతకీ అసలు ఏంటి ఈ రోజు డే స్పెషాలిటీ అంటే వరల్డ్ నో టొబాకో డే అనమాట. సో ఏంటి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది దీని గురించి ఏంటి, మరి పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే గనక ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 1987 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏర్పాటు చేసిందన్నమాట. మరి దీని ప్రతికూల ఆరోగ్య ప్రభావాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ కూడా 8 మిలియన్లకి పైగా మరణాలు సంభవిస్తున్నాయన్నమాట. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఆరోగ్యకరమైన జీవన హక్కును పొందడానికి, అందరూ కూడా ఆరోగ్యంగా హెల్దీగా ఉండడానికి, అలాగే భవిష్యత్ తరాలని రక్షించడం కోసం ఏం చేయాలి అనే

0: మనము ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట, పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి. మరి దీని గురించి ఇంకా మాట్లాడుకోవాల్సినవి అయితే చాలానే ఉన్నాయి, బట్ ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో మీకోసం తెలుగులో వార్తలు వచ్చేస్తాయి. దాని తర్వాత ఈ న్యూస్ వినేసేయండి, దాని తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో మాట్లాడుకుందాం వరల్డ్ నో టొబాకో డే గురించి, ఇంకా చాలా విషయాలు అనమాట. అప్పటి వరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: సమయం 12:30 ఇప్పుడు వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్ లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

0: చేయాలని సూచించారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్, అల్ఫోన్సో, గుజరాత్ లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్ లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లలో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
1: మహారాష్ట్ర కొంకణ్ కా హాపూస్, అల్ఫాన్సో, గుజరాత్ కా కేసర్, ఏ తో ఆమ్రస్ కి జాన్ హై, ఉత్తరప్రదేశ్ కా దశరీ ఆర్ మేరీ కాశీ కా లంగడా, బిహార్ కా జర్దాలు, చౌసా, మాల్దా, హర్ నామ్ కే సాథ్ లోగో కి యాదే జుడీ హుయీ హై. దక్షిణ భారత్ జాయియే తో బంగన్పల్లీ, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఆర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణ రేఖ. యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఆర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై.
0: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళ సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్ లోని మల్హర్ లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వ కారణమని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని మోదీ ప్రశంసించారు.
1: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
1: और गुरिंदर वीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूं. पहला इंडियन हूं जो 10.1 के बैरियर के नीचे भागा है.
0: ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
1: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए. मैं आईसेक का भी जिक्र करना चाहूंगा. यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है. साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है.
0: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయింది

0: గంగా డాల్ఫిన్ ను రక్షించి చికిత్స అందించి రప్తి నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है. यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
0: ऑपरेशन सिंधूर समय భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం తన ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోక్మాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్దతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్ కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

సిద్ధార్థ రాయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఇందాకే చెప్పా ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే వరల్డ్ నో టొబాకో డే అనమాట. అంటే ఏంటి, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. మరి ఏంటి అసలు, ఆల్రెడీ హిస్టరీ చెప్పేశాను ఇందాకే. ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు అయితే వస్తాయన్నమాట. సో అవన్నీ కూడా మరి ఎందుకు తీసుకోకూడదు అనేది ప్రజలకి తెలియజేసి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట. సిగరెట్లు, చుట్టలు, బీడీలు, గుట్కా, కైని ఇలాంటివన్నీ కూడా పొగాకు ఉత్పత్తులే. ఇందులో ఉండే నికోటిన్ అసలు వదలలేని అలవాటుగా మారి సో మనమందరం కూడా ఎలా అంటే వ్యసన పరులు అయిపోయేలా చేస్తుందన్నమాట. కాబట్టి ధూమపాన ప్రభావం వల్ల నేరుగా ఊపిరితిత్తులపై పడిపోవడం వల్ల, అంటే వాళ్లే కాదు యాక్చువల్గా తాగే వాళ్ళ కంటే కూడా పక్కన పీల్చే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా అనేక రకాల అనారోగ్యాల బారిన పడాల్సిన అవకాశం అయితే వస్తుందన్నమాట. అవి కాకుండా ఇంకా గుండె సంబంధిత జబ్బులు, సంతానలేమి, అనేక రకాల క్యాన్సర్లకి కూడా ఇదే మూలం అన్నమాట. కాబట్టి ఈ దుష్ప్రభావాల నుంచి అంటే వీటన్నిటి గురించి గుర్తించి ప్రజలందరికీ అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి పొగాకు తాగడం అంటే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పే మాట ఎన్ని మన మూవీ చూసేటప్పుడు ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటుంది. ఈ లైన్ అయితే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం అన్నమాట. సో అదేంటి అనేది మరి ఈ మాట బస్సుల మీద, రైళ్లు, ఇంకా చాలా రకాల పబ్లిక్ ప్లేస్లో కూడా రాసే ఉంటుంది. అయినా కూడా ఇప్పటికీ కూడా చాలా మంది ఈ అలవాటు అయితే మానలేకపోతున్నారనమాట. అండ్ అన్నిటికంటే మనం చాలా చాలా చాలా బాధపడాల్సిన విషయం ఏంటి అంటే కనుక అసలు యువత, ముఖ్యంగా యువత మరి ఎందుకు అలవాటు చేసుకుంటున్నారో, ఎలా అలవాటు చేసుకుంటున్నారో, చూసి నేర్చుకుంటున్నారో ఏంటో రీజన్స్ అయితే తెలియదు కానీ యువత నుంచి మొదలుపెట్టి వృద్ధుల వరకు తాగేస్తూ ఉంటున్నారనమాట. మరి డబ్బు, ఆరోగ్యం ఈ రెండూ పోయిన తర్వాత, అంటే ఇవన్నీ పోయినా కూడా మేము పొగని మాత్రం వదలం అని అంటున్నారనమాట కొంతమంది అయితే. మరి అసలు మరి ఈ పొగాకు నుండి ఇంకా ఏం వస్తుంది, అసలు ఎలాంటి డిసీజెస్ వస్తాయి, అవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరికీ కూడా నేను అవగాహన కల్పించడానికి నా వంతు నేను ట్రై చేస్తాను. మరి మీరు కూడా వినండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ స్నేహితులకి. సో ఈ రోజు గురించి ఏంటి, ఎందుకు మానేయాలి, ఇవన్నీ మీరు కూడా చెప్పండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రైటర్ పద్మనాభ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ సమ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి. ఇంకా అసలు పొగాకు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు అంటే మీ అందరికీ కూడా అర్థమవ్వాలి అంటే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట. సో దీనివల్ల ఇంకా మనకి ఎలాంటి దుష్ప్రభావాలు అయితే ఉంటాయి, దుష్ఫలితాలు అయితే మీ అందరికీ వస్తాయి అసలు పొగాకును తీసుకోవడం వల్ల అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి పొగాకుని సిగరెట్ లేదా ఇంకేదైనా ఇదే అంటే చాలా రకాలుగా ఇందాక చెప్పాను కదా, సో అవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పలేను. సో ఇంకేదైనా రూపంలో తీసుకున్నప్పుడు చాలా రకాల ప్రమాదకరమైన డిసీజెస్ అయితే వస్తాయన్నమాట. నికోటిన్ అలాగే కార్బోజెన్స్ పొగాకులో ఉంటాయి కాబట్టి, వీటితో పాటు పొలీనియం అనే రేడియోధార్మికం, దీంతో పాటు ఇంకా 4000 రకాల హానికారకాలు ఉన్నట్లు ఒక పరిశోధనలో తేలిందన్నమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్, పళ్ళు పచ్చగా మారిపోతాయి. అలాంటప్పుడు ఇంకా మీరు టూత్పేస్ట్ ఉందిగా అనకండి, పళ్ళు పచ్చగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అనమాట. ముఖ్యంగా పొగాకు తీసుకోవడం వల్ల పళ్ళు పచ్చగా మారిపోతాయి అన్నప్పుడు పొగాకు కదా మనం మానేయాల్సింది. అలాగే నోటి నుంచి చాలా చాలా బ్యాడ్ స్మెల్ అయితే ఉంటుందన్నమాట. మరి మీరు నవ్వుతూ నలుగురిని అలా మెరిసేలా చేయాలి, మీ నవ్వు అలా తళుక్కు మరి మెరిపించాలి, పక్కనున్న వాళ్ళని మైమర్పించాలి అంటే మరి దుర్వాసన అయితే రాకూడదు కదా. కాబట్టి ఈ రెండు కూడా ఇంపార్టెంటే కదా. సో మీరు నవ్వుతూ ఉండాలి, మీ నవ్వుని అందరూ చూస్తూ ఆస్వాదిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి మీరు పొగాకైతే మానేయాల్సిందే అనమాట. అందరికీ తెలిసిందే, మనందరికీ పళ్ళ పైన ఎనామిల్ అనే ఒక పొర ఉంటుంది కదా, మరి పొగాకు తీసుకోవడం వల్ల

ఎనామిల్ కూడా దెబ్బతింటుంది అనమాట. అసలు ఇంకా అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్లు అంటేనే చాలా రకాలు ఉన్నాయి, వాటిని మనం అసలు చెప్పడానికి మాట్లాడుకోవడానికి టైమే సరిపోదు. సో వాటి వల్ల ఈ పొగాకు వల్లే ఇన్ని రకాల క్యాన్సర్స్ అయితే రావడానికి అవకాశం ఉందన్నమాట. వ్యక్తిగతంగానే కాదు, పొగాకు వినియోగం వల్ల పర్యావరణానికి కూడా ముప్పే అన్నమాట. ఎందుకు అంటే సిగరెట్ బర్డ్స్, సిగరెట్ తాగేసిన వాళ్ళు బాగానే ఉంటారు, చక్కగా దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే హాయిగా తాగేసి కనీసం ఆపకుండా అంటే ఆ పొగతోనే అలా పడేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. తర్వాత నడుస్తూ ఉన్న వాళ్ళకి కాళ్ళు గాలొచ్చు, ఏదైనా జరగచ్చు. సో కనీసం అట్లీస్ట్ ఆ బడ్ని మీరు కొంచెం ఆపేస్తే, లేదంటే పొగ రాకుండా అలా వెలుగుతూ ఉన్నప్పుడు పడేయకుండా ఉంటే వేరే వాళ్ళకి మూగజీవులకి కాళ్ళు అవి కాలకుండా ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి, ఈ బర్డ్స్ భూమిలో కలిసిపోయి పంటలు కూడా కలుషితం అయిపోతాయి అనమాట. అంటే సో దీనివల్ల ఇంకా అసలు 40 ఏళ్లకే గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు, మీరు చూస్తూనే ఉన్నారు. అంతకుముందు ముందు తరం వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు 30 ఏళ్ల వాళ్ళు 20 ఏళ్ల వాళ్ళు గుండెల్లో స్టంట్స్ వేసుకొని అంటే మరి హార్ట్ అటాక్ చాలా మంది యంగ్స్టర్స్కే వస్తోంది కదా. సో వాళ్ళు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది, ఎంతమంది అసలు కార్డియాలజిస్ట్లు ఇప్పుడు ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. కాబట్టి అంటే ఈ మరి గుండె ఎవరికైతే ఈ ఆపరేషన్స్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయో ఆటోమేటిక్గా ఎవరైనా ఎంబీబీఎస్లో కార్డియాలజిస్ట్ అవ్వాలని అనుకుంటారు. మరి ఫ్యూచర్ అంతా ఇదే కనిపిస్తున్నప్పుడు మరి ఇదే కదా. సో ఇప్పుడు యాక్చువల్గా పాయింట్ ఏంటి అంటే, మనం ఇలాంటి అంటే గుండె జబ్బులు ఇంత చిన్న ఏజ్లో రాకుండా ఉండాలి అంటే కనుక పొగాకు తాగడం అనేది మానేసేయాలన్నమాట. పొగాకు అంటే ఇతరులు కూడా ఏంటి అంటే వాళ్ళు తాగడంతో పాటు, ఇందాక నేను చెప్పాను కదా, సో పక్కనున్న వాళ్ళు కూడా బాధితులుగా మారుతారు. ఎందుకంటే పొగాకులో 40 రకాల క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పి తేలిందనమాట. పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి అనమాట. మరి ఇన్ని చెడు పరిమాణాలు ఉన్నాయని చెప్పి తెలిసినా కూడా ఈ అలవాటు చాలా మంది మానుకోలేకపోతున్నారనమాట. ఇప్పటికీ కూడా చాలా మంది ప్రయత్నం అయితే చేస్తారు, పాపం చాలా రియల్గానే ప్రయత్నం చేస్తారు, మానేసేయాలనుకుంటారు. కానీ మరి ఒక్కసారిగా అయితే సాధ్యం కాదు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, తగ్గించండి. ఫస్ట్ ఒకటి తగ్గించండి రోజుకి మీరు తాగే వాటిల్లో, తర్వాత 2, తర్వాత అసలు మెల్లగా. లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే అనేక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ లక్కీగా మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. దేశంలో నలుమూలలా ఇలాంటి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్నమాట. సో వాళ్ళైతే మీ అలవాటుని మాన్పిచ్చేస్తారనమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మానసిక దృఢ నిర్ణయంతో చిత్తశుద్ధితో మీరు ఈ అలవాటుని మెల్లమెల్లగా మానుకోవచ్చు అనమాట. అవసరమైతే మందులతో కూడా మానుకోవచ్చు. ముందు తరాల వాళ్ళకి మన నుండి ఏదైనా నేర్చుకునే అవకాశం కల్పించాలి అంటే ఇలాంటి చెడు అలవాట్లకైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉందాం, అలాగే సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుదాం. మరి నా మాటలు కూడా ఎంతో కొంత మీరు వింటారని అనుకుంటూ, మరి ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి, సో మీరు కూడా షేర్ చేయండి. మీరు కూడా ఏదో ఒకటి మీకు తెలిసింది పోస్ట్ చేయండి, స్నేహితులందరితో పంచుకోండి. అండ్ అదనమాట, ఇవాళ మీకు తెలిసిన ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం KGF 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసిన ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సింది. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సింది. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరూ స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋಮಸ್ ತನ್ವಿ. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ತನ್ನ ಮನಸ್ಸಿಲೋನಿ ಭಾವಾಲನ್ನು ಆಕಾಶವಾಣಿ ದ್ವಾರಾ ದೇಶ ಪ್ರಜಲತೋ ಪಂಚುಕೊನೇ ಮನ್ ಕಿ ಬಾತ್ ಮನಸ್ಸಿಲೋನಿ ಮಾಟ ಕಾರ್ಯಕ್ರಮಂ 134 ಸಂಚಿಕ ಈ ರೋಜು ಉದಯಂ 11 ప్రసారమైంది. అథ్లెటిక్స్ లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత గురించి ప్రధాని మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. కొన్ని రోజుల కిందట జార్ఖండ్ లోని రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీకి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో జాతీయ రికార్డులు నెలకొల్పారు. గురిందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దివ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. వీరందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. క్రీడల్లో రాణించిన అనిమేష్ గురీందర్ వీర్ సింగ్ గురించి ప్రధాని ప్రస్తావిస్తూ దేశాన్ని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేశారని, మీలోని క్రీడాస్పూర్తితో ఒకరినొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగడానికి కృషి చేస్తూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ అద్భుతమైన పనిచేశారని అన్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జూన్ 1 తేదీ నుంచి

కళాశాలలు పునః ప్రారంభం కావలసి ఉండగా దీన్ని ఆరో తేదీకి మార్పు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖ జిల్లా గాజువాక్లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గోదావరి ఒదరుతో స్పిల్వే నుంచి ప్రవాహ తాకిడికి భూమి కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ నిపుణులు పోలవరం నిపుణుల కమిటీ సభ్యుల్లో ఒకరైన సీన్ హంచ్ బర్గర్ జలవనరుల శాఖకు సూచించారు. ఈ నెల 26న రాజమహేంద్రానికి వచ్చిన ఆయన రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని ప్రధాన డ్యాం ఎర్తకమ్ రాక్ఫిల్ పనులను పరిశీలించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఈగల్ సర్వీసు విభాగం అధికారులు సిబ్బంది పిల్లలను ఈగల్ చీఫ్ రవికృష్ణ సత్కరించారు. వారికి ఈగల్ అకాడమిక్ ఎక్సలెన్సీ అవార్డులు అందజేశారు. రాష్టంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురవనున్నట్లు రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశముందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 7 నిమిషాల 49 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి దీరా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇవాంటి దీరాలో మన దేశంలో దీరలు సాధించిన విజయాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో మహిళల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో తెలంగాణకు చెందిన నాగలక్ష్మి 31 మార్చిన ఛత్తీస్గఢ్ లో జరిగిన ఫైనల్స్ లో సాయి సిద్ధి కర్ణాటకని ఓడించి స్వర్ణ పథకం కైవసం చేసుకుందన్నమాట. అలాగే మహిళా రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో తెలంగాణకి చెందిన కె గీత రజక పథకం సాధించిందన్నమాట. అలాగే భారత మహిళా పారా ఆర్చర్ శీతల్ దేవికి 2025 సంవత్సరానికి గాను ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రకటించిన ఉత్తమ పారా ఆర్చర్, సో పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే దక్కిందన్నమాట. చేతులు లేకుండా ఆర్చరీలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి క్రీడాకారిణి ఎవరు అంటే కనుక శీతల్ దేవి అన్నమాట. నిజంగా వండర్ఫుల్ కదా. సో ఇంకా తెలుసుకుందాం ఎవరు ఎలాంటి విజయాలు సాధించారు మన దేశంలో అని చెప్పి. ఇప్పుడైతే మీ అందరి కోసం మనసు పలికి మౌనరాగం మూవీ నుంచి శంకర్ మహాదేవన్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటో స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నాం ధీర ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి మన దేశంలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి అనే దాని గురించి. ఇంకా ఏం సాధించారు అంటే కనుక, ఆసియా మేటీ స్క్వాష్ ప్లేయర్లుగా బాలికల విభాగంలో 2025 ప్రపంచ జూనియర్ టీమ్ ఛాంపియన్షిప్స్ లో కాంస్యం గెలిచిన టీనేజ్ సంచలనం ఎవరు అంటే అనాహత్ అనమాట. అనాహత్ కు ఆసియా స్క్వాష్ సమాఖ్య అనే అవార్డు అయితే వచ్చేసిందనమాట. ఈ విభాగంలో అనాహత్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో 20th ర్యాంక్ అయితే సాధించిందనమాట. ఇంకా ఎవరు ఏం సాధించారు అంటే కనుక, ఐడిసిఏ 7వ అఖిల భారత బధిర క్రికెట్ అసోసియేషన్ జాతీయ మహిళల టీ10 క్రికెట్ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కాంతమ్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అని, అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అనే అవార్డులు అయితే దక్కాయన్నమాట. ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రియా దీక్షిత్ బెస్ట్ బౌలర్ గా నిలిచింది. సో వీళ్ళందరూ కూడా ఈ ధీరలు అన్ని రంగాల్లో అన్ని రకాల క్రీడల్లో విజయాలైతే సాధించి దేశానికి చాలా ఇన్స్పిరేషన్ పీపుల్ గా ఉన్నారని చెప్పాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను నాంది మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1:20 ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 1:20 కావస్తుంది. మన కసిపెట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ప్రస్తుత ఎండల సమయంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. భారతీయ పానీయాల గురించి ఆయన పలు విషయాలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో లభించే పానకం, మసాలా మజ్జిగ, సాంబారు, ఒడిశాలో లభించే బేల్ పాన కేవలం పానీయాలు మాత్రమే కాదని, అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: దక్షిణ భారత్ మే పానకం, నీర్మోర్, సంబారం ఔర్ ఒడిశా మే బేల్పనా, వో సిర్ఫ్ పే నహీ, భారత్ కే అలగ్ అలగ్ క్షేత్రో కి పరంపరా కా హిస్సా హై ఔర్ ఇస్మే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కి భావనా కి జలగ్ భీ మిల్తీ హై ఔర్ ఏక్ బాత్ జరూర్ ధ్యాన్ రఖియేగా, ఇన్మే సే జ్యాదాతర్ చీజే హమారీ అప్నీ రసోయి సే నిక్లీ హై, హమారే ఖేత్ ఖలియాన్ సే నిక్లీ హై, కోయి బడీ బ్రాండింగ్ నహీ హై, లేకిన్ పీడియో కా అనుభవ ఉన్మే సమాయా హువా.

0: आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए।
1: దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పండే మామిడి రకాల విశిష్టతను ఆయన ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ది చెందిన బంగినపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన సువర్ణరేఖ మామిడి ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి మామిడి పండ్ల రూపం, రంగు, రుచి భిన్నంగా ఉంటాయని, భారతదేశ వ్యవసాయ వైవిధ్యానికి ఇవి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
0: దక్షిణ భారత్ జాయే తో బంగన్పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణరేఖ యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై. ఔర్ సాథియో, ఆమ్ కీ యే యాత్రా అబ్ గావ్ సే గ్లోబల్ మార్కెట్ తక్ భీ పహుంచ్ రహీ హై. ఆజ్ మన్ కీ బాత్ కే మాధ్యమ్ సే మై ఆమ్ కీ పైదావర్ సే జుడే అప్నే కిసాన్ భాయి బహనో కీ ప్రశంసా కరుంగా.
1: నెదర్లాండ్స్ పర్యటనలో భారత చరిత్రకు చెందిన అమూల్యమైన చోళుల కాలం నాటి 24 పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మొదటి రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడి కాలానికి చెందిన ఈ ఫలకాలు చోళ సామ్రాజ్య వైభవం, సముద్ర శక్తి, ఆగ్నేయ ఆసియా దేశాలతో ఉన్న సంబంధాలను వివరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంచి సంకల్పం, నిరంతర కృషితో వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కేరళలోని ఆలువాకు చెందిన సాజీవలా సేరిల్ సేవా కార్యక్రమాన్ని మన్ కీ బాత్ లో ఆయన ఈరోజు ప్రశంసించారు. నదిలోనే స్విమ్మింగ్ క్లబ్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 15,000 మందికి పైగా ఈత నేర్పారని తెలిపారు. పడవ ప్రమాదంలో విద్యార్థుల మృతితో కలత చెంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాజీ దివ్యాంగులతో సహా అనేక మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన సందేశాలు ప్రజల్లో చైతన్యం నింపే విధంగా ఉన్నాయని అనంతపురం జిల్లా ప్రజలు తెలిపారు. నగరంలోని 2వ రోడ్డులో ఉన్న ఒక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షించారు. ప్రధానమంత్రి అందిస్తున్న సూచనలు, సలహాలను తమ జీవితాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని అనంతపురానికి చెందిన శివ తేజేశ్వర్ పేర్కొంటూ,
2: ఈ రోజు ఎపిసోడ్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి యువత ఎవరైతే అన్వేష్ గారు ఉన్నారో కాల్ చేసి మాట్లాడి గోల్ తెలుసుకుని నీకు మేము సపోర్ట్ చేస్తాం, మన ఇండియా నుంచి నువ్వు ఎదగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి అప్రిషియేషన్ గా కాల్ చేసి మాట్లాడడం, అలాగే యూపీలో ఒక గంగా డాల్ఫిన్స్ అనేసి అంబులెన్స్ ఒకటి స్టార్ట్ చేయడము, ఈ విధంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాల గురించి ఎంతో మంది నిజ జీవితంలో ఎలా ఉండాలా, 10 మంది ఎలా నిలబడి అని చెప్పి ఈరోజు మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు తెలియజేశారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లబ్ది పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన నరేంద్ర మాట్లాడుతూ,
3: ఎలాంటి గ్యారంటీ లేకుండా వ్యాపారానికి లోన్ ఇవ్వడం, సొంతింటి కలను నిజం చేయడం సామాన్యుడికి ప్రభుత్వం కల్పిస్తున్న కొండంత భరోసా. మన అన్నదాతల కోసం తెచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డ్, ఈ కార్డ్ ద్వారా రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలు దోపిడీ నుండి పెద్ద విముక్తి లభించింది. నేరుగా బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల ద్వారా దేశంలో సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుంది.
1: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ తెలియజేస్తూ,
4: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇల్లు మాకు గవర్నమెంట్ ద్వారా మాకు వచ్చింది. మేము ఇక్కడ 10 సంవత్సరాలుగా ఉంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ 3 అందిస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మాకు అందుతున్నాయి. ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న ప్రతి పని ప్రజలకు అందేలా అన్ని విధాల తోడ్పాటు అవుతున్నది. ఈ పాలన మాకు భావి తరాలకి చాలా ఉజ్వల భవిష్యత్తు అందేలా ఉందని మేము భావిస్తున్నాము.
1: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం

నుంచి రామభద్రాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక డ్రైవర్ మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్టీసీ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఫైనల్కు చేరగా గుజరాత్ టైటాన్స్ 3 సార్లు ఫైనల్కు చేరింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. పొగాకు వాడకాన్ని వీడాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో రాష్ట ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్బంగా అవగాహన ర్యాలీ ఈరోజు నిర్వహించారు. రాష్ట ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస పాల్గొని ధూమపానం వద్దు, జీవితమే ముద్దు, స్మోకింగ్కి నో చెప్పు, మంచి ఆరోగ్యానికి ఎస్ చెప్పు అంటూ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరులో కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస ప్రతిభా పురస్కారాలు ఆమె నిన్న అందజేశారు. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈ కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక రెండో భాగం వింటారు. పాల్గొన్నవారు కె మోన్యశ్రీ, జె జాహ్నవి, కె చక్రిక, టీవీఎన్ మతులిక.
1: అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి, 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా నాకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణికి నా ధన్యవాదాలు. ఆకాశవాణి 90 వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన ఎలక్యూషన్ కాంపిటీషన్ లో నాకు 2వ బహుమతి వచ్చింది. ముందుగా ఒక పాటతో స్టార్ట్ చేస్తాను.

ఈ తరం పిల్లలకి కొత్త కావచ్చు, కానీ 90ల్లో పిల్లలకు అదొక మధుర జ్ఞాపకం. ఆ కాలం పిల్లలు ఆకాశవాణి ద్వారా వినోదం, ఆహ్లాదం మాత్రమే పొందేవారు కాదు, ఎంతో జ్ఞానాన్ని కూడా సంపాదించుకునేవారు. అధికారికంగా ఆకాశవాణిగా పిలువబడే ఆల్ ఇండియా రేడియో 1936 జూన్ 8 స్థాపించబడింది. నేడు ఆకాశవాణి ప్రసార భారతి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటి. 90ల్లో పిల్లలు, పెద్దలు అందరూ రేడియో చుట్టూ చేరి ఆకాశవాణి వినేవారు. ఈ కాలంలో లాగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరి చేతుల్లోనూ చెరొక ఫోను ఉండేవి కావు. అందరూ కూర్చుని మాట్లాడుకోవడం గాని, కలిసి కూర్చుని భోజనం చేయటం గాని లేవు ఈ రోజుల్లో. ఇప్పుడంటే అందరూ టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. కనుక అందరి మధ్య అనుబంధాలు కరువయ్యాయి. అప్పట్లో అందరూ ఒకే రేడియో దగ్గర కూర్చొని ఆ వార్తలు, పాటలు వినేవారు. కాబట్టి అందరి మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు ఉండేవి. రేడియో ఒక పరికరమే అయినా మనుషుల మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను పెంపొందించేది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 215 ఆకాశవాణి కేంద్రాలు, 337 ప్రసార కేంద్రాలు, 139 ఎఫ్ఎం కేంద్రాలు, 99.13% ప్రజలకు ప్రస్తుతం సమాచారాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో టీవీ ఛానళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ఎం రేడియో మొదలగు ఛానళ్ల పేరుతో ఇంకా అన్ని వర్గాల వారికి శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. పూర్వం రేడియో తాతయ్య అనే పిల్లల కార్యక్రమం ఉండేది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు అనేకం కార్యక్రమాలు, శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతం, నాటకాలు, గోష్ఠులు, పరిచయాలు, నాటికలు, శబ్ద చిత్రాలు, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కార్యక్రమాలు, స్త్రీలకు, విద్యార్థులకు శబ్ద చిత్రాలు, రూపకాల ద్వారా చాలా ఆనందాన్ని కలిగించేది. చాలా మంది రచయితలకు, యువతకు ఉపాధి కల్పించింది. పూర్వం రోజుల్లో వార్తల కోసం ఎదురుచూసేవారు అందరూ. చదువురాని వారికి కూడా ఉపయోగపడేది. రైతులకి వాతావరణ సూచనలు ఇవ్వటం వంటివి ఎన్నో చేసింది ఆకాశవాణి. ఇప్పటి కాలంలో కూడా నా ప్రియనేస్తం ఆకాశవాణి వివిధ ఆకర్షణీయమైన కార్యక్రమాలు ద్వారా అందరినీ ఆకట్టుకుంటోంది. ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఇంకొక పాట పాడుతోన్నాను. నేను పాడబోయే పాట సంక్షిప్త రామాయణం, తాళం ఆది తాళం.

ఇప్పుడు ఇంకొక కథ. లోభి రైతు కథ. ఒక గ్రామంలో కిషన్ అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం ఉండేది. కానీ అతను చాలా లోభి. ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలని ఎప్పుడు ఆలోచించేవాడు. ఒకరోజు అతనిని ఒక జ్ఞాని కలిశాడు. ఆ జ్ఞాని ఒక మాయా గింజ ఇచ్చి, ఈ గింజను నాటితే బంగారు పండ్లు వస్తాయి, కానీ ఆశ ఎక్కువైతే అన్నీ పోతాయి అని చెప్పాడు. రైతు గింజను నాటాడు. కొద్ది రోజుల తర్వాత నిజంగానే బంగారు పండ్లు వచ్చాయి. మొదట అతను ఆనందించాడు, కానీ తరువాత ఇంకా ఎక్కువ పండ్లు రావాలని ఆశపడ్డాడు. అందుకే ఒకేసారి చాలా నీరు ఎరువు పోశాడు. కొన్ని రోజుల తర్వాత మొక్క ఎండిపోయింది. రైతు చాలా బాధపడ్డాడు. అప్పుడు అతనికి తన లోభం వల్లే ఈ నష్టం జరిగిందని అర్థమైంది. ఆ రోజు నుంచి అతను కష్టపడి పనిచేయడం, ఉన్నదానితో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటంటే, లోభం నష్టానికి కారణం. నేనిప్పుడు శంభో మహదేవ అని పాట పాడబోతున్నాను. తాళం చాప్.

అందరికీ నమస్కారం. నా పేరు మధులిక. నేను ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రథమ బహుమతిని పొందాను. ఈరోజు నేను రేడియో నా ప్రియన ఇష్టం అంశం గురించి మాట్లాడుతున్నాను. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల సాహిత్య సాంస్కృతిక ప్రస్థానం 1930లలో ప్రారంభమైన భారతీయ ప్రసార మాధ్యమ ప్రస్థానంలో ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో కీలక పాత్రను పోషించింది. దేశవ్యాప్తంగా ప్రసారాలు మొదలై 90 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల సాహిత్య సాంస్కృతిక కేంద్రమైన విజయవాడ ఆకాశవాణి కేంద్ర పాత్రను స్మరించుకోవడం ఎంతో సముచితం. 90 ఏళ్లు ఒకే స్వరం బిలియన్ హృదయాలు అనే నినాదంతో విజయవాడ కేంద్రం తెలుగు భాషకు కళలకు చేసిన సేవలు అనన్యం. చారిత్రక నేపథ్యం మరియు ప్రాముఖ్యత. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు ప్రజలకు వార్తలు, వినోదం మరియు విద్యా విజ్ఞానాన్ని అందించడంలో దశాబ్దాలుగా నమ్మకమైన మాధ్యమంగా ఉంది. 1988లో ఇది ఉత్తమ సాంకేతిక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ కేంద్రం కేవలం రేడియో కార్యక్రమాలకే పరిమితం కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో, వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్రను పోషించింది. సాహిత్య మరియు సంగీత సేవలు విజయవాడ ఆకాశవాణి ఎందరో సాహిత్య మరియు సంగీత దిగ్గజాలకు వేదికైంది. దిగ్గజాల సహకారం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, రావూరి భరద్వాజ, త్రిపురనేని గోపీచంద్ వంటి అగ్రశ్రేణి రచయితలు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి, ఈమణి శంకరశాస్త్రి వంటి సంగీత విద్వాంసులు ఈ కేంద్రంలో కార్యక్రమాలను రూపొందించారు. లలిత గీతాలు, నాటకాలు, రూపకాలు తెలుగువారి హృదయాలను అలవించాయి. ప్రముఖ కార్యక్రమాలు కొండ నుండి కడలిదాకా, మధుర క్షణాలు, విక్రాంతగిరి శిఖరం వంటి అద్భుతమైన రూపకాలు, నాటకాలు జాతీయ స్థాయిలో బహుమతులు సాధించాయి. తెలుగు సాంస్కృతిక అర్థం విజయవాడ కేంద్రం. గ్రామీణ, మహిళా, యువజన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను చేరుకుంది. వ్యవసాయ, ఆరోగ్య, విద్యా సంబంధిత కార్యక్రమాలు, ముఖ్యంగా కృష్ణవేణి వంటి రూపకాలు తెలుగువారి జీవన శైలిని ప్రతిబింబించాయి. నేటి ప్రస్థానం 90 ఏళ్ల ప్రయాణంలో ఆకాశవాణి విజయవాడ కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ డిజిటల్ మాధ్యమంలో పోటీ పడుతూ తన ఉనికిని చాటుకుంది. నేటికీ రేడియో మాధ్యమం ద్వారా ప్రజలకు నమ్మకమైన సమాచారం, ఉన్నతమైన సాహిత్య సంగీత కార్యక్రమాలను అందిస్తుంది. 90 ఏళ్లుగా తెలుగునాట సాహిత్య సంగీత సాంస్కృతిక వికాసానికి ఆకాశవాణి విజయవాడ చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. రేడియో కాలానుగుణంగా మారుతున్న విజయవాడ ఆకాశవాణి వినిపించే ఆత్మీయ స్వరం తెలుగువారి గుండెల్లో నిలిచి ఉంటుంది. శ్యామల దండకం.

అందరికి నమస్కారం. నా పేరు కే మోన్యశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నాకు ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో ఎస్సే రైటింగ్ లో కాన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. నేను ఈ రోజు నా ప్రియనేసం ఆకాశవాణి గురించి చెప్పబోతున్నాను. మానవ విజ్ఞానానికి పునాది వేసిన అద్భుత సాధనం ఆకాశవాణి. ఎన్ని కాలాలు గడిచినా నీ ప్రత్యేకత మాత్రం ఎప్పటికీ తగ్గదు. టీవీలు, స్మార్ట్ ఫోన్లు రాకముందు నుండి నేటి వరకు నీవు నాకు అత్యంత చేరువలో ఉన్నావు. నీవు నాతో ఒక మంచి స్నేహితుడిలా చక్కగా మాట్లాడతావు. నీవు కేవలం పాటలకే కాదు, విజ్ఞానానికి నిలయం. ఉదయాన్నే వినిపించే భక్తి గీతాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. తరువాత వచ్చే వార్తలు ప్రపంచాన్ని మాకు చూపించేవి. వ్యవసాయ కార్యక్రమాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే పిల్లల కోసం కథలు, విద్యార్థుల కోసం విద్యా విషయాలు ఇస్తాయి. ఆరోగ్య సూత్రాలు, పర్యావరణ పరిరక్షణ, విద్య, ప్రభుత్వ పథకాలు సామాన్యుడికి అర్థమయ్యేలా వివరిస్తాయి. ఆకాశవాణిలో ప్రసారమయ్యే నాటికలు, కథలు వింటున్నప్పుడు ఆ సన్నివేశాలు మన మనసులో ఒక రంగుల చిత్రంగా మలుచుకుంటుంది. ఇది మన ఊహాశక్తిని పెంచుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా మన వెంట ఉండి మనల్ని ఆనందింపజేస్తుంది. అందుకే నాకు ఆకాశవాణి అంటే చాలా ఇష్టం. నేడు ఎన్ని ఆధునిక సాధనాలు వచ్చినా ఆకాశవాణి ఇచ్చే అనుభూతి ప్రత్యేకం. ఆకాశవాణి ఒక చరిత్ర. మాటలతో మాయ చేస్తూ, పాటలతో పరవశింపచేస్తూ నాకు విజ్ఞానాన్ని పంచేది ఆకాశవాణి. నాకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అదృశ్య ప్రియనేస్తం. ఈ మండు వేసవిలో మీ మనసుకు చల్లదనాన్ని ఇచ్చి మిమ్మల్ని మరింత సూపర్బ్ గా చేయడానికి ఒక సరికొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసింది మీ ఫ్మోనియా విత్ లాట్స్ ఆఫ్ లవ్. ఫ్రెండ్స్, మన విజయవాడలో ఎండలు ఎలా ఉన్నాయంటే ఉదయం 9 దాటితే చాలు, బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. తప్పనిసరి అయితే కానీ బయటకు రాకండి. అందరూ వాటర్ ఎక్కువగా తాగండి. దానితో పాటు మజ్జిగ, సబ్జా వాటర్ వంటివి తీసుకుంటూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? గెట్ రెడీ. ఫ్రెండ్స్, మనం లైఫ్ లో చాలా హీరోస్ ని చూస్తుంటాం, సీరియల్స్ లో, సినిమాల్లో, స్టోరీస్ లో, అవునా? అయితే హీరో అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సినిమా స్క్రీన్ మీద ఫైట్స్ చేసేవాళ్ళు, ఒక పంచ్ తో విలన్స్ ని పడేసేవాళ్ళు. కానీ మన రియల్ లైఫ్ లో కూడా ఒక సూపర్ హీరో ఉంటాడండోయ్. అయితే ఈ రోజు నేను చెప్పబోయే మన హీరోకి సిక్స్ ప్యాక్ ఉండదు, అతనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, స్లో మోషన్ ఎంట్రీ ఉండదు, కానీ ఫ్యామిలీ కోసం ఎవ్రీడే ఫైట్ చేస్తూనే ఉంటాడు. మరి ఆ సూపర్ హీరో ఎవరో గెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఆన్సర్ నాకు వినిపిస్తుంది, మరి ఆన్సర్ ఏంటో చూద్దామా? అమ్మ చెబుతుంది సూపర్ హీరో సినిమాల్లోనే ఉంటాడు అని. కానీ నేను మాత్రం అమ్మకు ఒకటే చెబుతాను, నా రియల్ సూపర్ హీరో మా నాన్నే అని. మరి మీ సమాధానం కూడా నాన్నే కదా. నాన్న అనేది ఒక చిన్న పదం, కానీ ఆ ప్రేమ, త్యాగం, బాధ్యత చాలా పెద్దవి. ఉదయం అందరం నిద్రలో ఉండగానే ఫ్యూచర్ కోసం బయటకు వెళ్ళి రాత్రి అందరం పడుకున్నాక

0: ఇంటికి వచ్చే మనిషి నాన్న మన కోసం ఎన్నో టెన్షన్స్ తీసుకుంటాడు, కానీ ఇంట్లోకి వచ్చాక మాత్రం స్మైల్తోనే మాట్లాడతాడు. మన ఫ్యూచర్ కోసం తన ప్రెసెంట్ని సాక్రిఫైస్ చేసే మనిషి నాన్న. కొన్నిసార్లు నాన్న కోపంగా కనిపిస్తాడు, కానీ ఆ కోపం వెనకాల కేర్ ఉంటుంది, నా పిల్లలు లైఫ్లో స్ట్రాంగ్గా ఉండాలి అన్న బాధ్యత ఉంటుంది. అవునా? ఏంటండి నా మాటలతో అందరూ ఎమోషనల్ అయినట్లున్నారు? ఫ్రెండ్స్, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు మనం నాన్న నాకు చాక్లెట్ కావాలి అంటే చాలు, వెంటనే తెచ్చిస్తారు. ఒక్కోసారి మనం అడగకుండానే మనకు కావాల్సింది తెచ్చిస్తారు. చిన్నతనంలో మనం నడవలేక పడిపోతే చేయి పట్టుకొని లేపింది నాన్నే. సైకిల్ తొక్కడం రాకపోతే వెనకాల సీట్ పట్టుకొని పరిగెత్తింది నాన్నే. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మ చేతి దెబ్బల నుండి మనల్ని ఎన్నోసార్లు కాపాడింది నాన్నే. మన సక్సెస్ని అందరూ క్లాప్ చేస్తారు, కానీ మన ఫెయిల్యూర్ని కూడా పర్లేదురా మళ్ళీ ట్రై చెయ్యి అని భుజం మీద చేయి వేసి మనల్ని మోటివేట్ చేసేది నాన్న. మన ఫ్యూచర్ కోసం ఓవర్ టైం చేస్తాడు. కొన్నిసార్లు నాన్న స్ట్రిక్ట్గా కనిపిస్తాడు, కానీ ఆ స్ట్రిక్ట్నెస్ వెనకాల ఫియర్ ఉంటుంది, నా పిల్లలు తప్పుదారిలో వెళ్ళకూడదు అన్న భయం. కొన్ని ప్రేమలు లౌడ్గా ఉంటాయి, కానీ నాన్న ప్రేమ మాత్రం సైలెంట్గా ఉంటుంది. అది మాటల్లో తక్కువ, కానీ యాక్షన్లో చాలా పెద్దది. ఫ్రెండ్స్, మన లైఫ్లో ఫస్ట్ హీరో, ఫస్ట్ బాడీగార్డ్, ఫస్ట్ మోటివేషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్ అన్నీ కలిపితే అది నాన్న అనే ఒక ఎమోషన్. నా లైఫ్లో నా సూపర్ హీరో మా నాన్నే. సో మీ లైఫ్లో కూడా మీ సూపర్ హీరో నాన్నే కదూ. అందుకే ఈరోజు మనందరం ఇంటికి వెళ్ళాక నాన్న దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నాన్నను తనివి తీరా హక్ చేసుకొని చెబుదాం, నువ్వు లేకపోతే నేను లేను నాన్న, నువ్వే నా సూపర్ హీరో, నీ కలలు నిజం చేయడం నా బాధ్యత నాన్న అని. ఈరోజు ఈ టాపిక్ మిమ్మల్ని ఎంతగానో అలరించింది అనుకుంటూ మరో సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం.
1: నమస్కారం ప్రియమైన రేడియో ప్రేమికులారా, ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో నిర్వహించిన ఎలక్యూషన్ పోటీలో నాకు మొదటి ప్రైజ్ వచ్చింది, అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి టీంకి ధన్యవాదాలు. ఈరోజు మీతో కలిసి కొన్ని అందమైన జ్ఞాపకాలు, కొన్ని మధురమైన అనుభూతులు మరియు మన హృదయాలకు ఎంతో దగ్గరైన ఒక ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోబోతున్నాను. మన జీవితంలో ఎంతో మంది వస్తారు వెళ్తారు, కానీ కొన్ని స్వరాలు మాత్రం ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. అలాంటి నా ప్రియమైన నేస్తం ఆకాశవాణి. ఆకాశవాణి చరిత్ర చాలా గొప్పది. భారతదేశంలో రేడియో ప్రసారాలు 1927లో ప్రారంభమయ్యాయి. 1936లో ఆల్ ఇండియా రేడియోగా అధికారికంగా ఏర్పడింది. తరువాత ఎంవి గోపాలస్వామి గారు ఆకాశవాణి అనే అందమైన పేరును సూచించారు. ఆకాశవాణి ఎంత అందమైన పదమో కదా. ఆకాశం నుంచి వినిపించే వాణి అనే అర్థంతో ఉన్న ఈ పేరు, అది ఒక పేరే కాదు, కోట్లాది భారతీయుల హృదయాల్లో మధురమైన అనుభూతిగా నిలిచిపోయింది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో టీవీ ఉండేది కాదు, ప్రతి చేతిలో మొబైల్ ఉండేది కాదు, కానీ ప్రతి ఇంట్లో ఒక రేడియో మాత్రం ఉండేది. ఉదయాన్నే సుప్రభాతం, భక్తి గీతాలు, మధ్యాహ్నం పాటలు, సాయంత్రం వార్తలు, రాత్రి కథలు, ఇలా రోజు మొత్తం కుటుంబానికి తోడుగా ఉండేది ఆకాశవాణి. వ్యవసాయ కార్యక్రమాలు రైతులకు మార్గదర్శకం అయ్యేవి, విద్యా కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడేవి, వివిధ భారతి వంటి కార్యక్రమాలు సంగీత ప్రేమికుల మనసులు గెలుచుకున్నాయి. శ్రోతలు కోరిన పాటల కోసం ఎంతో ఆసక్తిగా పెద్దవాళ్లు తమ జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయేవారు. బాలల కార్యక్రమాలు చిన్నారుల ఊహశక్తిని పెంచేవి, హాస్య కార్యక్రమాలు కుటుంబమంతా నవ్వుకునేలా చేసేవి, క్రికెట్ వ్యాఖ్యానాలు అయితే ప్రత్యేక ఆకర్షణ, ముఖ్యంగా గవాస్కర్ బ్యాటింగ్కి మరియు కపిల్ దేవ్ బౌలింగ్కి, కామెంటేటర్ అరిచే అరుపుకి మా ఇంట్లో కన్నుల పండగగా ఉండేది. సీతారాముల కళ్యాణం అప్పుడు ఉషశ్రీ వాక్యానం వింటుంటే మాకు కళ్ళకి కట్టునట్లుగా ఉండేది. వాక్యాత చెప్పే ప్రతి మాట అదే ఆకాశవాణి మహిమ. ఆకాశవాణి ఎంతో మంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది. తెలుగు భాషను స్పష్టంగా అందంగా పలకడం కూడా చాలా మంది ఆకాశవాణి ద్వారానే నేర్చుకున్నారు. ఆ మధురమైన స్వరం, ఆ స్పష్టమైన ఉచ్చరణ, ఆ ఆత్మీయత, ఇవన్నీ ఆకాశవాణి ప్రత్యేకతలు.

0: కాలంలో సోషల్ మీడియా వచ్చింది, డిజిటల్ ప్రపంచం విస్తరించింది. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అంటే మనసులోని మాట అనే కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ఒక ప్రముఖ ప్రజాదరణ పొందిన రేడియో కార్యక్రమం. ఇది 2014 అక్టోబర్ 3 విజయదశమి రోజున ప్రారంభమైంది. దీని లక్ష్యం ప్రజల ఆలోచనలను, సూచనలను, విజయాలను, సామాన్య ప్రజలు చేస్తున్న సేవలను గుర్తించి దేశమంతటా తెలిసేలా చేయడం. రాత్రి నిశ్శబ్దంలో రేడియోలో వినిపించే ఆ స్వరం ఇప్పటికీ మనకు ప్రశాంతత ఇస్తుంది. ఎందుకంటే ఆకాశవాణి కేవలం ఒక రేడియో కాదు, అది భావోద్వేగాల వేదిక, జ్ఞాపకాల ప్రపంచం, మన సంస్కృతిని కాపాడుతున్న ఒక గొప్ప మాధ్యమం. అందుకే నా ప్రియనేస్తం ఆకాశవాణి. ఆగండి, మీకోసం ఒక మంచి పద్యాన్ని వినిపిస్తాను. పరుల దిట్టనోరు పాప పంకిలమౌను, పెద్దలను నుతింప శుద్ధి అగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. ఇది కాళికాంబ సప్తశతి. దీని భావం, ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది, పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది, జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. రెండో పద్యం, ధనమే మైతిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలన్, ఘనతను తెచ్చును నెంతటి గుణములు, కుప్పలకునైన గువ్వల చెన్న, గువ్వల చెన్న శతకం. ఓ గువ్వల చెన్న, ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలుగజేస్తుంది, సభలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. ఇది మీ చక్రిక, మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక విన్నారు. బొమ్మరిలో చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి అమ్మ మనసు నాటకం వింటారు. రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో తల్లి డాక్టర్ దుత్తా సమంతకమణి, శుభదాసు శ్రీ కె శ్రీకృష్ణమూర్తి, నాగార్జున శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, అబ్బులు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, ఎద్దుల నాయుడు శ్రీ ఏ వెంకటేశ్వరరావు, కాంతం శ్రీమతి కె రాధ, కాంతం కూతురు శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, ఇంకా శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, ఎన్సిహెచ్ వెంకటాచార్యులు, నన్నం మధు, శ్రీమతులు అన్నపూర్ణ, పద్మశ్రీ పాల్గొన్నారు. వినండి అమ్మ మనసు నాటకం.
3: ఏయ్, ఏంది ఇది? నెమ్మది, కింద ఒలికిపోతాయి.
4: ఆ ఒలికితే ఒలికనే, కింద ఒలికితే నేలపైన నాలికెట్టి నాకుదూ గాని కుక్కలాగా.
3: ఏందే, నేను కుక్కనా? రేయ్, నేను కుక్కనట్రా?
5: అవునా, నాను కుక్కవే.
3: నిన్ను ఏందే ఏందే, నువ్వు మరీ అలసిస్తే బొచ్చుకెక్కు కూర్చుంటున్నావు, మొగుడిని పట్టుకుని కుక్క అంటావా?
4: అబ్బో, మొగుడు తాళి కడితేనే మొగుడైపోడు.
3: తాళి కట్టడం ఏంటే? సంసారం చేసా, పిల్లల్ని కూడా కన్నా. ఓ, ఒక్కరినే కదా? పిల్లని కూడా కన్నా?
4: ఆ కన్నావులే, బురదలో దొరలే పంది కూడా కంటుంది 10 మంది పిల్లల్ని.
3: అబ్బా, అసలు ఏందే నీ గోల పొద్దున్నే?
4: ఏందా, రాత్రి ఒక్క నిమిషం అన్న నిద్ర ఏమా?
3: ఏ బ్రహ్మాండంగా నిద్రపోతేను?
4: నువ్వు నిద్రపోయావు గురక పెట్టి. నేను నిద్రపోయానా?
3: ఏ నిద్రపోలా? ఆ అవును, నువ్వు నిద్రపోలా, రాత్రంతా నన్ను గోకుతూనే ఉన్నావు. ఆ చిరాకులో నిన్నొకటి పీకా కూడా గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు ఏంది, పడుకుంటావా? పోయి పడుకో, నేను తోమతా అంట్లు, నాకు అలవాటేగా.
4: నా బొంద, అదేంటి ఆ గోళ?
3: అదే మన ఇల్లు.

0: అది కాదు, ఆ ఇనపడేదేంది?
1: మా అమ్మ దగ్గు అయితే ఏంది?
0: ఆ దగ్గుకి ఇంట్లో ఎవరైనా ఉండగలరా?
1: ఊరుకోవే కాంతం, ముసలిదన్నాక దగ్గు, పడుతుందన్నాక సిగ్గు మామూలేనే. ఎరా నాగార్జున?
2: అవునన్నా.
0: ఏడ్చినట్టే ఉంది నీ పాండిత్యం. అది మామూలు దగ్గు కాదు, క్షయొచ్చింది.
1: అక్షయొచ్చిందా? వాళ్ళ అక్క కూతురు అక్షయరా? అవును, అదొస్తే నీకెందుకే ఏడుపు, బాగానే పూసుకుంటావుగా అక్క అక్క పిల్ల పిల్ల అని.
0: నీది మట్టి బుర్ర కాబట్టే నా బతుకు మట్టి కొంపలు తగలబడింది. ఆ బొర్రే ఉంటే అద్దాల మెడలో తిరిగేదాన్ని. వచ్చింది అక్షయ్ కాదు, క్షయ్య. మీ అమ్మకి టీబీ రోగం వచ్చింది, రేపు మాపో చచ్చుద్ది.
1: మా అమ్మకి టీబీ రోగమా? నీకెట్టో తెలుసే, దగ్గితే టీబీ రోగమేనా? ఈడికి మొన్న గజ్జి వచ్చింది అంటే ఏడుసా? పిచ్చి వాగుడు వాగమాక.
0: ఆ వాగుడు నేను వాగలా, ఊళ్ళో డాక్టర్ వాగాడు. పిలిచి మరీ చెప్పాడు దాన్ని దూరంగా ఉంచమని.
1: డాక్టరా? ఎవడు? ఓ వాడా, వాడు ఆడి వైద్యం. పోయినసారి ఏమైందో గుర్తులేదా? జ్వరం వచ్చి సూది మందు ఎయిరాబాబు అని ఆడి దగ్గరికి వెళ్ళా. 20 రూపాయలు తీసుకుని కసుక్కును ఒక పోటు పొడిచాడు. జ్వరం 2 రోజుల్లో తగ్గింది గాని ఆ పోటు మాత్రం 15 రోజులైనా తగ్గట్లా. ఏందని తడివి చూసుకున్నా. ఆడబ్బా, ఆడు గుచ్చిన సూది నా పిరకే ఉంది. ఆడొక డాక్టరు, ఆడు చెప్పాడు ఇది ఇనిందంట.
0: పిచ్చి సన్నాసిలాగా మాట్లాడమాక, ఆ రోగం అందరికీ అంటుకుంటుందంట. నీకు నాకు మన బిడ్డకి అందరికీ అంటుకుంటే అందరం సస్తాం.
1: అయితే ఇప్పుడేమంటావే?
0: మీ అమ్మ మంచం తెచ్చి ఆ సెట్టు కిందేద్దాం.
1: ఇక్కడ?
0: ఇక్కడైతే ఊసినా పోసినా మనకి ఇబ్బంది ఉండదు.
1: అందుకని ఇంట్లో ఉన్న అమ్మని తెచ్చి సెట్టు కిందెత్తే ఊళ్ళో జనం ఏమనుకుంటారే?
0: అబ్బో జనం, దాని రోగం మనందరికీ అంటుకుంటే ఇంకా చండాలంగా అనుకుంటారు.
1: అసలు ఇక్కడెట్టా ఉంటుంది ఎండొత్తే?
0: సెట్టు నీడుంటే ఎండెందుకు వస్తుంది?
1: మరి వానొత్తే?
0: వాన సంవత్సరానికి 3 నెలలు పడేది. ముందు అసలు ఈ సంవత్సరం బతకని.
1: మరి సలేత్తే ఎట్టగే?
0: సలేత్తే రగ్గులేదా? సోదంగా మాట్లాడుతున్నావు.
1: అయినా సరే నేను ఒప్పుకోను.
0: ఒప్పుకోవా?
1: ఒప్పుకోను.
0: ఒప్పుకోవా?
1: నువ్వు నన్ను కొట్టినా సరే ఒప్పుకోను, ఒప్పుకోను.
0: దేవుడా, ఈ మొగుడితో నేను ఎట్టా కాపురం చేయాలరా నాయనా? నా మాట
1: ఏ కాంతం, ఏంటి ఆ తలని కట్టుకుంటావు? ఆగవే, ఆగవే, ఉండవే. నిన్ననే చూడు, చూడు తల ఎట్టా పొట్టుకు కట్టిందో.
0: నా వల్ల కాదు.
1: నిన్ననే చూడవే, తల ఎట్టా ఒప్పి కట్టిందో. ఏంది ఇది?
0: నా కోసం అడిగానా? నువ్వు నీ కూతురు బాగుండాలని అడిగినా. అది నటిలో కూసుంటే కనీసం మొగుడుతో ముద్దు ముచ్చట లేకుండా పోయింది.
2: అదే సంగతి చూసావా అన్న, వదిన ఎంత మంచిదో.
1: అవునే, నువ్వు చాలా మంచిదనివే. నేనే నిన్ను తప్పుగా అనుకున్నా. సరేలేవే, పద అమ్మని తెచ్చి ఈ సెట్ కింద వేద్దాం.
2: ఆడదానికి భగవంతుడు 2 గొప్ప ఆయుధాలిచ్చాడు, 1 కన్నీళ్లు, 2 కౌగిళ్లు. వాటి ముందు ఎవడైనా బలాదురే.
3: దొంగ, దొంగ, అరే సుబ్బదాసు, దొంగ సచ్చి వాడు నన్ను ఎత్తుకుపోతున్నాడురా. అరే వదలరా, వదలరా, వదులు.
1: ఉండవే, ఏ అమ్మా, నేనే కొట్టకే సుబ్బదాసునే.
3: ఒరే నువ్వట్రా సుబ్బదాసు, సప్పుడు చేయకుండా మోసుకుపోతంటే నా నకల కోసం నన్ను ఎత్తుకుపోతున్న దొంగ వెదలు అనుకున్నాను.
4: అవును, నన్ను వాకిట్లో తెచ్చారేంది? ఇల్లు కడుగుతున్నారా?
0: శుభ్రంగా ఇల్లు కడుక్కుంటున్నాం, అందుకే సెత్తని బయటపడేస్తున్నాం.
3: ఏందిరా సుబ్బదాసు, నీ పెళ్ళం వాగుతుంది.
2: అవునమ్మా, నీ కొడుకు కోడలు నిన్నింట్లోంచి తీసుకొచ్చి ఈదులో వేశారు.
3: ఆళ్ళెవర్రా నన్ను ఈదులేయటకి? కాళ్ళు ఎరగొడతా నేదవని. ఒరే దాసు, నన్ను లోపల పట్టుకెళ్ళు.
0: పట్టుకెళ్ళు. నిన్ను ఇంకెక్కడికైనా పట్టుకెళ్తే అది కాటికే.
1: అబ్బా నువ్వు ఉండవే, అరవ మాకు. అసలే నీకు దెబ్బ తగిలింది. వసే అమ్మా, అసలేమైందంటే నీకు నీకు టీబీ రోగం వచ్చిందే, అందుకని నిన్ను ఇక్కడ పెట్టాం. తగ్గితే లోపలికి వద్దు గానీ.
3: ఓ, అందుకా నన్ను దూరం ఉంచారు? అయితే ఓ పని చేద్దాం, నేను దగ్గరుంటేనేగ మీకు ఈ రోగం వచ్చేది, అందుకు నేనే దూరంగా ఉంటా. కానీ నేను లోపల ఉంటా, మీరు బయట ఉండండి.
1: అవును కదా, ఇది కూడా బాగానే ఉంది కాంతం.
0: నీ ముఖంలా ఉంది.
1: అయితే చండాలంగా ఉందన్నమాట.
0: రేపో మాపో సచ్చేదానివి, నువ్వు ఉండి ఇక్కడ.
3: నేనెందుకు ఉండాలే బయట? ఇది నా ఇల్లు, నా రెక్కలు కట్టంతో కట్టా.

0: కట్టావులే పెద్ద యంత్రభవనం, పోతా పోతా కట్టుకుపోతావా ఏంది?
1: నువ్వు కట్టుకుపోతావా? నువ్వు కట్టుకుపోతావా అని అడుగుతుంది వదిన.
0: నీకు బాగా ఎటకారం ఎక్కువైందిరా.
1: నీకన్నా నా వదిన.
0: ఏంటి?
1: నీతో నా వదిన.
0: ఒరే శుభదాసు, శుభదాసు, అరే శుభదాసు!
2: అబ్బబ్బబ్బబ్బా, శుభదాసు, శుభదాసు, శుభదాసు, ఎల్లాక సత్తునానే ఏం పేరు పెట్టావే నాకు? ఆడు చూడు, నా దగ్గర హెల్పరు. నీ పేరేంట్రా?
1: నాగార్జున.
2: నాగార్జున, చూడు ఎలాంటి పేరు పెట్టారో. నువ్వు ఉన్నావు సుబ్బదాసు, గబ్బదాసు అని పేరు పెట్టావు.
3: తప్పేరా అయ్యా, అది మా నాన్న అంటే మీ తాత పేరు. గొప్ప స్వతంత్ర సమరయోధుడు మీ నాన్నకలాగే. అంత గొప్పవాడి పేరు ఒక పనికిమాలినోడికి పెట్టా, తప్పు కాదు. నువ్వు నన్ను క్షమించినా మా నాన్న మాత్రం క్షమించడురా.
1: నిజమేనమ్మా.
2: రే లే సామంతి, వెళ్దాం.
1: అట్టగే వత్తా.
2: సేయ్ మేము బయలుదేరుతున్నాం, ఎదుర్రా.
1: అబ్బో ఏమొద్దో ఏమో.
3: ఒసే కాంతం, నాకు క్షయొచ్చిందా? ఏ డాక్టర్కి చూపెట్టావే నన్ను?
0: దానికి డాక్టర్ కావాలా? దగ్గుతున్నావుగా,
3: మరి నీ కూతురు కూడా దగ్గుతుంది, దానికి క్షయొచ్చిందా?
0: నా కూతురికి క్షయొచ్చిందంటావా? నీ నోరు కుట్టేస్తాను మోసల్దానా. ఈరోజు నీకు ముద్ద కూడా పెట్టను, ఆకలితో మాడు.
3: ఈరోజు ఏముందిలేవే, నువ్వు కోడలైనప్పటి నుంచి మాడుతూనే ఉన్నాను. ఎవరు?
4: నేనమ్మా. అబ్బులు, మీ కోడలి అక్క మొగుణ్ణి.
3: ఓ నువ్వా అబ్బులు? ఏం నాయనా ఈవేళ అప్పుడు వచ్చావు?
4: ఊరికే, ఊళ్ళోకి వచ్చాను మిమ్మల్ని చూసుకోదామని.
3: చూసావుగా, ఇక పో.
0: ఎవరు బావా? ఎంతసేపు అయింది వచ్చి?
4: ఇప్పుడే.
0: అక్క బావుందా?
4: మీ అక్కకు లోటు రానిస్తారా? పువ్వులు పువ్వుల్లో పెట్టి చూసుకోను.
3: ఏం నాయనా, ఈ మధ్య బట్టలు అమ్మడం మానేసి పూలు అమ్ముకుంటున్నావా?
0: నువ్వు నోరు మూసుకో, నీ గురించి నాకు తెలియదా బావా? అక్క అదృష్టవంతురాలు.
4: అదృష్టం ఏముందిలే, ఎవరికైనా దక్కొచ్చు. మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాగా చూసుకోవటం మగాడిగా నా ధర్మం. మర్చిపోయా, పెట్టు.
3: ఏమిట్రా అవి, డాగులు పడ్డాయి తెచ్చావు?
4: డాగులా?
3: అదిగో కనబడ్డంలా, మొత్తం డాగులే. కొన్నావా ఇక్కడ ఏరుకొచ్చావా? ఇందా ఇటు చూపించు.
4: డాగులంటేంటి? ఎక్కడ మా డాగులు?
3: ఆ డాగు అనుకున్నా, బాగానే ఉన్నాయిరా.
0: రా బావా, నించోనే ఉన్నావు, కూర్చో. అవును, వ్యాపారం ఎలా ఉంది?
4: ఆ వ్యాపారానికే బ్రహ్మాండంగా ఉంది. కాంతం, ఈ మధ్య ఇంకో ఇల్లు కూడా కడుతున్నా, మీ అక్కకి తెలీదు చెప్పమాక. అవును, ఇంకా ఈ మట్టి కొంపలో ఎలా ఉండగలుగుతున్నా? ఇబ్బందిగా లేదా?
3: ఇప్పటి వరకు లేదులే అయ్యా, నువ్వు లేనిపోనివి పెట్టమాకు.
4: అయ్యో అయ్యో అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా.
3: అయ్యయ్యో, నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియదా? అవును, ఊరూరా తిరిగి చీరలు అమ్ముకునేవాడివి నువ్వు ఎక్కడే కూర్చుని కబుర్లు చెబితే ఎట్టా? పో, పోయి వ్యాపారం చూసుకోపో.
4: ఆ వ్యాపారం ఏముందిలేమ్మా, ఎప్పుడు ఉండేదే మీకంటే ఎక్కువ ఏంటి?
3: అవునవునవును.
4: కాంతం ఒక్క నిమిషం, ఇదిగో చీర ఎలా ఉంది?
0: బావా చీర చాలా బాగుంది, ఇది చాలా ఖరీదు ఉంటుంది అనుకుంటా.
4: ఖరీదేముందిలే, తీసుకో.
0: ఎవరికి? నాకా?
4: నీకే, తీసుకో.
0: అయ్యో ఇంత ఖరీదు ఎందుకు బావా?
4: బలేదానివే, నీకంటే ఎక్కువ ఏంటి? అసలు మా ఆవిడకిద్దాం అనుకున్నా, నీకిచ్చా. ఎవరైతే ఏంటి ఇద్దరు, తీసుకో.
3: ఒరే అబ్బాయి అబ్బులు, నువ్వెట్టాకు ఇక్కడే ఉంటావుగా, కాస్త తిట్టారా? అబ్బా నా గోడ పట్టుకుని లేపి అటు ఇటు నడిపించు.
4: ఏంటి నడిపించాలా? అబ్బా నాకు ఇప్పుడు వ్యాపారం లేదా ఏంటి? ఇక్కడే కూర్చుంటే ఎట్టా? ఆహా నే వెళ్తున్నా. కాంతం ఇల్లత్తా.
3: ఏమే పరాయి మగోడట చీర తీసుకోవటమేనా?
0: ఆయన పరాయి మగాడెందుకవుతాడు? సుయానా నా అక్క మొగుడు. నీ తరపాళ్ళు ఏనాడైనా ఏమన్నా పెట్టారా? మా వాళ్ల మీద పడి ఏడుస్తున్నావు, అయినా అరటి పళ్ళు మింగావుగా. ఇప్పుడే మూసుకొని కూర్చో.
5: మామా లే, మామా, మామా లే.
3: అబ్బబ్బబ్బా ఏమిటమ్మా?
5: నేను ఒకటి అడుగుతాను, చెబుతావా?

0: ఏమిటే అది?
1: మరీ మరీ నువ్వెప్పుడు చచ్చిపోతావు?
2: ఏమిటో ఆ మాటలు?
1: చెప్పు, ఎప్పుడు చచ్చిపోతావు?
0: ఎందుకే?
1: నువ్వు చచ్చిపోతే నీ నగలన్నీ నాకే వస్తాయంటగా అమ్మ చెప్పింది.
0: కనీసం నేను సచ్చే వరకన్నా ఆగమని చెప్పవే మీ అమ్మకి. నగల కోసం మాత్రం నన్ను చంపొద్దని చెప్పు.
1: అబ్బా, ఏం మాట్లాడుతున్నావే, అర్థం కావట్లేదు. ఇప్పుడే కావాలి, ఎప్పుడు చచ్చిపోతావో చెప్పు మా అమ్మ.
3: అమ్మా చిన్నమ్మా, ఇట్రా, నీకు నగలు కావాలి. అట్టయితే మీ అమ్మ దగ్గర కూడా చాలా నగలున్నాయి, వెళ్ళి ఇదే మాట మీ అమ్మను అడుగు.
1: సరే అమ్మా. అమ్మా,
4: అరే ఏం చెప్పావురా దీనికి?
3: నేనా? నేనేం చెప్పాను వదినా?
4: ఏం చెప్పలేదా? పిల్లలకి పాడు మాటలు చెప్పొద్దు ఎప్పుడు.
3: పిల్లల ముందు ఏం మాట్లాడాలో తెలియని అడ్డగాడిదా లా కనిపిస్తున్నాను వదినా నీకు.
4: అవునా, నీకు నగలు కావాలా? మీ అమ్మ దగ్గర ఉన్న నగలు కూడా నీవే అని చెప్పలా నువ్వు?
3: నేను చెప్పలేదే.
4: వాగబాక, నేను ఇక్కడి నుంచి అన్ని విన్నా, మళ్ళీ అనలేదని అబద్ధం చెప్తావు?
3: నేను అనలేదని చెప్పలేదే, అన్నాను. కానీ అలా అనలా. చిన్నమ్మా, నీకు నగలు కావాలా? మీ అమ్మ దగ్గర ఉన్న నగలు కూడా నీవేనమ్మా, ఇట్టగాదు నేను చెప్పింది.
4: నీ వేషాలు నా దగ్గర ఎక్కు. తల్లిని బిడ్డని వేరు చేద్దామని చూస్తున్నారేమో, అది మీ వల్ల కాదు.
3: అదేంటో అంత మాట అన్నావు? తల్లిని బిడ్డని వేరు చేయడానికి నేనేమన్నా ఇంటికి వచ్చిన కోడల్నా?
0: మంచి మాట చెప్పావురా నాగార్జున.
5: ఎరా నాగార్జున, అన్ని సరిగా సర్దావా?
3: సర్దానులే అన్నా.
5: ఊరెళ్ళాలంటే ఏమందిరా మీ ఆవిడ?
3: ఏమంటదన్నా, మామూలప్పుడు రోజు సతాయిస్తున్నా ఊరెళ్తున్నామంటే చాలు, అతి ప్రేమగా నటిస్తారు పిల్లలు. అదే తల్లి అయితే మనం ఇంట్లో నుంచి విధిలోకి వెళ్తున్నా మనం ఏదో ఊరెళ్ళిపోతున్నట్టు కంగారు పడిపోయి హడావుడి హడావుడి చేస్తారు. అదన్నా తల్లికి పిల్లానికి ఉన్న తేడా.
0: అంటే మీరిప్పుడు ఊరెళ్తున్నారా? నాకు చెప్పలేదే.
4: అబ్బో, ఈవిడగారి అనుమతి కావాలి కాబోలు.
0: ఏ ఊర్రా, మరల ఎప్పుడొస్తావు?
5: పక్క ఊరేలేమ్మా, రేపు లేదు ఎల్లుండి వచ్చేస్తా. పదరా.
0: ఆగరా, నేను ఎదురొస్తాగా?
4: అమ్మో వద్దులే అమ్మా, లేనిపోని అదృష్టాలు అక్కర్లేదు.
0: నిజమే, ఎదురు రాకూడదు. వాడి పెళ్లి చూపులప్పుడు కూడా అదే, నిన్ను చూడ్డానికి మీ ఊరొచ్చినప్పుడు నేనే ఎదురొచ్చా, అందుకే వాడిగా గతిపట్టింది పాపం. ఎవరు? ఎవరు బావా? నువ్వా? రా బావా, రా కూర్చో. ఏమైంది? ఏంటి బావా, ఏమైంది?
6: ఏమైంది ఏంటి కాంతం, బండేసుకుని ఆ చీరలు అమ్మా, చీరలు కాటన్ చీరలు, చిలుకు చీరలు కేకలు పెట్టుకుని వెళ్తుంటే వెనక నుంచి ట్రాక్టర్ గుద్దేశాడు.
4: అయ్యో,
6: పక్కనున్న కాలువలో పడ్డా, ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. అయ్యా,
0: ట్రాక్టరోడు గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడా నాయన?
6: లేదండి, వాడే నన్ను ఇక్కడ దింపెళ్ళాడు.
0: ఆ దింపేవాడు మీ ఊళ్ళో దింపకుండా ఇక్కడ ఎందుకు దింపాడో?
6: నేనే అంత దూరం వెళ్ళలేక ఇక్కడే దిగిపోయావు. అబ్బా కాంతం, దీపంతా ముళ్ళుకుచ్చుకుపోయింది, కాస్త తీవా.
4: అలాగే బావా,
6: చొక్కా ఇప్పుతానండు.
4: అలాగే అలాగే, ఇలా కూర్చో. ఏది ఏది, ఎక్కడ ఏం కనపట్టలేదే? ఏం లేదు బావా?
6: లేదు కాంతం, చిన్న చిన్న ముళ్ళు కళ్ళకు కనపడవు, చేతితో తమిళితే గాని తెలీదు.
4: ఏది బావా, ఎక్కడ ఏం కనపట్టలేదు బావా?
6: ఓహో,
4: ఏం లేదు బావా.
6: ఏం లేదు. అమ్మో అమ్మో, అయ్యో బుగం పట్టేసింది నాయన, ప్రాణం పోతుంది అమ్మో.
4: అయ్యో
6: అయ్యో,
4: చిన్నగా చిన్నగా బావా, ఒకసారి లేచి చిన్నగా వెళ్ళి అబ్బురదంతా కడుక్కొని రా.
6: అమ్మో లెగలేకపోతున్నాను, అట్లాగే వెళ్ళొత్తా
4: చిన్నగా.
6: అమ్మా
4: బావా, పొయ్యి మీద అన్నం పెట్టాను, 5 నిమిషాల్లో ఉడికిపోద్ది. నేను స్నానం చేసి వచ్చి వడ్డిస్తాను, కొద్దిసేపు కూర్చో బావా.
6: సరే సరే, పర్వాలేదు. ఇదిగో కంగారే లేదు. అవును, పాపే ఇది.
4: తినేసి పడుకుంది బావా.
6: మంచిది. అబ్బులు, ఇంతకు మించిన అవకాశం.

0: ಹೆಸರಾದ್ರ ಬಾಬು
1: ವೆಲ್ಲು
0: ವೆಲ್ಲಿ ಸಾಹಸಂಜಯ್ರ ಅಬ್ಬಾ ನುವ್ವಂಟೇ ದಾನಿಗೆ ಮೋಜೇರಾ ಹ್ಮ್ ಒಕವೇಳ ಲೇಕಪೋಯಿನಾ ಅಕ್ಕ ಕಾಪುರಂ ಕೋಸಂ ಎವರಿಕಿ ಚೆಪ್ಪುಕೋದು ಅವನು అయినా నువ్విచ్చిన చీర తీసుకుంది, నీ వీపు పైన చేయేసి ప్రేమతో పామింది. ఆ స్పర్శ చెప్పట్లా, అది నీ దారిలోనే ఉందని. నిన్నిక్కడ కూర్చోపెట్టి అది స్నానానికి వెళ్ళిందంటే నీకు సిగ్నల్ ఇచ్చినట్టేరా? అబ్బా ఏం జాతకవరా నీది. వెళ్ళు వెళ్ళు వెళ్ళరా.
2: ఎరా సుబ్బదాసు, ఊరెళ్లకుండానే తిరిగి వచ్చేసావా? చెట్టంత మనిషి ఎదురుగా నిలబడితే ఎవరో లేరంటావు చూడు సరిగ్గా.
0: అరే అక్కడెవరు లేరంటే
2: అక్కడెవరు లేకపోతే ఇక్కడ ఇక్కడ నేనున్నాను కదరా.

0: సుబ్బా సుబ్బుదాసా సుబ్బుదాస్ వచ్చేసాడు. ఎక్కడా ఎక్కడా?
1: అదిగో అక్కడే.
0: ఎక్కడా? ఇక్కడ ఎవరు లేరే?
1: అరే చెట్టంత మనిషి ఎదురుగా నిలబడితే ఎవరో లేరంటావు చూడు సరిగ్గా.
0: అరే అక్కడెవరు లేరంటే
1: అక్కడెవరు లేకపోతే ఇక్కడ ఇక్కడ నేనున్నాను కదరా.
2: ఏం జరిగింది? ఎందుకు మా బావని కొడుతున్నావు?
0: అంటో ఈ ముసలి దానికి పిచ్చెక్కింది.
1: అయ్యో
0: మా సొమ్ము తింటానికి వచ్చావా?
2: అంటూ
0: చిత్త కొడుతుంది. అమ్మో నాయన నాయన నేను వెళ్తున్నా. ఒసే ముసలిదారా, నీ కొంపలో నుంచి సత్యాంత వరకు కొంపలు అడిగి పెట్టావు.
1: నేను సచ్చిన దెయ్యాన్న ఇంటికి కాపలా ఉండా.
2: ఏ ముసల్దానా, పిచ్చెక్కింది ఏమన్నా నీకు?
1: ఏంటే అత్తను పట్టుకుని ముసల్దానా ముసల్దానా అంటావా? ఎంత పొగరే నీకు అత్త గారు అని పిలు. వాడింకొకసారి ఇటువైపు వచ్చాడా నరికి పోగులు పెడతా. నడులాగే గడి పెడుకో.
3: అమ్మ చూస్తే ఆవిడ దూరంలో ఉంది, పిల్ల చూస్తే లోపల పడుకున్నట్టుంది. పిల్ల తల్లి, అదే నా పెళ్ళం, విరహ వేదనతో రగులుతున్నట్లుంది. పిల్ల తల్లి మగుడు అంటే నేను. ఆలస్యం చేయకుండా వెళ్ళి నా భార్యను వాటేసుకుంటారు.
4: ఏంటే గుద్దులు? అబ్బాబా ఏమిటే అట్టగుద్దం? ఏంటి కరాటే కుంగ్ఫూల్ గానే ఏమైనా నేర్చుకున్నావు ఈ రెండు రోజుల్లో? ఆగమే.
5: కాదు, ఈ కాపర నేను చేయలేదు నాయనో, నా వల్ల కాదు.
4: అదేంటి
5: నేను భరించలేను.
4: అదేంటి నన్ను చేత కొట్టి నువ్వు ఏడుస్తావేంటే? నీ పతి భక్తి పాడుగాను. ఆగమే, ఎందుకు ఏడుస్తున్నావే? దగ్గరికి రానా మళ్ళీ కొడతావా? తలక తప్పేంటి?
5: నన్నేమి అడగొద్దు, నీ బిడ్డ నీకు అప్పు చదువుదామని ఆగా. అది లోపల నిద్రపోతుంది, నేను వెళ్ళిపోతున్నా.
4: ఎక్కడికే?
5: చావడానికి.
4: చావడమా? చావడం ఏంటి? ఎందుకు
5: బతకని వట్లేదు కనుక.
4: ఏ కాస్త అర్థం ఏడు చెప్పవే, నీ అంత తెలివితేటల్లోకి లేవే.
5: చెప్పిన ఉపయోగం ఏముంది? నువ్వెలాగూ వినవు నా మాట. నేను చచ్చాక ఎట్టాకు నీకే తెలుస్తుంది.
4: చచ్చిపోవటం ఏంటే? నువ్వంటే నాకు ప్రాణమే. చెప్పవే, ఏం చేయమంటావే? అసలు ఏం జరిగిందో చెప్పవే.
5: నిన్న మీ అమ్మ నన్ను చంపబోయిందయ్యా, చంపబోయింది. నన్నే కాదు నా బిడ్డను కూడా చంపుతంట.
4: ఏందే ఏంది నువ్వు అనేది?
5: అవునయ్యా అవునయ్యా, నా మీద ఒళ్ళంతా దెబ్బలే, కర్రతో చిత కొట్టేసింది. ఇంట్లోకి పారిపోయి తలుపేసుకున్నా, లేకపోతే చచ్చిపోయేదాన్ని అయ్యా. రెండు రోజులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతిగా. నన్ను చంపినా పర్వాలేదు, నా పసి బిడ్డను ఏం చేస్తుందనే భయం అయ్యా.
4: ఎందుకే ఎందుకే ఏమైంది?
5: దానికి జబ్బు ముదిరి పిచ్చెక్కిందయ్యా, పిచ్చెక్కింది. మొన్న మా బావకి దెబ్బలు తగిలి ఒళ్ళంతా గాయాలతో ఇంటికి వచ్చి పడిపోయాడు. ఆయనకి అన్నం పెడుతున్నానని నా సొమ్ము తింటారా అంటూ ఇద్దరిని చితక బాధేసింది అయ్యా, చితక బాధేసింది. నేను నీకు ఎదురైతే దరిద్రం అంట ఎన్నో మాటలందయ్యా, ఎన్నెన్నో మాటలంది. నన్ను నా బిడ్డల్ని చంపి నీకు మళ్ళీ నీకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తుందయ్యా పెళ్ళి.
4: అట్ట ఎందుకు చేస్తదే? కూడు తింటానంటే ఎందుకు కొడతదే నా అమ్మ? అది దాన ధర్మాలు చేసే కదే. ఆస్తులంతా పోగొట్టుకుంది, రోజు 20-30 మంది తినేవాళ్లే నా చిన్నప్పుడు. ఊళ్ళో వాళ్ళంతా దాన్ని దేవుడు అంటారే, దేవుడు అంటారు. ఎక్కడికి? ఆగు. ఎక్కడికి? ఎక్కడికో చెప్పు.
5: సావడానికి. పెళ్ళాన్ని నమ్మని మొగుడుతో రోజు సస్తూ బతకలేను. నే పోతున్నా, నీ బిడ్డను సాగుతావో సంపుతావో నీ ఇష్టం. ఒక బిడ్డ సస్తున్నా ఇంకో బిడ్డనైనా కాపాడుకో.
4: ఒక బిడ్డ సావటం ఏంది?
5: నేను

0: చెప్పలేదు కదా.
1: కథ అర్థమయ్యాడు చెప్పు.
0: నేను సత్తే నా కడుపులో ఉన్న బిడ్డ సావదా?
1: ఏంటే కడుపులో బిడ్డ ఉందా? అంటే అంటే నువ్వు నెల తప్పావా? మరి నాకు చెప్పలేదు. ఏంటి
0: మగుడికి ఊరించి ఊరించి చెబుదామని ముచ్చట పడ్డా, కానీ నా జీవితం ఇట అర్ధాంతరంగా ముగుతున్నప్పుడు చెబుతాను అనుకోలేదయ్యా. సర్లే అటులే, నువ్వు అటులే.
1: నా మాట ఇరవై కాంతం
0: నాకు కోపం తెప్పించుకు. లే నువ్వు అటలే.
1: నువ్వు నన్ను కొట్టినా సరే నిన్ను వెళ్ళలేమునే, వెళ్ళలేవును.
0: నన్ను ఆపడానికి నువ్వెవడరా? లే
1: నువ్వు వెళ్ళవే, కానీ నా బిడ్డను నా బిడ్డను తీసుకెళ్తే మాత్రం ఊరుకోను.
0: సరే లోపలికి వెళ్ళి కత్తి పెడతస్తా.
1: కత్తిపేట అమ్మని అమ్మ సాడిస్తు దానివే, నువ్వు ఏం చేసినా చేస్తావే. సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పవే.
0: నేను చెప్పినట్టు చేస్తావా?
1: చేస్తా.
0: నీ బిడ్డ మీద ఒట్టే.
1: అబ్బబ్బా అది చేస్తా. ఏంటో చెప్పు.
0: మీ అమ్మని చంపే.
1: అమ్మని చంపటమా? ఒట్టు తీసి కట్టు మీద పెట్టేశా.
0: అయితే కత్తిపీట కూడా తీసి బయట పెట్టు.
1: హుసే పాపవే అమ్మే.
0: అంటే అది నీ పెళ్ళాన్ని బిడ్డని చంపితే పాపం కాదా? మనం పెంచుకునే కుక్కకి పిచ్చాకి కరుతుందనుకో, దాన్ని చంపుతావా ముద్దెట్టుకుంటావా? అయినా దేశంలో నువ్వు ఒక్కడివే చేయట్లేదయ్యా, చాలా మంది పెద్దోళ్ళు ముసలాళ్ళకి సేవ చేయలేక సటుక్కుని గొంతు పిసికి పారేస్తున్నారు.
1: పాపవే అమ్మే. నేను చంపలేనే.
0: పోనీ నేను చంపుతా, నువ్వు నోరు ముసుకొని కూర్చో.
1: హుసే హుసే హుసే నీ కాళ్ళు పట్టుకుంటానే, మా అమ్మని చంపమాకవే చంపమాక. ఓ పని చేస్తానే, దాన్ని దూరంగా తీసుకుని పోయి ఎక్కడన్నా వదిలేస్తా.
0: ఎక్కడైనా వదిలేస్తే మళ్ళీ వస్తాది.
1: రాదు రాలేదు. అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేస్తా, రాలేనంత దూరంలో వదిలేస్తానే.
0: సరే ఏదో ఒకటి చెయ్యి. అదిగో వస్తోంది, దాని ముందు బయటపడమాకు. మంచిగా ఉండు.
2: శోభదాస్ ఎప్పుడొచ్చావరా పెచ్చ సన్నాసి? ఏమన్నా తిన్నావా? నీ పెళ్ళాం పెట్టిందా ఇంకా లేదా?
3: అమ్మా అంకాలమ్మ గుడి మొక్కు తీర్చమని నన్ను అడుగుతుంటావుగా, రేపొద్దున్నే బయలుదేరదామే.
2: ఏమిటి అంకాలమ్మ గుడికా? నువ్వు పుట్టినప్పటి మొక్కురా అది. ఎప్పుడు అడిగినా అటువైపు రైలు లేదు బస్సు లేదు నిన్ను మోసుకెళ్లాలా అని తిట్టేవాడివి. ఇప్పుడు నీకు నువ్వే అడుగుతున్నావు, ఇప్పుడు మాత్రం ఎట్టా తీసుకెళ్తావు నన్ను?
3: బండి కడతా, ఆ బండిలో నిన్ను కూర్చోబెట్టి తీసుకుపోతా, నేనే ఆ బండిని తయారు చేస్తా. అమ్మా ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకోమ్మా.
2: అలాగే నాయన.

0: ఇక్కడే మెల్లగా వచ్చి ఇందులో కూర్చో.
1: ఏమిట్రా అంత తొందర, కాస్త చుట్టుపక్కల వాళ్ళకు చెప్పుకోవద్దా? అసలు నా మనవరాలేది, దాన్ని ముద్దు పెట్టుకోవద్దా?
0: అది నిద్రపోతుందిలేవే, వచ్చి కూర్చో.
1: నిద్రపోతే లేపకూడదా ఏందిరా? పొద్దున్నే దాని ముఖం చూడకపోతే నాకేదోలా ఉంటది, పిలవరా అయ్యా.
0: చెబితే నీకు అర్థం కాదా? లే బయలుదేరు.
2: అబ్బా మంచి శకునం.
3: ఏందన్నా ఎక్కడికి?
0: అది అంకాళమ్మ గుడికి. లే మొక్కు తీర్చుకుందానికి. అవును, అయినా ఇప్పుడు ఎందుకు వచ్చా? ఈరోజు అసలు పని లేదనుకున్నాంగా.
3: కోటిగాడు లేడు, కోటిగాడు నువ్వేవో బండి చక్రాలు కొనుక్కెళ్తున్నావని చెబితే నాకు తెలియకుండా ఏం పని చేస్తున్నావని తెలుసుకుందామని వచ్చానన్నా. చాలా పెద్ద పని చేసావన్నా.
0: అది అంటే సొంత పని కదరా, దానికి కూడా నీకు కూలి ఎక్కడ ఇస్తాను? సర్లే గాని ఆ రాయుడు గారి పని మొదలుపెట్టు, నేను 2 రోజుల్లో వచ్చేస్తా.
3: 2 రోజుల్లో వచ్చేస్తావా? అంటే ఇద్దరు రారా?
0: అంటే ఎందుకు రాము? ఇద్దరం వస్తాం. ఇద్దరం వెళ్ళినప్పుడు ఇద్దరు వస్తాం కదా. ఏమే అంటే మధ్యలో ఏదన్నా జరిగితే తప్ప. సర్లేరా, మళ్ళా వచ్చాక మాట్లాడుకుందాంలే అన్ని. వెళ్ళు.
3: అమ్మా నువ్వు దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నావా?
1: అవునరా నాగార్జున, నా కొడుకు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నాడు.

0: ఇదంతా నీ కోడల ప్లాన్లే అమ్మా. అమ్మా, మా అమ్మ చెప్పేది నువ్వు ఎంతో మందికి సాయం చేసావంట, మా అమ్మకు పెళ్లి కూడా నువ్వే చేసావంట. మా అమ్మ చచ్చిపోవటం వల్ల నీ రుణం తీర్చుకోలేకపోయింది. నేనన్న రుణం తీర్చుకుందామని నీ కొడుకు చుట్టూ తిరుగుతున్నా, ఇకపై అవకాశం ఉంటుందో లేదో. అమ్మా, వచ్చే జన్మలో నాకు బిడ్డగా పుట్టు తల్లి, నీ రుణం తీర్చుకుంటా.
1: సరే అయితే, వచ్చే జన్మలో నువ్వు కూడా నాకు బిడ్డగా పుడదువు గాని, సరేనా?
0: వద్దమ్మా వద్దు, నీకు బిడ్డగా పుట్టాననుకో నీకు ద్రోహం చేస్తాను. బిడ్డలందరూ అంతేగా, అందుకే నువ్వు నా బిడ్డగా పుట్టావనుకో నేను దగా పడైనా సరే నీ రుణం తీర్చుకుంటానమ్మా.
2: అబ్బో, ఈ ఓవరాచనలు చూడలేక సస్తున్నా, ఇక మీరు బయలుదేరండి.
3: సరే సరే, వెళ్దాం. పదవే
1: పదనాయనా.
0: వదిన, కాత లోపల చెక్కలుంటాయి, బయటపడాయి.
2: అలాగే, ఎందుకు?
0: ఏం లేదు, ఇంకో బండి చేయాలి కదా.
2: బండా? ఇంకో బండి ఎందుకు?
0: రేపు మీరు కూడా ముసలాలు అవుతారు కదా, మీ బిడ్డకి ఇబ్బంది లేకుండా చేసి పెట్టేద్దామని.
2: నా బిడ్డలు అలా ఎందుకు చేస్తారా? ఆణిముచ్చాలు.
0: అవును, నీ బిడ్డలు ఆణిముచ్చాలే. సరే, ఆమె బిడ్డ పనికి మాలినాడు కదా అందుకని.
2: ఏంట్రా వాగుతున్నావు, చెప్పు తీసి కొడతా.
0: కొట్టవే, కొట్టు. ఇప్పటి వరకు ఆమె కొడుకు కోడలు కాబట్టి గౌరవించానే, ఆమెకే ద్రోహం చేశాక చెయ్యి. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికి తెలిసిందంటే నీ బతుకు కుక్కర్ సింపురిత్తరే. చెయ్యి, నీ బతుకు చేడ. అసలు కోడళ్ళందరికీ ఎందుకు అత్తల మీద ఏడుపు? మీ తల్లులు ఇంకొకరు అత్తలు కాదా? మీరు ఇంకొకరికి అత్తలవరా? మీ వల్లనే మీ బిడ్డలు చనిపోతున్నారు. మారండి, ఇక్కడైనా మారండి.
3: అబ్బబ్బా, నీ బండి తోసి తోసి ప్రాణం పోతుంది అమ్మా. పోనీలే, చివరిసారి నీకు ఆ గుడిని చూపెడదామని అనుకోవడమే నా పాపం.
1: చివరిసారి ఏమిట్రా, మళ్ళీ వచ్చే ఏడాది కూడా తీసుకురావాలి. చూడు ఎంత చక్కటి వాతావరణం, నాకైతే ఇక్కడే ఉండాలనుంది.
3: అయితే ఇక్కడే ఉండిపోతావా?
1: బ్రహ్మాండంగా ఉంటా, కానీ నువ్వు కూడా ఉండాలి ఇక్కడే. సర్లే, ఆకలి మండుతోంది, ఆ అన్నం మొటిప్పు.
3: సరే సరే, ఇదో కొంచెం అన్నం పెట్టు. బాగుంది
4: తమ్ముడు, కాస్త మంచి నీళ్ళు ఇస్తావా?
3: అబ్బో, నీళ్ళ మాకు చాలు.
1: ఇదిగో, ఒరే అబ్బాయి, అన్నం తింటావా?
4: అన్నం అక్కర్లేదమ్మా, కాస్త కాస్త మంచినీళ్ళు ఇప్పించండి అమ్మా, చాలు.
1: అన్నం తినకపోతే మంచినీళ్ళు ఇవ్వం. తిను, ఆకలి మీద ఉండి ఒట్టి నీళ్లు తాగకూడదు, ఏమైనా తిని తాగాలి. తిను, ఇందా తిను.
4: అలాగేనమ్మా. కమ్మగా ఉందమ్మా మీ చేతి వంట.
3: అదే మా అమ్మ శైల, మా ఆవిడ చేసింది.
4: చేసిన చేతి కన్నా పెట్టిన చెయ్యి గొప్పదిలే తమ్ముడు. ఎక్కడికి వెళ్తున్నారు ఈ అడవుల్లో నుంచి? అంకాళమ్మ గుడికా?
3: అవును, మీరు గుడికెళ్ళి వస్తున్నారా?
4: కాదు తమ్ముడు, నేను వ్యాపారస్తుండి. మా కారుపై దొంగలు దాడి చేశారు.
3: దొంగలే?
4: నేను అలా పారిపోయి అడవుల్లో వచ్చి తప్పిపోయి ఇలా ఇలా తిరుగుతున్నాను అన్నమాట.
3: బాబాయ్, దొంగలే, నాకు భయం.
4: కంగారు పడకు తమ్ముడు, వాళ్ళప్పుడే పోయారులే. ఇంతకీ ఏ ఊరు మీది?
3: చీపురుపాలెం.
4: చీపురుపాలెమా? ఆ ఊళ్ళో వెంకటరత్నం గారని ఒక ఆవిడ ఉండాలి. ఆవిడ ఎక్కడున్నారు?
3: వెంకటరత్నమా? మా ఊర్లో వెంకటరత్నం అనే వాళ్ళు ఎవరూ లేరే. అయినా మా అమ్మని అడుగుదాం. అమ్మా, మన ఊళ్ళో వెంకటరత్నం అని ఎవరైనా ఉన్నారే?
1: వెంకటరత్నమా? ఉంది కదా.
3: ఉందా? నాకు తెలియకుండా మన ఊర్లో వెంకటరత్నం అని ఎవరు ఉన్నారే?
1: వెంకటరత్నం ఎవరో తెలీదా? అది నేనే కదరా బడుద్దాయ్.
3: అవును, నువ్వే కదా, మర్చిపోయానే. ఏమండోయ్, ఈవిడే వెంకటరత్నం. ఏంది అట్టా చూస్తున్నావు? కొంపదీసి నీకేమైనా బాకీ ఉందా?
4: అమ్మా అమ్మా, మీరు కొనకళ్ళ వెంకటరత్నం గారే కదూ?
1: అవునరా అబ్బి, ఎవర్రా నువ్వు?
4: అమ్మా, నేనమ్మా, నేను నా

0: నిన్ను ఎద్దుల నాయుడమ్మా, గుర్తుపట్టలేదా?
1: ఎద్దుల నాయుడా? ఎవరు? ఎడ్ల పందేలకు పోయే ఎడ్ల నాయుడువా? ఒరే నాయుడు, నువ్వేనా? ఎట్టా ఉన్నావురా? ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి.
0: అమ్మా, మీ దయ వల్ల, మీరు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు పిల్లా పాపలతో ఎంతో ఆనందంగా ఉన్నానమ్మా.
2: భిక్ష పెట్టిందా? అంటే ఇంతకు ముందు ఒకసారి కూడా అన్నం పెట్టిందా మా అమ్మ?
0: అన్నమే కాదు తమ్ముడు, ప్రాణభిక్ష పెట్టింది. పందేల్లో ఆస్తులు పోగొట్టుకున్నా, ఊరంతా అప్పులై చచ్చిపోవాలని ఓ చెట్టుకు ఉరివేసుకుంటున్న సమయంలో అమ్మగారి కంటపడ్డ. బలవంతాన నన్ను ఆపి రెండు దెబ్బలేసి ఆమె మెడలోని బంగారు నాంతాడు తీసి నాకిచ్చి ఎక్కడైనా వెళ్లి చిన్న వ్యాపారం చేసుకోమని చెప్పి నన్ను బ్రతికించిన మహాతల్లి.
1: గుర్తొచ్చిందిరా, ఆ రోజు కొందరు నిన్ను తరుముకొస్తే మా గొడ్ల చావిళ్ళలో దాక్కున్నావు.
3: ఒరేయ్, ఆ ఎద్దుల నాయుడు గారు ఇక్కడ ఎక్కడో దాక్కున్నాడు రా, వాణ్ణి వదలకండి, వెతకండి.
4: రేయ్, ఎవర్రా మీరు? మా గొడ్ల చావిట్లోకి వచ్చారేంటి?
3: ఒక దొంగ వెదవ ఇటు పారిపోయి వచ్చాడమ్మా, అందుకే వెతుకుతున్నాం.
4: ఇటు ఎవరు రాలేదు, వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి.
3: అలాగేనమ్మా, క్షమించండి. రేయ్, పదండ్రా, అటు పోదాం.
4: రేయ్, వాళ్ళు వెళ్ళిపోయారు కాని బయటకు రా, నిన్నే భయపడకు. ఇలారా, ఏంటి మొహం దాచుకుంటావే? ఏది, ఇటు తిరుగు. ఒరే ఎద్దుల నాయుడు, నువ్వా? ఏం జరిగింది? వాళ్ళెందుకు నీ కోసం వెతుకుతున్నారు?
0: ఏం లేదమ్మా, ఊరికే వచ్చా, వెళ్ళిపోతానమ్మా.
4: ఏంట్రా, ఏం జరిగింది? కళ్ళెంబడా నీరేంటి, ఏం జరిగిందిరా?
0: అమ్మగారు అంతా అయిపోయిందమ్మా, ఆస్తి మొత్తం పోవటమే కాక ఊరంతా అప్పులు పాలైపోయారమ్మా. కొంపగూడు అన్ని లాక్కున్నారు, అయినా అప్పులు తీరక నన్ను చావగొట్టడానికి ఎతుకుతుంటారమ్మా నాయాళ్ళు.
4: ఎరా నాయుడు, మొట్టమొదటిగా నా దగ్గర ఎడ్లనే కదా తీసుకెళ్ళావు.
0: అవునమ్మా, అయ్యగారు నాకే వద్దని చెబుతున్నా కూడా పోనీలే వ్యవసాయం చేసుకుంటూ పోతాడంటూ ఒక్క పైసా కూడా తీసుకోకుండా బంగారం వంటి ఎడ్లను నాకు ఇచ్చిన మహాతల్లి మీరు. ఆ ఎడ్లతో వ్యవసాయం చేయకుండా పొరుగు పందాలు బండలాగుళ్ళు పందాలకు అలవాటు పడ్డాను. కొన్నాళ్ళు బాగానే సుఖంగా ఉన్నానమ్మా, కానీ కాలం కలిసి రాలేదమ్మా, అప్పులు పాలైపోయాను.
4: అలవాటు వ్యసనంగా మారితే కాలం ఎప్పుడూ కలిసి రాదు. సర్లే, ఆ తాడెందుకు తీసుకున్నావు? నిన్నే అడుగుతుంది, ఆ తాడెందుకు తీసుకున్నావు?
0: వేరే దారి లేక నేను చస్తేనే నా బాధలు పోతాయమ్మా.
4: సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో శ్మశానంగా మారిపోయేదిరా. ఇంతకీ నీకు పెళ్ళయిందా?
0: లేదమ్మా, అమ్మా నాన్న కూడా పోయారు, ఇప్పుడు ఆస్తులు కూడా పోయాయి, బిచ్చగాడి స్థానంలో ఉన్నానమ్మా.
4: నోర్మై, ఆస్తులు పోయినంత మాత్రాన ఎవ్వడు బిచ్చగాడు కాడు. ఒంట్లో ఓపిక, రక్తంలో పౌరుషం తగ్గితేనే బిచ్చగాడు అవుతాడు. ఇందా ఈ తాళి తీసుకుని వేరే ఏదన్నా ఊరెళ్ళిపోయి చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకు.
0: అమ్మా అమ్మా, మీ మెడలో తాలిబొట్టు తీసిస్తున్నారమ్మా, అదే ఒక పరాయి వాడి కోసం.
1: ప్రాణానికి మనవాడు పరాయివాడు అన్న భేదాలుండవురా, అందరి జీవం విలువైనదే. నా భర్త వేద మంత్రాల సాక్షిగా కట్టిన ఈ తాళి ఒక బిడ్డ ప్రాణాలు నిలబెట్టగలిగితే నా భర్త ధన్యుడే. ఇక నువ్వు ఆలస్యం చేయకుండా ఇదిగో ఇది తీసుకుని అలా ఆ కొండపైనుంచి అవతలికి పో. అక్కడ బల్లకట్టెక్కి ఏదైనా ఊరికి పో. సత్రాల్లో మాత్రం ఉండబాకు, ఎందుకంటే వీళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చినా వస్తారు.
0: అమ్మా, మీరు పూర్వం నాకు చేసిన భిక్ష వల్లనే నేను ఈ రోజున హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నానమ్మా.
2: ఇవిడు ఇంతేనండి, ఊరకబోయే తలకాయ నొప్పులన్నీ నెత్తిన పెట్టుకుని మా ఆస్తులు మొత్తం కరిగించేసింది, అందుకే దీన్ని అంకాళమ్మ గుడికి తీసుకెళ్తున్నా.
0: బాబు, లేదు బాబు, ఆమె

0: ఇదన్న పుణ్యం తాపోదు. ఇదిగో చూడండి బాబు, బంగారం డబ్బు వచ్చిన
1: అయ్యో బాబాయ్, బంగారు నగలు తగతగ వజ్రాలు మెలమెల మెరిసిపోతున్నాయి. బంగారు
0: నగలు వజ్రాలు నీ జీవితానికి సరిపడినని తెచ్చారు బాబు. అమ్మా అమ్మా తీసుకోండి అమ్మా,
1: అమ్మా నిన్నే తీసుకోమ్మా తీసుకో.
2: ఏమిట్రా ఇవి?
1: ఏమిటంటావంటే నీ చెత్తవారం తగలయ్యా, తగతగలు మెలమెలలు భలే భలే బంగారు తీసుకో తీసుకోమ్మా.
2: నువ్వు ఆగరా దాసు, ఒరే ఎద్దులనాయుడు, నా రుణం ఎట్టా తీర్చుకుందాం అనుకుంటున్నావా?
0: అమ్మా అమ్మా మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారమ్మా, ఆ రుణం ఏమిస్తే మాత్రం తీరుతుందమ్మా. మీ దయ వల్ల చిన్న వ్యాపారంతో మొదలెట్టి ఇప్పుడు లక్షలు సంపాదించాను. మీ దగ్గరకు రావాలని ఎంతో తాపత్రయపడుతున్నానమ్మా, కానీ పరువు పోయినా ఆ ఊరిలోకి అడుగు పెట్టలేక ఆగిపోయానమ్మా. నా అదృష్టం కొద్దీ మీరిప్పుడు కనిపించారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు పేదరికంలో ఉన్నట్టుగా అనిపిస్తుందమ్మా. తీసుకోండి అమ్మా తీసుకోండి అమ్మా.
1: అమ్మా అమ్మా ఆ నగలు తీసుకోమ్మా తీసుకో.
2: నువ్వు ఆగరా దాసు నాయుడు, సహాయానికి ప్రతిఫలం ఆశించి నేనెప్పుడూ చేయల. ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చెయ్యటం నా ధర్మం. నేను చేసిన సహాయం నీకు ఉపయోగపడిందని చెప్తున్నావు, నాకు ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పు. నాయుడు నువ్వు వింటానంటే ఓ సలహా చెప్తా, పాటిస్తావా?
0: చెప్పండి అమ్మా, మీరేం చేయమంటే అది చేస్తానమ్మా.
2: నువ్విప్పుడు బాగా సంపాదించావు, నేను నీకు సహాయం చేసినట్టే నువ్వు 10 మందికి సహాయం చేయి. ఆ నగలు నాకు ఇద్దామనుకున్నావు కదా, కానీ మన ఊర్లో నీకు అప్పులిచ్చిన వాళ్ల కుటుంబాల్లో ఇప్పటికీ కొందరు కష్టాల్లోనే ఉన్నారు. నువ్వెళ్ళి వాళ్ళ అప్పులు తీర్చు, అప్పుడు వాళ్ల పిల్లలకి వాళ్ల తండ్రి పైన గౌరవం పెరుగుతుంది. అంతేకాదు అవమానంతో ఊర్లోకి వెళ్ళలేకపోయిన నువ్వు గర్వంగా తలెత్తుకుని తిరగొచ్చు.
0: చేస్తానమ్మా చేస్తాను, తప్పకుండా చేస్తాను, మీరు చెప్పినవన్నీ చేస్తాను. కానీ ఆ సహాయం మీతోనే ప్రారంభించనివ్వండి అమ్మా. అమ్మా ఇవి తీసుకోండి.
1: తీసుకోమ్మా తీసుకో.
2: నువ్వు ఆగరా దాసు. నాయుడు ఇంకో మాట చెప్తా, సహాయం చేసిన వారి నుంచి పొరపాటును కూడా ప్రతిఫలం ఆశించకు, అజమాయిషీ చెయ్యకు.
0: నిజమేనమ్మా, మీకోసం కాకపోయినా మీ బిడ్డల కోసం తీసుకోండమ్మా.
2: నాయుడు మడిసికి కావలసింది గుప్పెడు మెతుకులు తలదాచుకోవడానికి ఇంత నీడ. నా బిడ్డ దాసుకి అవి రెండూ ఉన్నాయి, అంతకుమించి ఉన్నాయంటే వాడి జీవితానికి సుఖం ఉండదు.
3: సుఖం వడ్రంగి పని చేసుకుని బతుకుతున్నానే నేను, నాకేదో గొప్ప జీవితాన్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు.
2: ఒరే సుబ్బదాసు, నిన్ను చదువుకోవడానికి పంపిస్తే బడికి సరిగ్గా వెళ్లకుండా గాలి తిరుగుళ్ళు తిరిగావు, చెడు సావాసాలు చేసావు, పుచ్చకాయల దొంగతనం నీ మీద మోపి నిన్ను కొడుతుంటే కాపాడడానికి నేనే దెబ్బలు తిన్నాను, గుర్తుందా నీకు?
4: నాకు చదువు ఎక్కట్లేదురా, నాకు చదువు వద్దు అని చక్క గోడ్లు కాసుకుంటానంటే మా అమ్మ ఎంతలేదు.
5: కానీ నువ్వు గోళీలు భలే ఆడుతున్నావు రోయ్, నీలాగే ఆడేవాళ్ళు మన ఊళ్ళో ఎవ్వరూ లేరు.
4: అవును మరి, కష్టపడి నేర్చుకున్నా.
5: చల్లే చల్లే ఇదిగో ఈ పుచ్చకాయ తింటావా?
4: పుచ్చకాయ అబ్బా కొద్దిగా పెట్టరా నాకు?
5: రై కొద్దిగేంటో, ఇదిగో ఈ కాయ కాయ తీసుకో. ఎవరన్నా అడిగితే ఎవరో ఇచ్చినట్టు చెప్పపోక, నాదే నేను కొనుక్కున్నాను అని చెప్పు. సరేనా?
4: సర్లేరా, నువ్వు కూడా కూర్చుతుందో.
5: ఇదో నువ్వు ముందు బాగా తిను, నాకేరే పని ఉందిలే. ఇదో ఎండ బాగా ఉంది, కండువా నెత్తినేసుకుని తిను. నేనెడుతున్నా.
4: సర్లే నువ్వు వెళ్ళు వెళ్ళు, నేను ఉంటాను ఇక్కడ.
6: ఏరా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు?
4: గుడ్డు గుర్రాల పళ్ళు తోముతున్నా, నీకెందుకు? పని మీద ఉండి వచ్చి కేలుగుతావు.
6: ఏంట్రా నువ్వు చేసేది దొంగ? పుచ్చకాయలు దొంగతనం చేస్తారా?
2: చంటి బిడ్డను పట్టుకుని అలా కొడుతున్నావు?
6: ఏంటి వీడు చంటి బిడ్డ, వీడు దొంగతనం చేశాడు.
2: ఏమయ్యోయ్ కాస్త మర్యాదగా మాట్లాడు, వాడు నా బిడ్డ.
6: ఓహో అయితే నువ్వే పంపావన్నమాట దొంగతనానికి. బిడ్డల్ని పోషించలేనప్పుడు కనడం ఎందుకమ్మా?
2: హద్దు మీరి మాట్లాడకు, నా బిడ్డ ఏం తప్పు చేశాడో చెప్పు.
6: ఏం చేశాడా? ఏం చేశాడని అడుగుతున్నావు నువ్వు? వీడు దొంగతనం చేశాడు, నా కొట్లో 2 పుచ్చకాయలు దొంగతనం చేశాడు.
2: బిడ్డ తప్పు చేస్తే ఆ బాధ్యత తల్లిదే, పసిపిల్లాన్ని ఎందుకు కొడతావు? నన్ను కొట్టు.
6: ఆడదాన్ని నేను కొట్టలేనంది.

0: ధైర్యంతో అంటున్నావు నువ్వు?
1: నీకు ఆ ఇబ్బంది అక్కర్లేదు.
0: ఆగమ్మా ఆగు, ఏంటలా నీకు నువ్వే కొట్టుకుంటున్నావు? నువ్వు అలా కొట్టుకుంటే నాకు జరిగిన నష్టం పూడుకుంటుందా ఏంటి?
1: ఆ పుచ్చకాయల ఖరీదెంత?
0: ఒక్కో పుచ్చకాయ 25 రూపాయలు, అంటే మొత్తం 50. నువ్వు ఇస్తావా?
1: తీసుకో, ఈ 100 రూపాయలు తీసుకో.
0: అదేంటమ్మా, మరి డబ్బులున్నప్పుడు అలా ఎందుకు కొట్టుకున్నావు నీకు నువ్వే?
1: నీ పగ కూడా తీరాలి కదా.
2: అమ్మా మీరేంటమ్మా ఇక్కడ?
0: ఏంటి నాన్న, ఈవిడ నీకు తెలుసా? ఈవిడ గారి కొడుకే మన కొట్లో దొంగతనం చేసింది, పట్టుకుని 4 పీకి డబ్బులు కట్టించా.
2: కొట్టావా? ఎవరిని కొట్టావు?
0: అదిగో వాడే దొంగ వెధవ, వాడి మొహం చూడు, ఈవిడ గారి పుత్రరత్నం. 4 పీక, ఇంకెప్పుడు మన కొట్టుకు వైపు రాడు. ఈవిడ కూడా క్షమించమని తనను తాను కొట్టుకుంది.
2: అయ్యో అయ్యో, తప్పైపోయిందమ్మా తప్పైపోయిందమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా, మమ్మల్ని క్షమించండి.
0: ఏంది నాన్న, ఆవిడ కాళ్ళ మీద అలా పడ్డావు?
2: రే రే, నీకెరా చెప్పేది, క్షమాపణ అడగరా? అడుగు, లేదంటే నీ పేకతో చంపేస్తాను.
0: అమ్మా క్షమించండి అమ్మా, తప్పైంది, తెలియజేశాను.
1: సిద్ధయ్య, ఏంటిది కన్నబిడ్డని అలా తంతున్నావు?
2: ఇంత పాపం చేశాక వీడు నా బిడ్డే కాదమ్మా.
1: నోర్మై, ముందు వాణ్ణి పైకి లేపు. తప్పు నా బిడ్డ చేశాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు నీ కొడుకు. నాకు తెలిసినంత వరకు నా కొడుకు తెలివి తక్కువ వాడే కాని దొంగతనం చేసే మనిషి కాదు. ఆ విషయం నీ బిడ్డకు అర్థం కాకపోయినా నీకు అర్థమైతే చాలు.
2: అమ్మా అమ్మా, అంత మాట అనకండమ్మా, ఈ ఊరే మీదమ్మా. నా కొడుక్కి మీ గురించి తెలియదమ్మా, వాడు వేరే ఊళ్ళో పెరిగాడు, కొత్తగా వచ్చాడమ్మా ఈ ఊళ్ళోకి. అమ్మా మమ్మల్ని క్షమించు తల్లి.
1: సిద్ధయ్య, బిడ్డని ప్రయోజకుణ్ణి చేయటం కంటే సంస్కారవంతుణ్ణి చేయటం ముఖ్యం. ఇంత దూరం వచ్చారు, భోజనం వెళ్ళయింది, ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళండి.
0: నాన్న నాన్న, ఎవరు నాన్న ఆవిడ? ఇంత జరిగినా ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళమంటుంది?
2: ఈ ఊరికి దేవతరా ఆమె, కాలం కలిసిరాక ఊరు చివర ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు కూడా ఆవిడ కట్టించిందేరా, పద ఉంచేద్దాం.
1: సర్లే నాయుడు, నువ్వింకెళ్ళు, ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, చీకట పడుతుంది, పో.
3: అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. మీరు చెప్పినవన్నీ చేస్తూ ఆనందంగా చచ్చిపోతానమ్మా. అమ్మా ఇంక సెలవు. తమ్ముడు ఏమీ కంగారు పడుకు, నీకు నేనున్నా, ఊళ్ళో కలుద్దాం. మీరు త్వరగా దర్శనం చేసుకుని వచ్చేయండి.
4: నీకు నేనున్నాం గన్నయ్యగాడు,
2: ఆ పిచ్చిది వద్దంటే మాత్రం ఆ నగలేదు నా చేతిలో పెట్టి వెళ్ళిపోకూడదా?
1: వాడికి నేను చెప్పిన మాటను తప్పడం ఇష్టం లేదు, అందుకే ఇవ్వకుండా వెళ్ళి నా గౌరవం కాపాడాడు. నువ్వు ఉన్నావెందుకు? తీసుకో తీసుకో అంటూ కక్కుర్తి మొహం వేసుకుని.
4: నేనా? నేను కక్కుర్తా? నిన్ను అంకాల మొగుడికి తీసుకువెళ్ళటం తప్పులేదే. అసలు నిన్ను తింటానికి ముద్దసాలు అన్నావుగా, పద పద, ఇక తిందువు గాని పద, ఈ అన్నం అంతా దిస్సే పారేస్తాను.
1: రే పనికి మాలినోడా, నాకు పెట్టకపోతే పెట్టకపోయావు, ఆ అన్నం మూట పారేశావు, మరి ఇప్పుడు నువ్వేం తింటావురా?
2: అవును కదూ, నేనేం తింటా? నీ అమ్మ నీ మీద కోపంతో ఇసిరి పారేసానే, సాయంత్రం ఏం తినాలే?
5: ఏయ్ ఇటువైపు ఎవరైనా వెళ్ళారా?
4: దారిన 100 మంది పోతారు, అడ్డమైన వాళ్ళకి వివరాలు చెప్పడమే నా పనే.
5: పొడుతా.
4: అమ్మో కత్తి
5: తీరా, డబ్బులు ఎంత ఉన్నాయో తీ.
4: డబ్బులా? డబ్బులు మా అమ్మ సచ్చినంత తొట్టు, మా దగ్గర డబ్బులు లేవు.
5: అయితే నగలు తీ, లేకపోతే పొడుతా.
4: అమ్మో నగలా? మొగాణ్ణి, నా దగ్గరే ఉంటాయి నగలు. ఇదిగో మా అమ్మ దగ్గర ఎత్తుకోవాలి గాని.
5: ఏయ్ ముసల్దానా, మర్యాదగా నగల్తీ లేదంటే పొడుతా.
1: తీస్తాన్రా నాయనా, నువ్వు మాకింత మేలు చేస్తుంటే ఎందుకు దియ్యను?
5: మేలా? నేనేం చేశాను?
1: ఈ నగలు తీసుకుంటున్నావు, అంతకు మించి మేలు మాకేముంది చెప్పు.
5: ఏమిటి, నీ నగలు తీసుకుంటే మేలా?
1: మరి ఈ నగలు మా ఆయన 35 ఏళ్ల క్రితం అంకాళమ్మ గుళ్ళో ఎత్తుకొచ్చాడు. ఆ రోజు నుంచి మా జీవితం నాశనమైపోయింది, నా 4 బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తులన్నీ పోయినాయి, మా ఆయన కూడా చచ్చిపోయాడు. ఈ నగలు ఒకసారి తాకట్టు పెడితే ఆ వడ్డీ ఇచ్చిన వాడు కూడా చచ్చిపోయాడు. ఎందుకు వచ్చింది రాబా?

0: బాబు అని ఈ నగలు ఆ గుడిలో ఇచ్చేద్దామని వెళ్తున్నావు. ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చావు, త్వరగా తీసుకో బాబు, తీసుకో తీసుకో, ఈ పాపం మొయ్యలేకపోతున్నావు.
1: అంటే ఈ పాపాన్ని నేను మొయ్యాలా?
0: అది నాకంటే బిడ్డలున్నారు కాబట్టి పోయారు. నువ్వు దొంగవే, నీకెవరుండరు కదా, తీసుకోరా అబ్బే, తీసుకో.
1: నేను దొంగనైతే పిల్లలు ఉండకూడదా?
0: ఉంటే ఉంటారు, పోతే పోతారు. బంగారం తీసుకోరా, పిల్లలు కావాలంటే మళ్ళా పుడతారులే.
1: చే, నువ్వు వద్దు, నీ నగలు వద్దు. అసలు నా కర్మ బంగారు మూట దొరికినట్టే దొరికి చేజారింది, తప్పించుకుపోయాడు.
2: ఎవడు ఆ ఎద్దు నాయుడేనా? బంగారు నగల మూట తీసుకుని ఇటు పారిపోయాడు. పోపో, వెళ్ళి పట్టుకోనా ఆల్ని.
1: నిజమా? ఇటే వెళ్ళాడా? అయిపోయారా?
0: ఒరే సుబ్బదాసు, ఎందుకురా పాపం వాడికి అబద్ధం చెబుతున్నావు? వాడు వెళ్ళి తిట్టువైపు కదా. ఓహో, వాణ్ణి రక్షించడానికి అబద్ధం చెప్పావా? సర్లే సర్లే, నువ్వు వీడెళ్ళు.
1: ఏరా, నాకు అబద్ధం చెప్తావా? ఇట్టేనా వాడెళ్ళింది?
2: ఏందే అబద్ధం చెప్పింది నువ్వా నేనా? మళ్ళీ పెద్ద నీతిమంతురాలు అని ఊళ్ళో పెద్ద పేరు.
0: రే పిచ్చి సన్నాసి, నీతిని కాపాడడానికి ధర్మాన్ని రక్షించడానికి అబద్ధం చెప్పడమేంటి? ఒకని చంపినా పర్లేదు. సరే పద, పోదాం, చీకటి పడిపోతుంది.
2: ఆగు, పట్టు ఉబ్బిపోతుంది, పోసుకొత్త.
0: ఇదిగో విషయం పైకెక్కకుండా ఇదిగో ఈ చీర కొంగు చింపి కట్టు కడతాను. ఉండు, కొంచెం ఓపెట్టినా, కొంచెం కొంచెం ముడి గట్టిగా ఉంది కదా, నువ్వు కంగారు పడబాకు. ఇప్పుడు నేను నా నోటితో ఈ విషయం తీసేస్తాను. ఉండు. ఏం కాదు నాన్న, కొంచెం ఓపెట్టు.
2: అమ్మో, ఇంకా ఉండే ఉంటుంది. అమ్మో, నేను చచ్చిపోతానేమోనే.
0: నువ్వు ఏడవకరా దాసు, చూడు మళ్ళా నీ కాలు మామూలు రంగులోకి వచ్చింది. చూడు, విషం మొత్తం తీసేసా. నీకు ఏం కాదు నాన్న.
2: మామూలు రంగుకి వచ్చిందా అమ్మా? ఏం కాదా, నాకేమన్నా అయితే నా బిడ్డకి తీయమయ్యేది అమ్మా. నీ రుణం తీర్చుకోలేనే తీర్చుకోలేను.
0: పిలిచి సన్నాసి, తల్లి రుణం తీర్చుకోవడం ఏమిట్రా? నిన్ను కాపాడుకోలేని నా బ్రతికెందుకురా?
2: అమ్మా, నువ్వెంత మంచిదానివి, ఇంత మంచిదానివి, మరి ఎందుకైనా పెళ్ళని మాత్రం మంచిగా చూడవు?
0: ఎవడ్రా ఎవడ్రా పిచ్చి మాట అంది. నీ తర్వాత నాకది కాకపోతే ఎవరున్నారా? కాకపోతే ఆడదానికి పెళ్లికి ముందు అమ్మ అభయం, పెళ్లి తర్వాత అత్త భయం ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం సక్రమంగా ఉంటుంది.
2: నిజమేనే, కాని నిన్న ఉత్త పుణ్యానికి సీత కొట్టేశావంట, దాని బావును కూడా తల్లి పంపించావంట, మరి దాని పరువేం కావాలి?
0: రే దాసు, నీ పెళ్ళం చాలా మంచిది, నువ్వంటే దానికి ప్రాణం. కానీ అది ఉత్త అమాయకురాలరా, దాని బావున్నాడు చూసావు, వాడు పరమ దుర్మార్గుడు. వాడు దుర్బుద్ధితోనే మన ఇంటికి వస్తున్నాడు. నిన్ను నువ్వు లేని సమయం చూసి వచ్చి దానిపైన అఘాయిత్యం చేద్దాం అనుకున్నాడు. అందుకే వాణ్ణి సితక్కొట్టా. మొగుడు లేని సమయంలో బావలతోనూ మరుదులతోనూ అట్టా ముచ్చట్లు పెట్టుకుంటే లోకం నానా రకాలుగా కూసుద్ది. అందుకని దానికి భయం చెప్పడం కోసం ఒకటేసాను. ఏ, నేను దాన్ని కొట్టకూడదా? నిన్ను కొట్టట్లే, నాకు నా కొడుకెంతో నా కోడలు అంతే. అందుకే కొట్టారా దాసు?
2: అదా సంగతి. సరే, మరి నా బిడ్డను కూడా చంపుతానన్నావంట?
0: అది నా మీద కోపంతో అబద్ధం చెప్పుంటదిరా. ఒరే సుబ్బదాసు, పెళ్ళం చెబితే మాత్రం తల్లిని అట్టా అనుమానిస్తారా బిడ్డలు? మా ప్రేమ, మా చేతి గోరుముద్దలు నీకెప్పుడు గుర్తురావట్రా?
2: అమ్మా,
0: సరే, మేమే తప్పు చేస్తుంటాం, కాని ముసలి వాళ్ళు పసిబిడ్డలతో సమానం అంటుంటారు కదరా. మరి నీ బిడ్డ తప్పు చేస్తే క్షమిస్తావు, ముద్దుగా అలా చేయకూడదని చెప్తావు. కానీ తల్లి చిన్న తప్పు చేస్తే ఎందుకురా దాన్ని క్షమించవు? పసిబిడ్డేమైనా సామాన్ బద్దలు కొడితే సరదాగా నవ్వుకుంటారు కాని

0: పటుత్వం లేని ఈ ముసలి చేతుల్లోంచి ఏదైనా జారి కింద పడితే నానా రాధాంతం చేస్తారు. ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే ఎందుకు తిరుగుతున్నావు అని కేకలేస్తారు. నా దగ్గు వల్ల మీకు నిద్ర లేదని వాపోతున్నారు. మీరు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ఏ రాత్రైనా మేము నిద్రపోయామో చెప్పండి. అయినా ఇప్పుడు మేము పసిబిడ్డలం, మా అల్లరి భరించలేరా మీరు? మీ అల్లరి చూసి ఆనందపడి అందరికీ అదో గొప్పగా చెప్పుకునేవాళ్ళం, వీడు చాలా పెద్ద అల్లరోడు అని. మరి మేమిప్పుడు చేసే అల్లరిని మీరెందుకురా భరించలేకపోతున్నారు? ప్రపంచంలో దేన్నైనా శాసించగల శక్తి డబ్బుకుంది అంటారు, కాని ఆ డబ్బు కూడా తల్లి ప్రేమ ముందు తోకముడుచుకుని వెళ్లిపోవలసిందే. అంతెందుకు? 100 కోట్లిస్తాను, నీ బిడ్డను చంపు అంటే నేను చంపుతానా? పోనీ, నీ పెళ్ళాన్ని చంపుద్దా దాని కూతుర్ని. అట్టాంటి ప్రేమను దొరికినప్పుడే అనుభవించాలి. కోల్పోయాక కూర్చునేడిస్తే లాభం ఉండదు. దాసు నాయనా, నా కళ్ళు తిరుగుతున్నాయి.
1: ఏంటమ్మా? ఏంటే అమ్మా? ఏమైంది? ఏంటమ్మా?
0: నీ ఒంట్లో విషయం నా నోటితో లాగేశాను కదరా. పళ్ళు లేనోళ్ళు ఆ పని చేస్తే వాళ్ళ ఒంట్లోకి ఆ విషయం వెళ్ళిపోద్దునాయనా?
1: అవునా? అయ్యో, ఇప్పుడేం చేయాలి?
0: ఇప్పుడు ఏమీ చేసేది లేదు. ఇక మీ అమ్మకి సెలవిప్పించు.
1: అమ్మా అమ్మా, తెలిసి తెలిసి నీ నోటితో విషయం ఎందుకు లాగేవే?
0: ఒరి పిచ్చోడా, నిన్ను నేను కనేటప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. అప్పటికి 4 బిడ్డలు పుట్టి చచ్చిపోయారు. ఈ వయసులో ఇంకా పిల్లలు వద్దని అందరూ అన్నారు. మీ నాన్న కూడా వద్దన్నాడు. ఇక పిల్లల కంటే నువ్వు సచ్చినా సస్తావని మంత్రసాని కూడా చెప్పింది. నా బిడ్డ కోసం చావడం కంటే మించిన అదృష్టం ఏముంది అని తెగించి నిన్ను కన్నాను రా. అదృష్టం బాగుండి ఇద్దరం బతికాం. అన్నమాట తప్పే అలవాటు నాకు లేదు కదా, అందుకే ఇప్పుడు నీకోసం చస్తున్నా. ఒరే నాయన, ఇవిగో నగలు, ఇవి నా మనవరాలికి ఇవ్వు. దానికి నన్ను మించిన మంచి పేరు రావాలి. ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చిందిరా నాయన.
1: వద్దే, నువ్వు వెళ్ళొద్దే. నువ్వు తోడు లేకుండా నేను అడవి కూడా దాటలేదే.
0: నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోదామనే కదా కూడా తీసుకొచ్చింది.
1: అమ్మా,
0: ఇచ్చిన మాట తప్పకూడదు. ఒరే నాయన, నేను సచ్చినా నా శవాన్ని మాత్రం అంకాళమ్మ గుడి దూరం నుంచే నువ్వు చూపెట్టు. ఎందుకంటే ఈసారైనా పుట్టబోయే బిడ్డ బతికితే నీ దగ్గరికి వస్తా అని మొక్కుకున్నా. ఇప్పుడు దేవుడి విషయంలోనైనా సరే నాకు మాట తప్పడం ఇష్టం లేదు. తీసుకెళ్ళయ్యా, తీసుకెళ్ళు.
1: అమ్మా
0: తీసుకెళ్ళు.
1: అయ్యో అయ్యో అమ్మా, నా చేతులారా నిన్ను దూరం చేసుకొని ఇంట్లేనా అనాథనయ్యాలి. ఇక జీవితంలో సంపాదించుకోలేని సంపదని దూరం చేసుకున్నానమ్మా. నీ ఆఖరి కోరిక తీర్చి నా పాపాన్ని కొంచెమైనా తగ్గించుకుంటానమ్మా, తగ్గించుకుంటా. అమ్మా అమ్మా అమ్మా.
2: మీరింతవరకు అమ్మ మనసు నాటకం విన్నారు. రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. ఇందులో తల్లి డాక్టర్ దుత్తా శమంతకమణి, శుభదాసు శ్రీ కె శ్రీకృష్ణమూర్తి, నాగార్జున శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, అబ్బులు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, ఎద్దుల నాయుడు శ్రీ ఏ వెంకటేశ్వరరావు, కాంతం శ్రీమతి కె రాధ, కాంతం కూతురు శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, ఇంకా శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి, ఎన్సీహెచ్ వెంకటాచార్యులు, నన్నం మధు, శ్రీమతులు అన్నపూర్ణ, పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవా

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. శ్రోతలు 0866248881 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని యాజ్ యూజువల్గా వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ చేయడానికి? మరి నేను ప్రశ్నలతో రెడీగా ఉన్నాను. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న, మీరు అందరూ వినే ఉంటారు, తెలిసినదే అయినా అడుగుతున్నాను. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? ఓకేనా, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేయండి 0866248881.
1: సదస్సు సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం 2026లో ఆయన పాల్గొనున్నారు. లంకిరిపాలెం వద్ద విధి నిర్వహణలో ఉండగా కత్తితో దాడికి గురై షీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ కేవీ రమణను హోంమంత్రి వంగలపూడి అనిత ఈ రోజు పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, పోలీసుల విధులకు ప్రజలు కూడా సహకరించాలని మంత్రి కోరారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 28 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 14,20,195 రూపాయల విలువైన చెక్లను ఈ రోజు పంపిణీ చేశారు. పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మంత్రి సవిత ప్రజల నుండి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఐపీఎల్ 2026లో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్లు ఫైనల్ పోర్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అహ్మదాబాద్ లో ఈ సందర్భంగా వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. పోలవరం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 2 అంగన్వాడీ కేంద్ర భవనాల నిర్మాణానికి ప్రభుత్వం 8 లక్షల నిధులను మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. రేపు తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ శ్రీరామ రక్ష అని, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, యువత అశ్రద్దగా వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని ఎస్ఎస్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని ప్రఖ్యాత ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయని ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలిపింది. రాగల 3 గంటల్లో కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 5 గంటలకు వింటారు.

Bharti FM 101.3. ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా. పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 5 నిమిషాల 20 సెకండ్లు అయితే అయిపోయిందన్నమాట. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాల్టి వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే ఫిలిం అనమాట, మరి ఒకే ఫిలిం లోని సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉండాలి. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి మీరు వింటూనే ఉన్నారు, సో అందరూ చెప్పుకుంటోంది కామన్ గా ఎవరి గురించి అంటే కృష్ణ గారు అనమాట. సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ రోజు నేను ఒకే ఫిలిం ఏ ఫిలిం లో సాంగ్స్ ప్లే చేయబోతున్నాను మీ అందరికీ వినిపించబోతున్నాను అంటే కనుక సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ అనమాట. అసలు ఆ మూవీ గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఒక రకంగా చెప్పాలంటే ట్రెండ్ ని సెట్ చేసేసింది, మైండ్ లోకి వచ్చేసిందా. అండ్ అప్పటి వరకు అసలు ఆ మనిషి ఎలా ఉంటారు, ఆ క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ అయితే కృష్ణ గారు పోషించారో వాళ్ళు నిజంగా ఇలాగే ఉంటారా అనిపించిన మూవీ అనమాట. నాకు తెలిసి ఇంకా అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటికి. అల్లూరి సీతారామరాజు గారు అనమాట. మరి ఈ మూవీ ఏంటి అంటే 1974 సంవత్సరం మే 1 విడుదలైందనమాట. అండ్ మళ్ళీ మనం ఇప్పుడు అంటే మే 31 ఇప్పుడు మీరు ఈ సాంగ్స్ వింటారు అనేది నిజంగా ఇదే మంత్ లో అనేది కూడా నిజంగా ఒక కో ఇన్సిడెంట్ లాగా అనిపిస్తుంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన చారిత్రాత్మక 100వ సినిమాగా ఈ మూవీ నిలిచిందనమాట. అలాగే తెలుగు సినిమా చరిత్రలో అసలు మొట్టమొదటి సినిమా స్కోప్ ఇంకా రంగుల చిత్రంగా ఇది అప్పట్లో రికార్డ్ అయితే సృష్టించిందనమాట. అలాగే ఈ మూవీ ఆల్మోస్ట్ 200 డేస్ అనమాట. అసలు ఇప్పుడు 25 డేస్ ఒక మూవీ థియేటర్లో ఉంది అంటేనే అసలు సూపర్ హిట్ అని చెప్పాలి. అలాంటిది 200 డేస్ నిజంగా అన్ని రోజులు ఉండి సో ఆల్మోస్ట్ 1 కోటికి పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంగా నిలిచిందనమాట. అలాగే దిగ్గజ గాయకుడు శ్రీశ్రీ రచించిన తెలుగు వీరలేవరా అనే ఐకానిక్ పాట ఉత్తమ గీత రచయితగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా గెలుచుకుందనమాట. మరి ఇన్ని విశేషాలు ఇన్ని అంటే ఈ మూవీ గురించి నిజంగా చెప్తుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు పిల్లలు కూడా అసలు అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటారు అంటే కృష్ణ గారిని చూస్తే ఇలాగే ఉంటారేమో అనుకునేలంతలాగా చేశారనమాట ఆ మూవీలో క్యారెక్టర్లు అయితే నిజంగా. సో ఇప్పుడు మరి వివిధలో ఒకే ఫిలిం థీమ్లో మీకు నేను వినిపించబోతున్న సాంగ్స్ ఏ ఫిలిమో ఇవాటికి ఇంకా ఇంత చెప్పిన తర్వాత తెలిసిపోయింది కదా. అల్లూరి సీతారామరాజు మూవీ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

ಮೃಗಗಣ ಭೂತ ಮಹಾಶಬರಿ ಗಣ ರಿಂಗಣ ಸಂಭೃತ ಕೇಳಿ ಭೃತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರ

ఆదినేని హనుమంతరావు గారు, ఇంకా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు ఈ చిత్రాన్ని అయితే నిర్మించగా, వివి రామచంద్రరావు గారు అయితే దర్శకత్వం వహించి కొంత భాగానికి దర్శకత్వం వహించారనమాట. మరి ఆల్మోస్ట్ 52 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ మూవీ అయితే. మరి ఇందాకే చెప్పాను, అప్పట్లో 1 కోటి రూపాయలకి పైగా గ్రాస్ వసూలు చేసింది, అలాగే 200 రోజులు ఆడింది థియేటర్స్ లో. అంటే నిజంగా గ్రేట్ అనే అనుకోవాలి కదా. మరి ఇప్పుడైతే అల్లూరి సీతారామరాజు మూవీ నుంచి సాంగ్స్ అయితే వస్తున్నాయి, వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీరందరూ వింటున్న ఫిలిం ఏంటి అంటే అల్లూరి సీతారామరాజు అనమాట. మరి ఇందాకే చెప్పాను, అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 100వ సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన మూవీ ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మూవీ వచ్చి 52 ఏళ్ళు అయిపోయింది. కాలం అనేది నిజంగా ఎంత వేగంగా పరిగెడుతూ ఉంటుందంటే కళ్ళు మూసుకొని ఇలా తెరిచే లోపలి అన్ని అయిపోతాయి అంటారు కదా, వాటిల్లో ఇది కూడా ఒకటి అనమాట. మరి ఇందులో కృష్ణకి ఎవరు అంటే కనుక జతగా విజయ నిర్మల నటించగా జగ్గయ్య కీలక పాత్రలో అయితే కనిపించారనమాట. ఘట్టం

మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాటి వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే ఫిలిం సాంగ్స్ అనమాట. నేనైతే అల్లూరి సీతారామరాజు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను కదా. మరి ఇంకా ఈ మూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఈ సినిమాకి ఆది నారాయణరావు సంగీతం అందించగా శ్రీశ్రీ ఆరుద్ర సినారే పాటలు రాశారనమాట. ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా, ఇందాక విన్నారు కదా, ఇందాక చెప్పాను కూడా, ఈ పాటకి జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచన పురస్కారం లభించిందనమాట. తెలుగు సినిమాకి ఈ అవార్డు రావడం అయితే ఇదే ప్రథమం. ఇంకా ఈ సినిమాని కలర్ సినిమా స్కోప్ లో చిత్రీకరించారనమాట. కృష్ణ 100వ సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఆల్మోస్ట్ 19 కేంద్రాల్లో, ఇందాక నేను చెప్పినట్టు 200 రోజులు ఆడిందనమాట. 100 రోజులు తక్కువ అయితే అసలు ఈ మూవీ ఎక్కడా కూడా ఆడకుండా అయితే లేదు. అలాగే ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం, ఆఫ్రో ఏషియన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శన బహుమతి వంటివి పొందిందనమాట. సినిమాలో తెలుగు వీరలేవరా పాట రాసినందుకు శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం కూడా లభించిందనమాట. మరి ఈ రోజు కృష్ణ గారి జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రం గురించి ఇన్ని విశేషాలు మీతో పంచుకున్నందుకు, అలాగే ఈ మూవీలో సాంగ్స్ మీ అందరికీ వినిపిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లూరి సీతారామరాజు మూవీ నుంచే మీ అందరూ ఇందాక నుంచి ఎదురు చూస్తున్న సాంగ్ అయితే వచ్చేస్తుందన్నమాట. మరి ఈ సాంగ్ తర్వాత యాక్చువల్ గా వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేయాల్సిన టైం అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేది అనమాట, మళ్లీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ ఆర్జే ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తోంది. టేక్ కేర్, బై బై.

0: Bharti FM 101.3.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 గ్లోరియస్ ఇయర్స్, 1936 టు 2026. ఆకాశవాణి 90 ఇయర్స్, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: రిఫ్రెష్మెంట్ తీసుకోనంటావా?
1: తీసుకో.
0: మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
3: ఏయ్ ఇది తంతన్యా.

0: CFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా.

0: వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
5: Been in.

0: హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చైతన్. ప్రస్తుతం యువతకు పెద్ద సమస్య ముఖంపై ముటిమలు రావడం. ఈ ముటిమల సమస్య అనేక మంది ఎన్నో రకాల సౌందర్య సాధనలను వాడుతూ ఉంటారు, కానీ చాలా రకాల ఉత్పత్తులు యువత ఆశించిన విధంగా పనిచేయకపోవడం వల్ల వారు దిగులు చెందుతూ ఉంటారు. అనేక సార్లు సౌందర్య ఉత్పత్తులను మారుస్తూ ఉంటారు. ఇలా అనేక రకాల కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా చర్మ సౌందర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా పింపుల్స్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఏంటి, వాటి ట్రీట్మెంట్ ఏంటి, హోమ్ రెమెడీస్ ఏంటి, మన వెనల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో తెలుసుకుంటారు కదా. కీప్ లిస్నింగ్ టు వెనల మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ముటిమలు రావడానికి ప్రస్తుత జీవనశైలి విధానం కూడా ఒక కారణమని అనేక మంది అభిప్రాయం. మన ముఖం మీద ముటిమల దాడిని ముందే గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ముటిమల దాడి చేసే ముందు మన చర్మం లోపల ఉన్న ఆరోగ్యకర కణాలు నశిస్తాయి. కణాలు పాడవడం వల్ల చర్మం మీద ముటిమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా మన స్కిన్ డ్రై అవ్వడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. మన స్కిన్ మీద ఉండే రంధ్రాలు బ్లాక్ అయినప్పుడు కూడా ముటిమలు వస్తాయి. మానవ శరీరంలో చర్మం అనేది చాలా సున్నితమైన అవయవం, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో చర్మాన్ని ఆరోగ్యంగా చూసుకునేందుకు అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. టైం ప్రకారం స్కిన్కి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఉండాలి. చర్మ సౌందర్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడంలో వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది అధిక ధర ఉన్న సౌందర్య సాధనాలు వాడితే, కొంతమంది మాత్రం ఎటువంటి సౌందర్య సాధనాలు వాడకుండా ఉంటారు. కానీ ఇలా అనేక రకాల సౌందర్య సాధనాలను చర్మంపై ప్రయోగించడం మంచిది కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇలా వేరే వేరే కాస్మెటిక్స్ వాడడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. ఈ సమస్య యువతను చాలా వేధిస్తుంది. ఈ సమస్య గురించి తప్పించుకునేందుకు అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులను వాడి అలసిపోతారు. ఫేస్ పైన పింపుల్స్ వచ్చే ప్రమాదం ఉందనుకున్న సమయంలో మన చర్మంలో ఉండే ఆరోగ్యకరమైన కణాలు చర్మం మీది పొరకొస్తాయి. ఆరోగ్యకర కణాలు టర్న్ ఓవర్ రేట్ పెరగడం వల్ల మన చర్మంపై మొటిమలు రాకుండా ఉంటాయి. మన చర్మం అనేక లేయర్లను కలిగి ఉంటుంది. కనుక ఒక లేయర్ పాడైపోయినప్పటికీ మరో లేయర్ మన చర్మంపై మొటిమలు రాకుండా కాపాడుతుంది. కానీ మనం చర్మం పొడిబారిపోయినప్పుడు మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రముఖ ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం మానవ శరీరం చూసేందుకు ఎటువంటి తేడా లేకుండా ఉన్నా చర్మం రకాలు వివిధ రకాలుగా ఉంటాయి. దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కిన్ టైప్స్, ఆయిలీ, డ్రై, మిక్స్డ్, తదితర రకాలు ఉంటాయి. అన్ని రకాల సౌందర్య సాధనలు వివిధ రకాల చర్మాలు గల వారికి అంతగా సరిపోవు.

సో ఏదైనా ప్రోడక్ట్ మీరు వాడే ముందు మీ స్కిన్ టైప్ ఏంటి, కాంబినేషన్ స్కిన్నా, డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా తెలుసుకొని దాని ప్రకారం వాడితేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగని ఇంకా కొత్త కాస్మెటిక్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, ఏదో వాడదాం కదా అనేసి వాడతారు. ఇదో సాధారణ రకమైన మేకప్. ఇందులో మేకప్ విధానం చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధానం ప్రకారం ఫౌండేషన్ అప్లై చేసుకుంటారు. ఈ మేకప్ విధానాన్ని ఉపయోగించిన తర్వాత కూడా చర్మ ప్రక్షాళన కాకపోవడానికి గల కారణాలు, కొన్ని రకాల చర్మాలకు ఈ మేకప్ సరిగ్గా సూట్ అవ్వదు, అందువల్ల కొంతమందిలో ఈ మేకప్ వాడిన తర్వాత కూడా చర్మ ప్రక్షాళన జరగదు, అంటే స్కిన్ ఎక్స్ఫోలియేట్ కాదు. కొంతమంది బయట చాలా కష్టపడుతూ ఉంటారు, అందువల్ల వారికి ఎక్కువగా చెమట వస్తుంది. ఇలా అధిక చెమట వచ్చేవారు మేకప్ వేసుకోవడం వల్ల చర్మ ప్రక్షాళన జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చర్మ ప్రక్షాళనకు చెమటకు కూడా ఒక కారణం అవుతుంది. చాలా మంది యూత్ న్యూ మేకప్ ప్రోడక్ట్స్ లేదా కాస్మెటిక్స్ ఏమైనా వచ్చాయంటే యూజ్ చేయాలన్న ఆతృత కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం గర్ల్స్లోనే కాదు, బాయ్స్లో కూడా చూడొచ్చు. ఇలా ఒక్క ప్రోడక్ట్ నుంచి మరో ప్రోడక్ట్కి చేంజ్ కావడం ద్వారా కూడా పింపుల్స్ వస్తాయి, అంతేకాకుండా మీ స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల తరచూ చర్మ సౌందర్య ఉత్పత్తులను మార్చడం మంచిది కాదు. మీ స్కిన్కి ఏదైతే సూట్ అవుతుంది వాటినే యూజ్ చేయండి. మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ ని రిమూవ్ చేయడం ద్వారా కూడా చర్మ ప్రక్షాళన చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఎక్స్ఫోలియేట్ చేస్తే పింపుల్స్ తగ్గుతాయి. డెడ్ సెల్స్ అన్ని పోయాక స్కిన్ క్లీన్ గా ఫ్రెష్ గా అవుతుంది, పోర్స్ ఏది కూడా బ్లాక్ చేయదు. సో దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ బ్యాక్టీరియా కమింగ్ అండ్ ఎఫెక్టింగ్ అండ్ ఫార్మింగ్ ద పింపుల్. చర్మ ప్రక్షాళనకు మనం ఏదైనా విధానాన్ని వాడే ముందు మనం ఒక్కసారి మన స్కిన్ స్పెషలిస్ట్ తో మాట్లాడితే మంచిది. కానీ కొంతమంది డాక్టర్స్ సంప్రదించకుండా ఏది పడితే అది చేయడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మనం చర్మ సౌందర్య సాధనలు వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. చల్లబడిన కప్పు గ్రీన్ టీని ఫేస్ వాష్ గా ఉపయోగించడం చాలా సింపుల్ మెథడ్, ఇంట్లోనే మనకు దొరికిపోతుంది. గ్రీన్ టీ మధ్య చాలా మంది యూజ్ చేస్తున్నారు డీటాక్స్ కోసము. అది తాగితే కూడా మంచిది, మన ఫేస్ పైన అప్లై చేస్తే కూడా మంచిది. హనీ అప్లికేషన్ కూడా చాలా యూస్ఫుల్ గా తెలిసింది, ఎందుకంటే హనీ హ్యాస్ లోవర్స్ ఆఫ్ గుడ్ ప్రాపర్టీస్. అది స్కిన్ పైన అప్లై చేస్తే కూడా స్కిన్ కి ఎంతో మేలు చేస్తుంది. 2 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి తాజా పుదీనా రసాన్ని కూడా ఫేస్ కు అప్లై చేసుకోవచ్చు. మీ పింపుల్స్ పైన అప్లై చేస్తే కూడా మంచిదే. ఇవన్నీ చిన్న చిన్న హోమ్ రెమెడీస్, వీటికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇవన్నీ మీరు యూజ్ చేయొచ్చు. ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మనం అందరం రకరకాల ఫేస్ వాషెస్, క్రీమ్స్, లోషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మోస్ట్లీ విమెన్ అందంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు, ఇందుకోసం మార్కెట్ లో కొత్తగా వచ్చిన అన్ని బ్రాండ్ ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అయినా అందానికి సంబంధించిన సమస్యకు పరిష్కారం లేదు. మార్కెట్ లో లభించే ఉత్పత్తులను ఎన్ని రోజులు పరస్పరం మార్చుకుంటున్నారు అనేది తదుపరి ప్రశ్న, కాబట్టి మనం దీనికి పరిష్కారం వెతుక్కోవాలి. కరితులు మరియు మొటిమలు ముఖ సౌందర్యం సమస్యగా కనిపిస్తాయి. ముఖ్యంగా పురుషులు మరియు మహిళలు ముఖంపై మొటిమలు ఏర్పడి ముఖం ఆకర్షణ తగ్గిస్తాయి. ముటిమలు ఎప్పుడొస్తాయి ఎవరికీ తెలియదు, కానీ అవి వచ్చిన తర్వాత వాటిని వదిలించుకోవడానికి కొంత ప్రయత్నం చేయాల్సిందే. చర్మంపై ముటిమల రూపంలో ఉంటాయి. ఈ గడ్డలు చర్మంపై ముగ్గల్లా పొడుచుకొస్తాయి. అలా ముగ్గలు లేకుండా ఎర్రటి కంతులు కనిపించే ముటిమల గురించి మీకు తెలుసా? ఆ రకమైన ముటిమలు మొలకెత్తిన సూక్ష్మ క్రిములు, దీన్నే ఆంగ్లంలో బ్లైండ్ పింపుల్స్ అంటారు. ఈ రకమైన ముటిమలు బయట నుంచి చూస్తే ముటిమల్లా కనిపించవు, కానీ నొప్పి భరించలేనిది. ఇది చాలా నొప్పిని కలిగిస్తాయి, ఎందుకంటే ఇది చర్మం కింద లేయర్స్ దగ్గర ఉంటుంది. ఈ రకమైన ముటిమలు వాటంతటా అవి రావు. ఇవి రావడానికి ఒక నిర్దిష్ట కారణం ఉంది. దీన్ని అధిగమించడానికి పరిష్కారాలున్నాయి. మేము ఇప్పుడు దీని గురించి కృత్రిమ సాధనలు మరియు హాట్ కంప్రెస్ అప్లై చేయడం వల్ల రంధ్రాలు తెరుచుకుంటాయి, చర్మం నుండి క్రిములు తొలగిపోయే కొంచెం ఆస్ పింపుల్స్ పోయే వరకు లేదా వాటంతటా అవ్వే పోయే వరకు ప్రతిరోజు 5 to 10 minutes వెచ్చటి కంప్రెస్ అప్లై చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ముటిమలు మచ్చలు లేకుండా పోతాయి. అకస్మాత్తుగా ఏదో ఒక పార్టీకి లేదా ఈవెంట్ కి వెళ్లాల్సిన పరిస్థితిలో ఆ సమయంలో స్లో యాక్టివిటీస్ ద్వారా ముటిమలను వదిలించుకోవచ్చు. ముటిమల స్టిక్కర్స్ చాలా రకాలుగా ఉన్నాయి. సాధారణ స్టిక్కర్ కూడా ఉంది, కానీ సాల్సిలిక్ యాసిడ్, టీ ట్రీ ఆయిల్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి ముది పదార్థాలతో చేసిన స్టిక్కర్స్ మీరు యూజ్ చేయొచ్చు. వీటి వల్ల కూడా తగ్గే అవకాశం చాలా మటుకుంది. డియర్ ఫ్రెండ్స్, ముటిమల గురించి మాట్లాడుకున్నాం. ఇవి చిన్నవే, ప్రాబ్లం కూడా చాలా చిన్నదే, హోమ్ రెమెడీస్ తో పోతాయి. కానీ ఏదైనా ప్రోడక్ట్ గానీ కాస్మెటిక్ గానీ కొత్తగా వాడినప్పుడు, మీ స్కిన్ పై ట్రై చేసినప్పుడు, డూ కన్సల్ట్ యువర్ ఫిజిషియన్ ఆర్ డర్మటాలజిస్ట్ ఆర్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ వైల్ అప్లైయింగ్ ఎనీ న్యూ ప్రోడక్ట్ యువర్ స్కిన్. అది అలర్జీ రూపంలో అయ్యి చాలా తీవ్రమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. చాలా మంది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి కూడా వెళ్లారు, చాలా ప్రమాదం కూడా ఎక్కువైపోయింది. అందుకే కాస్మెటిక్స్ కదా ఓవర్ ద కౌంటర్ దొరికాయి, బయట మార్కెట్ లో దొరుకుతాయని డోంట్ అప్లై ఇట్ యువర్ ఫేస్. ఎలర్జీ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనిలా ప్రోగ్రామ్. ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్.

0: in our next segment. Till then, have a great time. Bye, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 5 గంటలు. ఇప్పుడు కళ్యాణ వైభోగం నాటిక వింటారు.
1: బావగారు, సారీ రాఘవరావు గారు.
2: పర్వాలేదండి, బావగారు అంటే తప్పేముంది, మీరు ఓకే అంటే మనం వియంకులం అయిపోయినట్టే కదా.
1: అవుననుకోండి, మరేం లేదు.
2: చెప్పండి, సందేహించకండి, అబ్బాయి అమ్మాయి చూసుకోవడం అయిపోయింది కదా.
1: అయిపోయింది, అంతటితో మన పని అయిపోయింది. కానీ
2: కానీ ఏంటండి, చెప్పండి.
1: బావగారు, మా వాడు మీ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడాలంటున్నాడు.
2: అది అది
1: అబ్బే, మా వాడిని ఏమీ అనుమానించిన అవసరం లేదు మీరు.
2: అబ్బే, అలా అని కదనుకోండి. నేను
1: బావగారు, మన తాతల కాలంలో అబ్బాయిలకు అమ్మాయిలను చూపించేవారే కాదట, తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుని సంబంధాలు నిశ్చయించేసేవారట.
2: అవును,
1: మన తండ్రుల తరంలో అమ్మాయిలను చూపించేవారే కానీ ఇష్టాయిష్టాలు మాత్రం తల్లిదండ్రులవే.
2: అది కరెక్టే.
1: చెప్తా వినండి, ఇక మన టైంలో అన్నారా అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే అవకాశం మనకిచ్చేవారు.
2: నా ఉద్దేశం
1: అంటే, మరి ఇప్పుడు జనరేషన్కి పెర్సనల్ గా మాట్లాడుకోవడం మామూలు అయిపోయిందండి బాబు. అంచేత మీరు మరి ఏం అనుకోకండి.
2: అదేం లేదు, కానీ
1: బావగారు, ఒక విధంగా అది మంచిదే. ఒకరి అభిప్రాయం మరొకరికి తెలుస్తుంది, నచ్చితే చేసుకుంటారు, లేకపోతే లేదు. ఏమంటారు? అంతేకాని చూసినంత మాత్రాన్ని ఏం తెలుస్తుంది చెప్పండి. చేసుకుని జీవితాంతం బాధపడే కన్నా ఇది మంచిది కాదంటారా?
2: అంతే అంటారా?
1: అంతే బావగారు.
2: సరే కానివ్వండి.
3: మీ పేరు ప్లీజ్? మిమ్మల్నేనండి.
4: సరళ.
3: పలకడానికి సరళంగా ఉంది.
4: అంటే?
3: ఏం లేదండి, ఉదాహరణకి మీ పేరు రాధ అనుకోండి, పలకలేక రాధ అనేవాళ్ళు ఉన్నారు కదండి.
4: గుడ్ జోక్.
3: ఇది జోక్ అంటారా? మీరు నవ్వేరు కాబట్టి అయి ఉండొచ్చు. మరి నా పేరు అడగలేదేం మీరు?
4: దేనికైనా క్యూ సిస్టమ్ మంచిది కదండి. మీరు అడగదలుచుకున్న అన్నీ అడిగేయండి, తర్వాత నేను అడుగుతాను.
3: గుడ్. ఏం చదువుకున్నారు?
4: బిఏ.
3: ఉద్యోగం?
4: ఇంకా లేదు.
3: మీరు చదువుకోవాలని చదువుకున్నారా, లేక చదువుకుంటే బాగుంటుందని చదువుకున్నారా?
4: రెండింటికి తేడా ఉందా?
3: ఎందుకు లేదండి, నాలెడ్జ్ కోసం చదివేది ఒకటి, చదువుకున్నా నేను సొసైటీలో చెప్పుకోవడం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ చదివేది ఒకటి కదండి.
4: ఏది మంచిదంటారు?
3: నేను అడిగిన దానికి చెప్పకుండా దాటేస్తున్నారు.
4: ఏ ఉద్దేశంతో చదివినా ఫలితం ఒకటే కదండి.
3: కాదండి, మొదటి కోవకు చెందిన చదువు వల్ల సంస్కారం వస్తుంది, రెండో కోవలో అవకాశం తక్కువ.
4: అలా ఎందుకు అనుకోవాలి? అది కేవలం చదువు వల్లే కాదు, మనిషిని బట్టి కూడా సంస్కారం ఉంటుంది. చదువుకోని వాళ్లలో సంస్కారవంతులు లేరా, చదువుకున్న వాళ్లలో అనాగరికులు లేరా?
3: వెరీ గుడ్, మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఇంకో ప్రశ్న
4: అడగండి.
3: అయితే మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారా?
4: చెయ్యాలని కాదు, కానీ అవసరానికి కానీ కాలక్షేపానికి కానీ చెయ్యొచ్చు.
3: సరే. సరళ గారు, ఇంకా మీరేమైనా నన్ను అడగదలుచుకుంటే అడగచ్చు, లేక నేనే నా బయోడేటా చెప్పానా? సరే, నా పేరు ప్రేమ్ కుమార్, ఎంటెక్. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో డిజైన్ ఇంజనీర్గా చేస్తున్నాను. జీతం చెప్పనా?
4: వద్దండి.
3: ఏ,
4: మీరు నా వయసు అడగలేదు కదా, ఈ రెండో అడగకూడదనే అంటారు.
3: భలే వారే, అయితే నెక్స్ట్ ఏం అడగదలుచుకున్నారో అడిగేయండి.
4: మిమ్మల్ని నేను నువ్వు అని సంబోధించాను అనుకోండి.

0: మీకేమనిపిస్తుంది?
1: మీరే చెప్పారు కదా, అది అనగలిగే మీ సంస్కారం వినగలిగే నా సంస్కారాన్ని బట్టి ఉంటుంది.
0: అదిగో మీరు కూడా అడిగిన దానికి దాటవేస్తున్నారు.
1: ఆహా, అది నేనే తప్పుగా భావించను. ఇప్పుడు మన ఇద్దరం అపరిచితులుగా మీరు మీరు అనుకుంటున్నప్పుడు సన్నిహితులం అయ్యాక నువ్వు నువ్వు అనుకోవడంలో తప్పు లేదు.
0: నైస్. నేను ఉద్యోగం చేయటం మీకు ఇష్టమా కాదా?
1: సంపాదన కోసం అయితే అక్కర్లేదు, సరదాకి కాలక్షేపానికి చేయాలనిపిస్తే చేయొచ్చు.
0: షట్కర్మయుక్తం కులధర్మ పత్ని, దీనిపై మీ అభిప్రాయం?
1: పురుషులతో సమానమే మేమును అని పోరాడే ఈ రోజుల్లో యుక్తమైన షట్కర్మలు కులధర్మ పతికి కూడా ఉండాలి.
0: వన్ మోర్ క్వశ్చన్.
1: ఎస్ ప్లీజ్.
0: మీ సెలక్షన్ రూపాన్ని బట్టి ఉంటుందా?
1: అలా అయితే మిమ్మల్ని చూడడం అయిపోయాక పెళ్లి చూపుల తతంగం ముగిసిపోయే ఉండేది.
0: లాస్ట్ అండ్ ఫైనల్.
1: ఓకే, ప్రొసీడ్.
0: మీరు కట్నం తీసుకుంటారా?
1: మీకు తెలీదా, టేకింగ్ డౌరీ ఈజ్ ఎ క్రైమ్, కట్నం తీసుకోవడం నేరం.
0: అందుకని మీరు జంకుతున్నారా లేక?
1: నో, నాకెట్ ఆల్. నాకు ఇవ్వవలసిన కట్నం మీరే.
0: థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ నైస్ మీటింగ్ అండ్ గుడ్ కోఆపరేషన్.
2: ఏమండి?
3: ఏమిటే?
2: ఏం కాలము, ఏం పద్ధతులు. అబ్బాయి అమ్మాయి మూడు పెళ్ళాలు అవుతారో లేదో తెలియకుండా ఈ ఏకాంతపు సమావేశాలు ఏమిటండి?
3: అది కాదే, వాళ్ళిద్దరూ మూడు పెళ్ళాలైతే బాగుంటుందో లేదో తెలుసుకోవడానికే ఆ ఏకాంత సమావేశం.
2: ఏమో, అబ్బాయి తండ్రి అలా అడిగేసరికి నాకు మాత్రం మతిపోయినంత పనైంది అనుకోండి. విడ్డూరం కాకపోతే పెళ్లి చూపుల్లో మీరు నేను ఒంటరిగా మాట్లాడుకున్నావా? అలా అని మనం సంసారం చేయడం లేదా? మన కాపురం బాగులేదా?
3: నాలాగా ఇద్దరులో ఏ ఒక్కరైనా అడ్జస్ట్ అయిపోతూ ఉంటే సంసారాలు సజావుగానే సాగుతాయి, కాపురాలు కలకాలం నిలుస్తాయి.
2: అంటే అంటే మీ ఉద్దేశం?
3: అదిగో అదిగో, అదే ఇప్పుడు నేను చెప్పింది.
2: సర్లేండి, సంబంధం కుదిరిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే?
3: లేకపోతే ఏమవుతుంది?
2: ఏమో గాని, ఇంతకీ అబ్బాయి అమ్మాయిని ఏం అడుగుంటాడండి?
3: అది నన్ను అడుగుతాది, అమ్మాయిని అడుగు.
2: అడిగాను, అది చెప్పడం లేదు, సిగ్గుపడుతోంది.
3: నాకు మాత్రం అలా తెలుస్తుంది, నాకేమైనా దివ్య దృష్టి ఉందా? పోనీ ఓ పని చెయ్యి, అబ్బాయి ఏం అడిగాడని కాకుండా నువ్వేం చెప్పావు అని అడుగు.
2: మీకున్న తెలివితేటలు దానికి లేవనుకున్నారా?
3: సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, పెళ్ళయ్యాక ఏదో మాటల్లో అదే చెబుతుంది. అయినా సంబంధం ఎలాగో సెటిల్ అయిపోయింది కదా.
2: నిజమేనండి, పెళ్లి చూపుల్లోనే సంబంధం కుదిరిపోవడం, ముహూర్తం నిశ్చయం అయిపోవడం అంతా అమ్మాయి అదృష్టం.
3: కాదు, అబ్బాయి ఆదర్శం.
2: అప్పుడే ఎల్లుండి వెనకేసుకొస్తున్నారే.
3: ఇన్నాళ్ళు నిన్ను వెనకేసుకు రాలేదు, అలాగే
2: చాలండి సంబడం. ఇంతకీ పెళ్లి ఏర్పాట్ల సంగతి ఆలోచించారా?
3: ఆలోచించడానికి ఏముంది, కట్నం బాధ లేదు.
2: అలాని ఎంతో కొంత ఇవ్వకపోతే ఏం బాగుంటుందండి?
3: అమ్మాయే కట్నం, పెళ్లి మన తాహతుకు తగ్గట్టు చేస్తామనుకో.
2: శుభలేఖలకి మంచి కార్డులు సెలెక్ట్ చేయండి.
3: పెళ్లి కొడుకు మోడర్న్ కదా, కార్డులు కూడా మోడర్న్ గా ఉండాలి. సింపుల్ గా ఇంగ్లీష్ లో వేయిస్తా.
2: తెలుగులో వేయించరా?
3: తెలుగులో కట్టి ఇంగ్లీష్ లో వేస్తేనే సింపుల్ గా ఉంటుంది, చదివే వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
2: సరే గాని పెద్ద కళ్యాణ మండపం బుక్ చేయండి.
3: అలాగే లేవే.
2: యాండోయ్, పురోహితుణ్ణి కాస్త ముక్క వచ్చిన వాడిని కుదర్చండి.
3: అంటే?
2: అదేనండి, మంత్రజ్ఞానం ఉన్నవాడిని, అన్నిటికంటే ముఖ్యం వంటవాడు. విందు ఎంత పసందుగా ఉంటే పెళ్లి అంత బ్రహ్మాండంగా చేసినట్టు లెక్క. ఎందుకంటే పెళ్లికి వచ్చేవాళ్ళకంటే పెళ్లి భోజనానికి వచ్చేవాళ్లే ఎక్కువ.
3: అబ్బో అబ్బో, ఏదో గొప్ప అనుభవజ్ఞురాలులాగా ఎన్నో పెళ్లిళ్ళు చేసిన పేరక్కలా చెప్తున్నావే.
2: ఇలాంటివి తెలియడానికి అనుభవం ఉండాలా, పెళ్లిళ్ళే చేయాలా? చూస్తే తెలీదు.
3: సరే గాని వంటవాడు లేదు, వంటావిడే లేదు.
2: అదేమిటండి, పెళ్లికి ఎవరిని భోజనానికి పిలవరా? ఏ,
3: నీ జోకు నవ్వినట్లేదు గాని ఇంకా ఈ రోజుల్లో వంటలు వార్పులు వడ్డింపులు లేవే.
2: మరి
3: క్యాటరింగ్?
2: క్యాటరింగా?
3: క్యాటరింగ్ అంతా కాంట్రాక్ట్ కి ఇచ్చేస్తాం. మనకు కావాల్సిన ఐటమ్స్ చెప్తే వండి వడ్డించడం అంతా వాళ్లే చూసుకుంటారు. అది బఫే డిన్నర్ కూడా.
2: బఫే డిన్నరా?
3: అవునే. అదైతే మనం వడ్డనకు మనుషులను చూసుకోనక్కర్లేదు. ఒక బ్యాచ్ లేచిన తర్వాత మరో బ్యాచ్ వెళ్లాలని గాని, సర్వింగ్ లేట్ అవుతుందని గాని, అది అందలేదు ఇది అందలేదు అన్న గొడవలు గాని ఉండవు.
2: అంటే అతిథుల దగ్గరకు వడ్డించే వాళ్ళు వెళ్ళక్కర్లేదు, వాళ్ళ దగ్గరికి అతిథులు వస్తారు అంటారు.
3: అది పాయింట్. ఎవరికి కావలసిన వాళ్ళు వేయించుకుంటారు, వేస్టేజ్ ఉండదు. పైగా ఇప్పుడు అదే ఫ్యాషన్, స్టైలును.
2: ఇంక చెప్పింది చాలు, పడుకోండి, నాకు నిద్ర వస్తుంది.
3: ఇప్పుడే ఎలా నిద్రపోతే రేపు పొద్దున్న పెళ్లి పనులు ఎలా చేస్తావు?
2: ఇప్పుడే కదా మీరు చెప్పారు.
3: ఏమని?
2: మనకేం పని ఉండదు.

0: అంతా మేడ్ ఈజీ అని, సో టేక్ ఇట్ ఈజీ. గుడ్ నైట్.
1: గుడ్ నైట్.
2: ఉమా చూడు ఎవరొచ్చారు?
0: ఓ లలిత గారా, రండి రండి, చాలా రోజులకి. రండి అన్నయ్య గారు. ఏమండోయ్ చూడండి ఎవరొచ్చారు.
2: వస్తున్నా.
1: నమస్కారం అండి ఈశ్వరారు.
2: నమస్కారం, నమస్కారం. రండి రాఘారావు గారు.
3: నమస్కారం అన్నయ్య గారు.
2: నమస్కారం. బాగున్నారమ్మా?
3: బాగున్నాం అండి.
0: రండి కూర్చోండి.
3: పర్వాలేదులేండి.
0: ఏమిటి, ఏదో విశేషం ఉన్నట్టుంది?
3: అవునండి, మా అమ్మాయి పెళ్లి.
0: ఎవరు? సరళకి.
3: అవునండి.
0: చాలా సంతోషం. పెళ్లి ఎప్పుడు?
3: 7వ తేదీనండి, సీతారామ కళ్యాణ మండపంలో, రాత్రి 11:52.
1: ఇదిగోండి ఈశ్వరారు శుభలేఖ, తప్పకుండా రావాలి మీరు.
2: అలాగే తప్పకుండాను. ఆ పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు?
1: హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ గా చేస్తున్నాడు అండి.
2: బాగుంది బాగుంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎంతకు తూగాడేమిటి?
1: భగవంతుడి దయ వల్ల వాళ్ళు అలాంటి కోరికలు ఏం కోరలేదండి.
2: అయితే ఇకనే భలే ఛాన్స్ కొట్టేశారు. శ్రీకృష్ణుడిలా తులసిదళానికి తూగిపోయాడన్నమాట పెళ్లి కొడుకు.
1: ఏదో మీ అందరి ఆశీర్వాదం. మరి వస్తామండి.
3: వస్తామండి వదిన గారు.
0: అరే కూర్చోండి, కాఫీ అయినా తాకుండా వెళ్ళిపోవడం ఏంటి?
3: అబ్బే వద్దండి, ఇలాంటప్పుడు అలాంటివి పెట్టుకుంటే రోజుకు 2 ఇళ్ళు కూడా పిలవడం కుదరదు. మీరేం అనుకోకండి, మరోసారి వస్తాం, వడ్డీతో సహా తీసుకుంటాం.
2: ఇది కేవలం పెళ్లి పిలిపోయినా లేక
0: అంటే
2: విందు భోజనాలు అవి ఏమైనా ఉన్నాయా లేదా అని?
0: మీకెందుకు అనుమానం వచ్చింది?
2: పిలుపులో ఆ మాటలేది వినపడకపోతేను.
0: బాబా మీకెప్పుడు భోజనం చేసే.
2: అయితే పెళ్లి భోజనాలకు వచ్చే వాళ్ళందరూ తిండియా ఉన్నవాళ్ళేనంటావా?
0: ఏం నాకు తెలియదు గాని, కార్డు ఇచ్చారు కదా, అందులో చూసుకోండి విందు భోజనం ఉందో లేదో.
2: అవును కదూ, ఉండి చూస్తాను. ఇదేదో అప్లికేషన్ ఫామ్ లా ఉంది. ఏమిటో
0: అంటే
2: విను, బ్రైడ్ చీసౌ సరళ బిఏ డిఓఎస్ రాఘవరావు రాజమండ్రి, బ్రైడ్ గ్రూమ్ చీ ప్రేమ్ కుమార్ ఎంటెక్ ఎస్ఓపి విశ్వనాథం వైజాగ్ సుముహూర్తం ట్యూస్డే 7th May 1998 అట్ 11:52 PM వెన్యూ శ్రీ సీతారామ కళ్యాణ మండపం శ్రీరామ్ నగర్ రాజమండ్రి రిక్వెస్ట్ యువర్ ప్రెసెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ ద కపుల్ డిన్నర్ ఉందో డిన్నర్ ఉంది ఫ్రమ్ 7 PM ఆన్వార్డ్స్ ఎట్ ద వెన్యూ
0: డిన్నర్ ఉంది కదా ఇకనే
2: కానీ వాళ్ళు డిన్నర్ కి రమ్మని పిలిచినట్లు లేదే
0: కార్డు ఎందుకు ఇచ్చారనుకున్నారు అందులో చూసుకుని రమ్మని లేకపోతే అలా ఎంతమందికని చెప్పిందే చెప్పగలరు
2: అంతేనంటావా
0: కాకపోతే శుభలేఖలో మాటలు పొదుపు చేసినట్లే పిలుపులో కూడా చేశారు
2: నిజమే ఆ మధ్య ఒక శుభలేఖ చూశాను అందులో పెళ్లి కొడుకే ఐ వెడ్ సో అండ్ సో అని చాలా సింపుల్ గా రాశాడు ఏమిటో మన వాళ్ళకి అంతకంతకీ భాషాభిమానం ఎక్కువైపోతుంది
0: పెళ్లికి వచ్చే వాళ్ళందరూ తెలుగు వాళ్లే కదా అలాంటప్పుడు శుభలేఖలు ఏం చక్కగా మన మాతృభాషలో వ్రాయొచ్చు కదా
2: తెలుగులో రాయడం కంటే ఇంగ్లీష్ లో రాయడమే ఈజీ అందుకని
0: మరి పెళ్లి కూడా ఆ టైప్ లోనే చేస్తే ఇంకా ఈజీ కదా
2: ఎందుకు చేయడం లేదు రిజిస్టర్డ్ మ్యారేజెస్ ఎలా జరుగుతున్నాయి మొన్న జంబులింగం మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగితే పెద్ద గిఫ్ట్ తీసుకుని వెళ్ళాను కేవలం కూల్ డ్రింక్ తో సరిపెట్టేశాడు ఆయన ఎవరిష్టం వారిది మన అభిప్రాయాలను ఒకరి మీద ఉత్తరం దానికి సరే గాని పెళ్లి భోజనం సంగతి తర్వాత చూద్దాం ముందు నాకు భోజనం వడ్డించు
0: ఏం మాట్లాడినా చివరికి భోజనం దగ్గరకే వచ్చి ఆగుతారు
2: ఆ భోజనమే లేకపోతే మాట్లాడే శక్తి ఉండదే
0: అబ్బా ఇప్పుడు మీతో మాట్లాడే శక్తి నాకు లేదు గాని
2: అందుకే భోజనానికి పదమంటున్నా
0: అలాగే
4: నాయనా ఈశ్వరరావు ఎక్కడా ఎక్కడా నేను
2: నాయనా నారాయణరావు కాబూలీవాలనే తప్పించుకోగలం కానీ నిన్ను మాత్రం తప్పించుకోలేమో
5: ఏమట
2: కాబూలీవాలా బయటే కాపలా కాస్తాడు వసూల కోసం లేదా ఇంటికి వస్తాడు కానీ నువ్వు సరాసరి జీతాలు ఇచ్చే దగ్గరే జీని వేసేసావు
4: లేకపోతే నన్నేం చేయమంటావయ్యా నా చేతి డబ్బులు పెట్టుకోమంటావా డబ్బు సర్దుబాటు చేయటము అరువులో గిఫ్టులు తెచ్చివ్వటము ఇవన్నీ చేసినందుకు ఈ బిరుదు ఒకట ఈ పని ఏదో నువ్వు చేయకూడదు నాకెందుకు వచ్చింది అప్పుడు నువ్వన్న మాట నేను అంటాను నీకు తెలుస్తుంది దీనిలో సాధక బాధకాలు ఏమిటో
2: ఊరికే సరదా కన్నా లేవాయి అంత సీరియస్ అయిపోకు ఇంతకీ నా పద్య ఎంత
4: ఇదిగో నీ పద్య ఏమిటి అందరి పద్దు ఒకటే
2: అదే ఎంత అని
4: వస్తున్నా అక్కడికే ఇదిగో క్లర్క్ కామేశ్వరరావు మ్యారేజ్కి 25 మరి ఇదిగో స్టెనో మన స్టెనో సుగుణ గారి మ్యారేజ్కి 25 సూపరింటెండెంట్ గారి సుపుత్రుడి పెళ్లికి 50 క్యాషియర్ కుమార్రావు గారి కుమార్తె పెళ్లికి 25 బాసు మన బిగ్ బాస్ బ్రదర్ మ్యారేజ్కి 50 శ్రీనివాస్ సిస్టర్ మ్యారేజ్కి 25 హోల్ మొత్తం 200 రూపీస్ అన్నీ కలిపి
2: మ్యారేజ్ సీజన్ వస్తే చాలు భయం వేస్తుంది అవి స్టాఫ్ పెళ్లిళ్ళు వాళ్ళ కొడుకులు కూతుళ్ళ పెళ్లిళ్ళ వరకు సరే ఓకే తప్పదు అంతేగాని వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ బావలు మరదళ్ళ పెళ్లిళ్ళు కూడా పిలిచేస్తుంటే ఎలాగయ్యా
4: అదేమిటి

0: అదేమిటి స్వరాలా అంటావు? పెళ్ళైన తర్వాత తెలిసిన వాళ్ళందరినీ పిలవకపోతే ఏం బాగుంటుంది?
1: వాళ్ళకి బాగుంటుందేమో కానీ మనకు మాత్రం బాగోదు. జీతంలో బోని ఈ కటింగ్లే.
0: అంత బాధపడుతూ ఇవ్వడం మంచిది కాదో ఈశ్వరరావు. రేపొద్దున దేనికైనా నువ్వు పిలిచినప్పుడు వచ్చిన వాళ్ళంతా నీలాగే బాధపడుతూ ఇస్తే నీకు బాగుంటుందా చెప్పు.
1: అసలు నేను తీసుకుంటే కదా, నో గిఫ్ట్స్ నో ప్రెజెంటేషన్.
0: చూడు మిస్టర్, ఇదంతా గివ్ అండ్ టేక్ పాలసీ అంతే. ఇప్పుడు నువ్వు ఎంతమందికి ఎంత ఇవ్వవలసి వస్తుందని బాధపడుతున్నావే, నువ్వు పిలిచినప్పుడు మళ్ళీ వాళ్ళంతా నువ్వు వద్దంటున్నా నీకు ఇస్తారు. జస్ట్ ఎక్స్చేంజ్ ఫార్మాలిటీ, దట్స్ ఆల్.
1: సరేలే, ఇందా తీసుకో. ఇది ఇక్కడ ఆఫీసులో పద్దు, ఇంకా రిలేటివ్స్ ఫ్రెండ్స్ పద్దులు వేరే ఉన్నాయి.
0: పోనీలే, నేను మాత్రం నిన్ను దేహికి ఇన్వైట్ చేయంలే, అంత బాధపడిపోకు.
1: అగో అదే వద్దన్నాను, నేను భోళా మనిషిని కాబట్టి బయటకు అన్నాను, మిగతా వాళ్ళు అందరూ అంతే తేడా.
0: ఆ సర్లే వస్తా. ఇదిగో శంకర్రావు గారు, ఇదిగో శంకర్రావు గారు, శంకర్రావు
1: గారు. అయిపోయాడు, ఇవాళ శంకర్రావు మటాష్.
2: ఏమండి?
1: ఏంటి?
2: రాఘవరావు గారి అమ్మాయి పెళ్లి రేపే.
1: అయితే
2: గుర్తుందా? ఏం చేద్దాం?
1: ఏం చేస్తాం, పిలిచారు కదా, వెళ్తాం, భోజనం చేస్తాం, వచ్చేస్తాం.
2: అబ్బబ్బా, పెళ్లి అంటే మీకు భోజనం తప్పితే మరో ఆలోచన ఏది రాదా?
1: ఎంతైనా స్పెషల్ మీల్స్ కదా.
2: మీరు వెళ్లేది భోజనానికే గాని పెళ్లి చూడడానికి కదా?
1: ఎందుకు కాదు, చూస్తాం.
2: మరి కట్న కానుకలు చదివించరా?
1: కట్నం మనం ఎందుకు చదివిస్తాం, వాళ్ళ వియ్యం కూడా చదివిస్తాడు.
2: అబ్బా పోని కానుక ఇవ్వరా?
1: తప్పదు కదా.
2: అదే నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగింది, ఏం చేద్దాము అని. బా, ఈ పాయింట్ కి మిమ్మల్ని తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది.
1: ఇంతకీ ఏమిటంటావు?
2: మనం డబ్బులు చదివిద్దామా, గిఫ్ట్ ఇద్దామా?
1: డబ్బులు చదివిస్తే చదివించిన వాళ్ళు ఎక్కువ తక్కువ తెలిసిపోతాయి, అదే గిఫ్ట్ కొనిస్తే ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. దాని ధర ఎంతో షాప్ వాడు చెప్పే వరకు ఎవరికి తెలియదు.
2: అందరూ మీలాగే అనుకుంటున్నారు, 5-10 తేడా ఉండొచ్చు కానీ ఎందుకు తెలీదు.
1: ఏవైనా గిఫ్ట్ ఆర్టికల్ సైజు బట్టి కూడా ఉంటుంది. అంచేత విస్తరాకంతో ప్లేట్ కొనిచ్చేస్తే పోలే.
2: ఎందుకు? చింతాకంత చెంచా కొనివ్వండి చాలు.
1: లేకపోతే వాళ్ళేం మనకు చుట్టాలా, బంధువులే?
2: కాదు, స్నేహితులు. అయితే మాత్రం
1: ఇగో ఇవాళ వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారు, రేపు ఇంకే ఊరైనా వెళ్ళిపోవచ్చు. అలాగే మనం మాత్రం ఈ ఊళ్ళో ఎన్నాళ్ళుంటాం? ఇలాంటి పద్దులన్నీ ఊళ్ళో ఉన్నంత వరకేనే.
2: అలా అని మొక్కుబడిగా ఇవ్వగలమా?
1: ఇవ్వాలి, ఇది మొక్కుబడే. ఎందుకంటే ఆఫీసులో ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. పైగా ఈ రాఘవరావు మన ఇంట్లో ఏ ఫంక్షన్ కైనా వస్తాడని నమ్మకం నాకు లేదు.
2: అందుకని
1: ఏం చెప్పినట్లు చేయాల్సిందే.
2: అబ్బబ్బా, అన్నిటికీ నేనే రాజీ పడాల్సి వస్తోంది మీతో వాదించలేక. ఆ కొనేదేదో కనీసం 100-116 ఉండేలా చూడండి.
1: అవన్నీ నీకెందుకు, నా కుదిరి, నేను చూసుకుంటాను.
2: అలాగే.

0: మనం రావాల్సిన చోటుకే వచ్చామంటారా?
1: అవును, నీకెందుకు అనుమానం వచ్చింది?
0: ఇక్కడ రెండు బోర్డులు ఉంటేను.
1: అవును, సరళ వెట్స్ ప్రేమ్ కుమార్, ఇదేను ఎందుకైనా మంచిది. ఆ శుభ్రయ్యకు ఒకసారి చూడు.
0: సరళ వెట్స్ ప్రేమ్ కుమార్,
1: మనం రావాల్సిన చోటుకే వచ్చాం.
0: ఎవరు తెలిసిన వాళ్ళు కనబడకపోతేను?
1: నీకెంతమంది తెలిసేమిటి? మనకు తెలిసింది రాఘవరావు గారు, ఆయన భార్య, వాళ్ళ పిల్లలిద్దరును. గో, ముందు నువ్వు నడు, ఆలస్యం అయితే భోజనాల దగ్గర రష్ పెరిగిపోతుంది.
0: అలాగే. మనల్ని చూసినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు?
1: మనే వియ్యాల వారో మగపల్లి వారు చుట్టానో పట్టించుకోవడానికి. ఇగో డిన్నర్ స్టార్ట్ అయినట్టుంది.
0: అదిగో ఆ ధ్యాసే వద్దన్నాను.
1: మనం వచ్చింది దేనికి అనుకున్నావు?
0: పెళ్లికి.
1: పెళ్లికి ఇంకా టైం ఉంది, 12 గంటలకి. ముందు డిన్నర్ ఉంది. ఆ సంగతి మర్చిపోయినట్టున్నావు?
0: మర్చిపోలేదు, లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తాం? గాని ఎవరైనా పిలవకుండా వెళ్తే ఏం బాగుంటుంది? రండి, అలా అక్కడ కుర్చీల్లో కూర్చుందాం.
1: అలా అనుకుంటే మనం ఇప్పుడు భోజనం చేసినట్టే. అనుభవం మీద చెప్తున్నాను చూడు, వచ్చిన వాళ్ళంతా లోపలికి వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తున్నారు. మనం అలాగే వెళ్ళిపోతామే.
0: పోని, ఆ బ్యాచ్ వెళ్ళిపోయాక వెళ్దానండి.
1: ఇంకా నయం, మనం పిల్లల్ని తీసుకురాలేదు. తీసుకొస్తే ఒక రాకలేస్తోందని, మరొక నిద్ర వస్తోందని గొడవ పెట్టి ఉండేవారు.
0: అందుకే ఇలాంటి చోట్లకి పిల్లల్ని తీసుకురాకూడదు.
1: సరే గాని, అదో సుబ్బారావు గారి భోజనం అయిపోయినట్టు వచ్చేస్తున్నారు. ఆయనతో కాసేపు బాతాకాని వేసి వస్తానుండు. అది ఎవరైనా భోజనానికి రమ్మని పిలిస్తే చెప్పు, బయటే ఉంటాను. హలో సుబ్బారావు గారు, కులసాయనా?
2: ఉమాదేవి గారు, ఎంతసేపు వచ్చి?
0: నారాయణరావు గారా, వచ్చే 1 గంట అవుతుందండి.
2: భోజనం అయిందా?
0: లేదండి. మీరు?
2: నేను భోజనం చేసేసాను. మా వాడు రాలేదా? భోజనం అంటే పడి చేస్తాడు.
0: వచ్చారు, బయట ఉన్నారు.
2: సరే సరే, మరెందుకు ఆలస్యం? భోజనానికి వెళ్ళండి.

0: అదే ఖాళీ అయితే ఎవరైనా పిలుస్తారు కదా అని చూస్తున్నాం.
1: భార్య వారేండి, ఖాళీ లేదు గీళీ లేదు. మొన్న స్టెనో సుగుడి గారి పెళ్లిలో ఏం జరిగిందో తెలుసా?
0: ఏమైంది?
1: ఆడపెళ్లి తరఫున వాళ్ళం వచ్చాం కదా అని రెండో బ్యాచ్ లో చేద్దాం కదా అని ఆగాం.
0: ఆగితే
1: ఏమైంది? రెండో బ్యాచ్ లో వాళ్ళతో సహా వెళ్లేటప్పటికి స్వీటు లేదు, స్పెషల్ కర్రీ లేదు, చట్నీ లేదు, ఆఖరికి సాంబారు మెతుకులతో లేచి తృప్తి పడి రావాల్సి వచ్చింది. అవునండి, అందుకే మా వాడు బయట ఉన్నట్టుకుంటుంది, వాడిని పిలుచుకొస్తాను. వాడు అసలే బోప్రి కూడాను.

0: ఆఖరికి సాంబారు మెతుకులతో లేచి తృప్తిపడి రావాల్సి వచ్చింది. అవునండి, అందుకే మా వాడు బయట ఉన్నట్టుకుంటుంది, వాడిని పిలుచుకొస్తాను. వాడు అసలే బోప్రి కూడాను.
1: అంటే?
0: అదేనండి, భోజన ప్రియుడు. మీరు పదండి, వాడిని పిలుచుకొచ్చేస్తాను. ఇగో నాయన ఈశ్వరరావు.

0: బావగారు మన వాళ్ళ భోజనాలు అని అయ్యాయా?
1: ఆ అందరూ భోజనం చేశారు బావగారు.
0: ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బావగారు?
1: ఓ ఏర్పాట్లకి భేషుగ్గా ఉన్నాయి.
0: థ్యాంక్స్ బావగారు.
1: కానీ బావగారు ఎటొచ్చి బఫే దగ్గర కొంచెం ఇబ్బంది అనిపించింది బావగారు మన బోటి వాళ్ళకి.
0: మరి తరం మారుతుంది కదా బావగారు, తప్పలేదు.
1: అలాగంటారా?
0: నరేందారు రండి రండి రండి.
2: నమస్తే నమస్తే.
0: ఇదిగో మా వెంకట్ గారు.
2: నమస్కారం అండి.
1: నమస్కారం బాబు.
2: నా పేరు నారాయణరావు, వీరాఫీస్లోనే పనిచేస్తున్నాను.
1: చాలా ఆనందం. చూడండి బాబు, మీ పేరేమన్నారు?
2: నారాయణరావు.
1: నారాయణరావు గారు, మీరు లగ్నం వరకు ఉండి వధూవరులను ఆశీర్వదించి మరీ వెళ్ళాలని నా ప్రార్థన.
2: తప్పకుండా.
1: ఇంతకు నారాయణరావు గారు భోజనం అయిందా?
2: ఆ విషయంలో నాకు ముందు జాగ్రత్త ఎక్కువ అండి.
0: బాగా మాట్లాడ.
3: పదబోయ్, ఇక్కడ సినిమా థియేటర్లో లేడీస్ క్యూ జెంట్స్ క్యూ అనేవి ఏమి ఉండవు. ఆ ప్లేట్ తీసుకో పద.
4: పదండి.
3: ఏమై ఇలా ప్లేటు పట్టుకుని క్యూలో నిలబడి నడుస్తుంటే, వాళ్ళు గరిటలతో వేస్తుంటే నాకేం గుర్తొస్తుందో తెలుసా?
4: ముష్టి వాళ్ళ. మరేంటి?
3: నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎన్సీసీ క్యాంప్ కి వెళ్ళినప్పుడు పెట్టే భోజనం గుర్తొస్తుంది.
4: నాకు మాత్రం జైల్లో ఖైదీలకు భోజనం పెట్టడం గుర్తొస్తుంది. హాస్పిటల్లో మనకు రాగానే టోకెన్ ఇచ్చేస్తే ఆ వరుసలో వెళ్లి భోజనం చేసి వచ్చేద్దాం కదా. ఇంత ఆలస్యం ఉండేది కాదు.
3: వెరీ గుడ్ ఐడియా. వాళ్ళకి తెలిసింది కాదు చెప్పిరానా?
4: సిగ్గులేదు మీకు?
3: సర్లే సర్లే, ముందు జరుగు. మనం ఆలస్యం చేస్తే ఐటమ్స్ అన్ని అయిపోతాయి.
4: ఏమండి, అందరూ నిల్చుని తింటున్నారు, కూర్చుని తినొచ్చు కదా.
3: కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయట అందుకని.
4: ఆ మాటేమో గాని, అబ్బాబా, ఓ చేత్తో బరువైన ప్లేట్ పట్టుకుని నిలబడి ఎంతసేపు తినగలరు? అంచేత హాలు వేగంగా ఖాళీ అవుతుంది, మెనూ మిగులుతుంది, అంటే మనీ కూడా మిగిలినట్టేగా.
3: బేషుగ్గా.
4: అబ్బా, ఈ కూర ఎంత కారంగా ఉందో. ఈ ప్లేట్ పట్టుకుని మంచినీళ్ళు ఎలా తాగను?
3: అదిగో చూడు, అక్కడ కుర్చీ మీద ప్లేట్ పెట్టుకుని వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకో, ఆ పక్కన ఉన్నాయి.
4: అబ్బా,
3: ఏమైంది?
4: ప్లేట్ పట్టుకోలేక చెయ్యి నొప్పి పెట్టింది, చేతుల నుంచి జారిపోయింది.
3: సర్లే, ముందు ఆ పగిలిన ముక్కలు ఎవరు చూడకుండా పక్కకు జరిపే.
4: ఛా, నాకు మాత్రం ఎక్కడికొచ్చినా ఈ ఆర్డర్స్ తప్పవు.
3: అదేమిటి, చేతులు కడిగేసుకుంటున్నావు? అప్పుడే నీ భోజనం అయిపోయిందా?
4: లేకపోతే
3: ఇంకా ఐటమ్స్ ఉన్నాయో?
4: ఉంటే మీరు తినండి, అంతేగాని ఐటెంకోసారి ప్లేట్ పట్టుకుని అందరినీ తప్పించుకుంటూ వెళ్ళి క్యూలో నిలబడి తెచ్చుకుని తినలేను. దీన్నే ఎంగిలి పడ్డాం అంటారు.
3: సరే పద.
4: అదేమిటి, నాకు చెప్పి మీరు చేతులు కడిగేసుకుంటున్నారేంటి?
3: లేకపోతే నువ్వు ఎంగిలి పడ్డానన్నావు, నేను కక్కుర్తి పడ్డానంటావు.
4: ఛా, అలా ఎందుకంటాను?
3: పోనీ మరోలా అంటావు.
4: ఇదిగో ఇక్కడ కూడా మీతో నాకు వాదన ఎందుకు గాని.
3: సరే, ఇంతకీ బఫే అంటే ఎలా ఉంది?
4: హోటల్లో టికెట్ కొని భోజనం చేస్తాం, ఇక్కడ భోజనం చేసి డబ్బులు ఇస్తాం, అది తేడా.
3: ఎవరినైనా వింటే బాగుండదు. పెళ్లి పోయిన అయిపోయినట్టే, ఇక పెళ్లి కానుకు చదివించేస్తే మన పని అయిపోయినట్టే, ఇక వెళ్ళిపోవచ్చు.
4: అదేమిటి, మనం పెళ్లికి రాలేదా?
3: పెళ్లి భోజనం చేసి కానుకు చదివించేస్తే పెళ్లికి వచ్చినట్టే లెక్క. అయినా పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది, సుముహూర్తం 11:52. అంతవరకు ఉంటే పిల్లలు గొడవ చేస్తారో?
4: నిజమే.
3: అవును, ఈ చదివింపులు ఎక్కడో ఏమిటో.
4: అదిగో అక్కడ బ్యాంక్ కౌంటర్లోలా ఇద్దరు కూర్చున్నారు, చూసారు? వాళ్ళే అయి ఉంటారు.
3: సరే గాని ఇంతకీ ఆడపెళ్లి వారి తాలూకు ఎవరో, మగపెళ్లి వారి తాలూకు ఎవరో ఎలా తెలుస్తుంది?
4: అడిగితే తెలుస్తుంది, అయినా గిఫ్ట్ కలెక్షన్స్ చూస్తే తెలియడం లేదు. ఇది ఆడపెళ్లి వారి ఊరు కాబట్టి వాళ్ళ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి.
3: నీ రీజనింగ్ బాగుందాయి, ఎందుకైనా మంచిది. అడిగి చదివించేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు.
4: అలాగే.
3: అమ్మయ్యా, చదివింపుల కార్యక్రమం కూడా అయిపోయింది, ఇంకా బయలుదేరడమే తర్వాయి.
4: ఇంత పెళ్లికొచ్చి పెళ్లివారికి చెప్పకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి?
3: మనం వచ్చినట్టు వాళ్ళు చూస్తే కదా.
4: అందుకే చెప్పాలంటున్నాను వాళ్ళకి తెలియడానికి.
3: అవును, బఫే డిన్నర్ లో వీడియో తీశారు కదా, అది చూస్తే తెలీదా?
4: అందులో నా ఫేసే కనబడుతుంది, మీరు వెనక్కి తిరిగి ఉన్నారు. అదేంటి, ఇంతసేపు చూడలేదు, మీ షర్ట్ వెనుక ఏంటో అంటించుకున్నారు. ఇదేదో డిజైన్ లా ఉంది, అయితే వీడియోలో ఇది కూడా పడి ఉంటుంది.
3: ఇంతకీ ఏమిటంటుకుంది నా షర్ట్కి?
4: ఇంకే ఉంటుంది, బఫే డిన్నర్.

0: లో ఎవరో ప్లేట్తో వెనక నుంచి మీకు డాష్ ఇచ్చి ఉంటారు, అది మీరు గమనించి ఉండరు. పదండి పదండి, ఇంటికి పోతే వాష్ చేసుకోవచ్చు.
1: ఎంతసేపు తెలియక తిరిగేశారు, తెలిసేకి ఇలా ఎలా తిరుగుతాను అనుకున్నావు? కాస్త వాటర్తో కడిగే.
0: సరే పదండి, తప్పుతుందా?
2: హలో ఈశ్వరారు, నమస్కారం.
3: నమస్కారం.
2: వచ్చారా? థ్యాంక్స్. భోజనం చేశారా?
3: అందుకే కదండి వచ్చింది.
2: భలేవారండి మీరు.
4: వదిన గారు, మీరు ఫోన్ చేశారా?
0: చేశామండి. వస్తామండి.
4: అదేమిటండి, పెళ్లి చూడకుండానే?
0: పిల్లలు ఇంటి దగ్గర గొడవ చేస్తూ ఉంటారు. మళ్ళీ వస్తాం.
4: సరే, మీ ఇష్టం.
2: తప్పకుండా రావాలే.
0: అలాగే.
5: అమ్మయ్యా, మొత్తానికి ఇల్లు చేరాం.
0: ఏమిటి అంత అలసిపోయారు?
5: పెళ్లి భోజనం చేసి
0: ఆయాసమా?
5: కాదు
0: మరి.
5: నీరసం.
0: అది
5: ఏది, కడుపు నిండా తింటే కదా.
0: ఏమిటో, ఈ బఫే డిన్నర్లు అవి ఇప్పుడు వచ్చాయి కాని ఎంచక్క. ఇదివరకైతే వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వడ్డించి ఏం కావాలని అడిగి వేస్తూ ఉంటే తినడంలో ఉన్న ఆనందం బాబా. ఏదో హోటల్లోనో లేక రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద తిన్నట్టు తినమంటే ఏం తింటాం చెప్పండి. అలా చేస్తే అది సత్కారం ఎలా అవుతుంది?
5: ఎవరి ఆనందం వారిది. నీకు నచ్చనంత మాత్రాన వాళ్ళకేమీ నష్టం లేదు. నీకు నచ్చలేదని అందరికీ నచ్చదని ఎందుకు అనుకోవాలి?
0: ప్రారంభించారు, ఇక చెప్పింది చాలు. బుద్ధిగా పడుకోండి.
5: పడుకోనా? అర్ధాకలితో ఎలా పడుకోమంటారే, నిద్ర ఎలా పడుతుంది?
0: అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వంట చేయమంటారా?
5: మరి చేయవా.
0: ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా?
5: ఎంత?
0: 10.
5: అయితే
0: ఇప్పుడు నేను వండి మీరు తినేసరికి ఎంత అవుతుందో తెలుసా? తిన్నది కూడా అరగదు.
5: తినకపోతే నాకు జరగదే. నా మొహం చూసేనా వండబోయ్, ప్లీజ్. ఏం తిన్నట్టే లేదు.
0: సరే, ఏం చేస్తాం?
5: గుడ్ గర్ల్.
0: నో.
5: గుడ్ ఉమెన్. గుడ్ లేడీ. నో నో, గుడ్ వైఫ్.
0: యెస్, యు ఆర్ రైట్.
5: ఇదిగో ఉమా, నువ్వేం పెళ్లి భోజనంలో పంచపక్ష పరమాణాలు ఏవి వండక్కర్లేదు. ఏదో కాస్త నోట్లోకి ముద్ద ఉడకేసి పడే సరిపోతుంది.
0: తప్పుతుందా?
5: అక్కడ బఫే డిన్నరు,
0: ఇక్కడ మిడ్ నైట్ డిన్నరు.

మీరింతవరకు కళ్యాణ వైభోగం నాటిక విన్నారు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఒకే ఒక్కడు చిత్ర కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట

సంధ్యరాగం కార్యక్రమంలో తర్వాతి పాట చిన్నరాయుడు చిత్రం కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట

శ్రోతలు, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం 102.4 మెగాహెర్ట్స్ పై సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట అల్లరి ప్రియుడు చిత్రంలోనిది. సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఓబలేసిందా? సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
1: ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.

0: at Narendra Modi Stadium in Ahmedabad this evening. Both teams are aiming for their second IPL title. Gujarat won their maiden crown in 2022. And that is the end of this news bulletin.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పీఎం సూర్యఘర్ .gov.in
3: మొబైల్ చార్జ్ చేయాలి,
4: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
4: చూసావా?
3: నన్ను ఆగండి, నేను పే చేస్తాను.
5: సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
5: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ తీవ్ర వేడిగాలుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ప్రధాని అప్రమత్తం చేశారు. వడగాల్పుల బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ ఎండలో అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయా రాష్టాల్లో ఎండల నుండి ఉపశమనం కోసం మజ్జిగ, షర్బత్, బేల్పాన వంటి శీతల పానీయాలు తీసుకోవాలని ప్రధానమంత్రి సూచిస్తూ
7: మేరే ప్యారే దేశవాసియో, ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై. తేజ్ ధూప్, గర్మ హవాయే, ఐసే మౌసమ్ మే అప్నా ధ్యాన్ రఖనా బహుత్ జరూరీ హై. పానీ పీతే రహియే, ధూప్ మే అగర్ నికల్నా హీ పడే तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स जो गाइडलाइंस जारी की है, हमारे यहाँ गर्मी से लड़ने का तरीका कई बार रसोई में भी मिलता है. आपने भी देखा होगा जैसे जैसे गर्मी बढ़ती है.
6: అదేవిధంగా భారతీయ అథ్లెట్ల అద్భుత ప్రదర్శనలపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు సృష్టించిన రికార్డులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అథ్లెట్లు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విశాఖపట్నంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, మూడు తరాల పోరాటాల ఫలితంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ అంశం చేర్చడంలో బీజేపీ అనిర్వచనీయమైన కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ
8: ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లో ఉంటూ భువనేశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద వివక్షిత శాఖ ప్రాంత భాషకు జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల ఆందోళన చేయడం జరిగింది. రైల్వే జోన్ తప్పనిసరిగా రావాలని చెప్పి ఈ యొక్క కళని పూర్తి చేసిన వ్యక్తి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్ నాలుగు డివిజన్స్ తో కలిపి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, పూర్తి ఆపరేషనల్ గా రేపటి నుంచి ప్రారంభం కావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం.
6: విశాఖపట్నంలోని గాజువాక్ వద్ద ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయ

0: పడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై కేజీహెచ్ సిబ్బంది జిల్లా అధికారులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు. గాయపడిన 9 మందిలో 8 మందికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు మంత్రికి వెల్లడించారు. ఒకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రులో ఒకరిద్దరికి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం రావచ్చని, ట్రీట్మెంట్ కొనసాగుతుందని, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్ వద్ద ఈ తెల్లవారుజామున రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో కలిపి 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని సరార్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఈరోజు గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు, నిడదవోలు కొవ్వూరు కాలువల ద్వారా మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నాట్లు ముందుగానే వేసుకుని పంటలను రక్షించుకోవాలని మంత్రి సూచించారు.
1: రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది.
0: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈ సీజన్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది కూడా తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఇక మరోవైపు 2022లో తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన గుజరాత్ టైటన్స్ 2వ ట్రోఫీ సాధించడం కోసం సిద్దమవుతోంది. రాష్టంలో రేపు పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులుంటాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ పేర్కొన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశముందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో రేపు 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు వినబోయే ముందు ఒక ప్రకటన.

0: ఈ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపటి ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. రేపు ఉదయం

ఆరు గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రీమతి పి సుశీల గానం చేసిన శివార్పణం భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీమతి ఎస్ సుధాగారి హితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, ఇంకా మన మనుగడకు అత్యవసరం వృక్ష సంపద ఈ అంశం గురించి శ్రీ సి శంకర్ గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత కొన్ని ప్రకటనలు వింటారు రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినిమా పాటలు వింటారు, 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతల కార్యక్రమం, 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి ముంబై కేంద్రం వారి కార్యక్రమాలు, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఇక రేపు సాయంత్రం 2వ ప్రసారంలో 5:00 చక్కని రాజమార్గం సృజనాత్మక రూపకం వింటారు, అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 8:00 మహిళా ప్రభ కార్యక్రమంలో బాలిక విద్యాభివృద్ది పరిణామ వికాసాలు గురించి డాక్టర్ పార్వతీదేవి గారి ప్రసంగం, 8:15 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం వింటారు, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినిమా పాటలు వింటారు, రేపు రాత్రి 10:00 ఏకచిత్ర గానం శీర్షికన సూత్రధారులు చిత్రం నుండి పాటలు వింటారు, 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఇది రేపటి ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మనసంతా నువ్వే చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో ఉషతో కలిసి పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారిల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ వారి కుటుంబ సభ్యులు, మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శైఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్ వెంకటేష్ బాబు, అఖిల, బన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ వారి మిత్రులు, కర్నూలు మద్దూరు నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, ఉమామహేశ్వరి, శారద, విజయ, చంద్రిక, వినోద్, విజయ్, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపేజ్ఞ, నవిఘ్న వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట కోటి సంగీత సారథ్యంలో నువ్వే కావాలి చిత్రం కోసం జయచంద్రన్ చిత్ర బృందం పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చిన్న పెండేకల్ గ్రామం నుండి వేణుగోపాల్ యాదవ్, కుమార్, యశ్వంత్, పద్మావతి వారి కుటుంబ సభ్యులు, కర్నూలు విద్యానగర్ నుండి అనుశ్రీ, ఆకాష్ కుమార్, నవ్యశ్రీ, అనితశ్రీ, లీలాప్రియ వారి కుటుంబ సభ్యులు, ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, మాన్విత్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మాన్విత్ వారి కుటుంబ సభ్యులు, సికింద్రాబాద్, బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి కుటుంబ సభ్యులు.

శ్రోతలు, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ఎంఎం కిరవాణి సంగీత సారథ్యంలో గంగోత్రి చిత్రం కోసం కౌసల్య, డి ఐశ్వర్య పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు టి గోకులపాడు గ్రామం నుండి శివకుమార్, చందన, శ్రీనిధి, నేహశ్రీ, నవ్యశ్రీ, ఆకాష్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, ఎర్రకోట గ్రామం నుండి వీరేష్, సుధా, ముఖేష్, ఫణీంద్ర వారి కుటుంబ సభ్యులు, ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోసం ఈ పాట విందాం.

0: అన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఖడ్గం చిత్రం నుండి ఓ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, గౌతమ్, అదీరా, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ వారి కుటుంబ సభ్యులు, ఇంకా వెల్లూళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శశాంక్, బండి కిషోర్, రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, ఆనంద్, సరోజిని వారి కుటుంబ సభ్యులు.

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటి?
1: అభిరుచి కార్యక్రమంలో తరువాతి పాట శివమణి చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన పాట, సంగీతం చక్రి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు శాంతినగర్ నుండి షేక్ అస్లం షరీఫ్ అస్లం ఘోరి, సమ్రీన్ ఉమెసల్మా లుబిన్, అహిల్ షాహీన్ ముజమ్మిల్ ఘోరా వారి మిత్రులు, రామన్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య నాగజ్యోతి ధరణి చింటూ, సుమలత హర్షవర్ధనయ్య భువన్ పవిత్ర వారి కుటుంబ సభ్యులు, ఇంకా టీ గోకులపాడు గ్రామం నుండి శివకుమార్ చందన శ్రీనిధి నేహశ్రీ, భారతీ నవ్యశ్రీ ఆకాష్ పూజిత అక్షయ్ చందు వారి కుటుంబ సభ్యులు, ఎర్రకోట గ్రామం నుండి వీరేష్ సుధా ముఖేష్ ఫణీంద్ర వారి కుటుంబ సభ్యులు, పెద్దపాడు ఇందిరమ్మ కాలనీ నుండి విరుపాక్షయ్య విజయ అనితాశ్రీ లీలాప్రియ వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో చివరగా సిరివెన్నెల గీతానికి విజయ్ ఆంటోని స్వరాలు సమకూర్చగా మహాత్మా చిత్రం కోసం సంగీత కార్తీక్ పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య వారి కుటుంబ సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, నందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, తన్విక్, విశ్రుద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వారి కుటుంబ సభ్యులు, జగిత్యాల జిల్లా కౌరుట్ల నుండి ఎలిగేటి సుధీర్, రజిత, మణిదీప్, అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు.

మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వినబోయే ముందు ఒక ప్రకటన.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు కదా. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05కు వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15కు ఇల్లు వాకిలి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్దికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ఫలరాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్టాల్లో దొరికే మామిడి పళ్లు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. మామిడి పళ్లు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
1: దేశీ పేసే ఆప్ భీ పరిచిత్ హై. అగర్ ఆప్ ఉత్తర భారత్ మే జాయేంగే తో కాఫీ జగహ్ ఆప్కు మిలేగా ఆమ్ పన్నా, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना. वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
0: एक भारत श्रेष्ठ भारत स्फूर्ति पानीयाल रुचु आविष्कारी సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజామ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరోడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజామ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
1: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతి హై. ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణా లేకర్ దేశ్ కే అనేక్ సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కి వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
0: దేశంలో క్రీడాభివృద్దికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్దికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
1: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నది కో దేఖకర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్నోనే అప్నే దోస్తో కో సాథ్ లియా. యే యువా నది మే ఉతర్తే థే, జల్కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఆర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నది సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నది కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
0: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దేశానికి సంబంధించిన అమూల్యమైన అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మనం నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి అన్నారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ దేశ ప్రభుత్వం తనకు చోళుల

0: కాలం నాటి పురాతన రాగి ఫలకాలను తిరిగి అప్పగించారని, వాటిలో 21 పెద్ద 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య చారిత్రక చిహ్నాలుగా మనకందిన గొప్ప సంపద అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్ లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ సరికొత్త అత్యాధునిక సాంకేతిక

0: इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है। हमारी सरकार भारत की ऐसी अमूल्य धरोहरों के संरक्षण के लिए लगातार प्रयास कर रही है।
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్ తో జరిగిన ఒక పాడ్కాస్ట్ లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్ కు చెందిన 7 పర్యాటకులతో పాటు వాహనం డ్రైవర్ కూడా ఉన్నారు. మొన్న అర్ధరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్లోని బరాగడ్ సాచ్పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్మార్క్ పోర్టల్ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్రా దుర్వినియోగం అయ్యే బలహీనతలేవీవని నిర్దారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సీబీఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్బంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత కనుగొన్నారు. ఇటూరి ప్రావిన్స్ రాజధాని అయిన బునియాలో కొత్త ఇబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుంది బ్యూగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగుదేశమైన ఉగాండాలో అధికారులు 9 నమోదైనట్లు, 1 మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ ఈరోజు డబుల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి గెలుపొందారు. గత 2 ఏళ్లలో తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరుకు సర్వం సిద్దమయ్యాయి. ఇరు జట్లు తమ 2వ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022లో తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134 సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్దికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లువాకిలీ కార్యక్రమంలో ముందుగా సేంద్రీయ వ్యవసాయం ధృవీకరణ ఈ అంశాన్ని గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం విందాం.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పగడాల సాయి ప్రియాంక. నేను డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం జహీరాబాద్ లో వ్యవసాయ విస్తీర్ణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సర్టిఫికేషన్ గురించి. మన రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తారు, కానీ మార్కెట్ లో మంచి ధర రావాలంటే, వినియోగదారుల నమ్మకం పొందాలంటే నాణ్యతకు అధికారిక గుర్తింపు అవసరం. అదే సర్టిఫికేషన్. సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక పేపర్ కాదు, అది నాణ్యతకు ముద్ర, రైతుకు గౌరవం, మార్కెట్ కు ప్రవేశ ద్వారం అన్నమాట. అయితే మనం చాలా రకాల సర్టిఫికేషన్ ఏజెన్సీలు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఆర్గానిక్ మరియు నేచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రీయ వ్యవసాయం చేపడుతున్న రైతులకు కావలసిన సర్టిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ అందుబాటులో ఉంటాయి అనే అంశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో వినియోగదారులు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెడుతున్నారు. ఆర్గానిక్ అనే పదం చాలా ప్రాచుర్యం పొందింది, కానీ ఎవరైనా ఇది ఆర్గానిక్ పంట అని చెప్పడం సరిపోదు. దానికి అధికారిక సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా అవసరం. భారతదేశంలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ ను ఎన్పిఓపి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ కింద అమలవుతుందన్నమాట. ఈ కార్యక్రమాన్ని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అపేడా అని పిలుస్తాం, ఈ సంస్థ నిర్వహిస్తుంది. సో ఎన్పిఓపి ప్రాముఖ్యత ఏంటి అన్నప్పుడు, ఎన్పిఓపి ద్వారా సర్టిఫికేట్ ను పొందిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతిగా చేసుకోవచ్చు అన్నమాట. మనం చూస్తూ ఉంటాం, రైతులు ఇప్పుడు చాలా వరకు ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ కింద పండించిన పంటను మనం ఇతర దేశాలకు కనుక ఉత్పత్తి చేయాలి అని అనుకుంటే ఈ సంస్థ నుంచి వచ్చే సర్టిఫికేషన్ అనేది చాలా అవసరం అన్నమాట. ఇది లేకపోతే చేయడానికి వీలు కూడా ఉండదు. ఇది రైతులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను కల్పిస్తుందన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు, సేంద్రీయ వ్యవసాయం చేయడానికి మనకి కొంత కన్వర్షన్ పీరియడ్ అనేది అవసరం. ఈ కన్వర్షన్ పీరియడ్ ఏంటి అని అంటే, సాంప్రదాయ వ్యవసాయం నుంచి ఆర్గానిక్ వ్యవసాయానికి మారడానికి కనీసం 2 నుండి 3 సంవత్సరాల టైం అనేది పడుతుందన్నమాట. అంటే అప్పటి వరకు పురుగు మందులతో వ్యవసాయం చేసినా ఇప్పుడు ఆర్గానిక్ గా పండించడానికి 2 నుంచి 3 సంవత్సరాల దశ వరకు మనం టైం అనేది కన్వర్షన్ పీరియడ్ గా మాట్లాడతామన్నమాట. ఆ సమయంలో రసాయన ఎరువుల్ని వాడకూడదు, సింథటిక్ పురుగు మందులు నిషేధంగా వాడకూడదు, మరియు జీఎం విత్తనాలను కూడా వాడకూడదు అన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా పంటకి సంబంధించిన రికార్డులన్నీ నిర్వహిస్తూ ఉండాలన్నమాట. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ని దశల వారీగా మనం గుర్తిస్తాం. అయితే గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ సంస్థల ద్వారానే ఈ సర్టిఫికేట్లు అనేవి మనకి దొరుకుతాయన్నమాట. ముందుగా మనం దరఖాస్తును సమర్పించుకున్నట్లయితే వాళ్ళు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వస్తారు, తర్వాత పరిశీలించి నివేదిక అని ఇస్తారన్నమాట. దాని ద్వారా సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది. ఈ సర్టిఫికేట్ ని మనం ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాలన్నమాట. రికార్డులను పరీక్షించి మాత్రమే మరియు పొలాన్ని పరీక్షించి మాత్రమే ఈ సర్టిఫికేట్లను జారీ చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఎన్పిఓపి కి సంబంధించి రైతులు మనం దరఖాస్తు చేసుకోవాలి అంటే ముందుగా మనం కొన్ని సంస్థలను, గుర్తింపు పొందిన సంస్థలను సర్టిఫికేషన్ కోసం ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి ఇండోసర్ట్, ఎకోసర్ట్, ఎస్జిఎస్ ఇండియా, వన్ సర్ట్స్, కంట్రోల్ యూన్, ఇలాంటి సంస్థలన్నీ ఈ ఎన్పిఓపి సర్టిఫికెట్లు అనేవి అందిస్తాయన్నమాట. దరఖాస్తు కోసం కావలసిన భూమి పత్రాలు లేదా లీజ్ పత్రాలు, ఫామ్ మ్యాప్, గతంలో వాడిన రసాయనాల వివరాలు, పంటల ప్రణాళిక మరియు మట్టి మరియు నీటి పరీక్ష నివేదికలు తప్పనిసరిగా మనం దరఖాస్తుతో పాటు సమర్పించాలన్నమాట. దీనికి కన్వర్షన్ పీరియడ్ కాలం మార్పు కాలం వరకు వారు వేచి చూస్తారు. ఈ మార్పు కాలం పూర్తయ్యేటప్పటికి మనకి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి అనేది ఈ సంస్థల నుంచి ఎవరైనా రావడం జరుగుతుందన్నమాట. ఈ సర్టిఫికేషన్ కోసం అధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వచ్చి రైతుల రికార్డులను తనిఖీ చేస్తారు, రైతుతో చర్చిస్తారు. అలా చర్చించి అన్ని ప్రమాణాలను పాటించినట్లయితే స్కోప్ సర్టిఫికేట్ ను మరియు ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ ని జారీ చేస్తారు. లేకపోతే ఒకవేళ ఏవన్నా ప్రమాణాలు మనం అటు ఇటుగా పాటించినట్లయితే వాటికి అవసరమైన మార్పులను సూచిస్తారన్నమాట. సో ఇలాగా

ప్రమాణాలను మనం పాటించినట్లయితే మనకి ఈ సర్టిఫికెట్లు అనేవి జారీ చేసి, ఈ జారీ చేసిన సర్టిఫికెట్ కూడా ఒక సంవత్సరం పాటు మనకి చెల్లుబాటు అయ్యే గడువు కాలాన్ని అయితే ఇస్తారనమాట. ఆ తర్వాత మరియు ప్రతి ఏడా మనం పంటను పండించినట్లయితే మనం ఈ సంవత్సరానికి ఒకసారి ఈ సర్టిఫికెట్లను పునరుద్ధరించుకోవాలి. దాని ద్వారా మనకి కొద్దిగా ఈ ఎన్పిఓపి ప్రమాణాల్లో మనకి చాలా లాభాలు వస్తాయన్నమాట. సో ముఖ్యంగా ఈ ఎన్పిఓపి ప్రమాణాల్లో నియమాలు ఏంటి అంటే, రసాయన ఎరువులను నిషేధించడం, సింథటిక్ పురుగు మందులను నిషేధించడం, అంటే వాడకూడదు అన్నమాట, జీఎం విత్తనాలని వాడకూడదు, మట్టి నీటి సంరక్షణ తప్పనిసరిగా పాటించాలి, బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలి, అలాగనే మనం పంటని మార్కెట్ వరకు ఎలాగైతే తీసుకొని వెళ్తున్నామో ప్రతి దశలో విత్తనం ఎంపిక నుంచి భూమిని తయారు చేసుకున్న దగ్గర నుంచి మార్కెట్ లో అమ్మేంత వరకు మనం ఏ కార్యక్రమాలను అయితే చేపట్టామో ప్రతి దాని గురించి కూడా మనం ట్రేసబిలిటీ కి అనుగుణంగా ఉండేటట్టు వాల్యూ చైన్ ని తయారు చేసి సమర్పించాలన్నమాట. సో ఈ ఎన్పిఓపి సర్టిఫికేషన్ కోసం మనకి కొంత ఖర్చు అయితే అవుతుంది. సో ఎందుకు అనంటే, ఇది ఎగుమతికి బాగా అవకాశం వస్తుంది కాబట్టి రైతుకు ఆ కొద్దిగా అధిక లాభాలు చేకూరుస్తుంది కాబట్టి కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి దరఖాస్తు ఫీజు మనకి 5,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. అలానే ఇన్స్పెక్షన్ ఫీజు, ఎవరైతే సంస్థ వస్తారో వాళ్ళకి ఇన్స్పెక్షన్ కి సమర్పించుకోవాల్సిన ఫీజు కొద్దిగా ఉంటుంది, 10,000 వరకు. తర్వాత వార్షిక పునరుద్ధీకరణకి మనకి 2,500 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేస్తా ఉంటారన్నమాట. సో దీని కింద, ఈ ఎన్పిఓపి కింద కూడా మనకి 50% వరకు సబ్సిడీలు అనేవి లభిస్తా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ప్రోత్సాహకాల రూపంలో ఈ సబ్సిడీలను కూడా మనకి అందచేస్తూ ఉంటారన్నమాట. ఈ అపేడా సంస్థ ద్వారా మనకి ఈ వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో వీళ్ళు ఎగుమతికి అనుకూలంగా దీన్ని ఎన్పిఓపి సర్టిఫికెట్ ని పరిగణిస్తారు. సో ఇలాగా వచ్చిన ఈ ఎన్పిఓపి సర్టిఫికేషన్ వచ్చిన పంటని మనం స్థానిక మార్కెట్ల కంటే కూడా పెద్ద రీటైలర్లు ఎవరైతే ఉంటాయో, మనం చుట్టుపక్కలలో చూసుకున్నట్లయితే బిగ్ బాస్కెట్ కానివ్వండి, డిమార్ట్ కానివ్వండి, రిలయన్స్ ఫ్రెష్, నేచర్స్ బాస్కెట్, ఇట్లాంటి వాళ్ళకి ఎగుమతి చేయొచ్చు. అలానే మనకి యూరప్, అమెరికా ఇలాంటి బయట ఇతర దేశాలకి కూడా మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా మనం ఆర్గానిక్ మాండ్యా, అమెజాన్ వీటి ద్వారా కూడా మనం ఈ ఎగుమతిని అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల ఏంటిది అని అంటే, ఎఫ్పిఓలు గ్రూపుల్లాగా కూడా రైతులు మారి ఈ ఎన్పిఓపి సర్టిఫికెట్లను అయితే పొందవచ్చు. ప్రతిరోజు రికార్డులను నిర్వహించడం అయితే తప్పనిసరి. అయితే దీనికోసం ముందుగా శిక్షణ పొందాలి. ఓర్పుతో కూడి 2 నుంచి 3 సంవత్సరాల గడువుని మనం కన్వర్షన్ పీరియడ్ గా పెట్టుకుని ఈ సర్టిఫికేషన్ అయితే తెచ్చుకోవాలి. ఇదే విధంగా మనకి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వీరికి కూడా ఈ సేంద్రియ వ్యవసాయంలో భాగంగానే ఇంకొక రకమైన సర్టిఫికేషన్ ఏజెన్సీ అనేది అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే ఎన్పిఓపి కొద్దిగా ఖరీదుతో ఎగుమతులకి వాటికి చూస్తాం కాబట్టి చిన్న రైతులు అంత పెట్టుకోలేరు అన్న ఉద్దేశంతో పీజీఎస్ ఇండియా అనే సర్టిఫికేషన్ అనేది అయితే మనకి అందుబాటులో ఉంటుంది అనమాట. దీనిని పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా కిందన పరిగణిస్తారు. దీనిని నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ అనే సంస్థ నిర్వహిస్తోందన్నమాట. ఇందులో రైతులు ఒక సమూహంగా ఏర్పడి పరస్పరం తనిఖీలు చేసుకుంటారు. ఎప్పుడైతే మనం ఒక్క రైతు కాకుండా ఒక 10 మంది 20 మంది గుంపుగా అవుతారో వీళ్ళు కూడా కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఈ పీజీఎస్ సర్టిఫికెట్ ని పొందవచ్చు అన్నమాట. సో పీజీఎస్ సర్టిఫికెట్ వల్ల ప్రయోజనాలు ఏంటి అని అంటే, ఎన్పిఓపితో పోలిస్తేనైతే దీనికి తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అలానే దేశీయ మార్కెట్ లోనే మనం దీన్ని విక్రయించుకోవడానికి అవకాశం ఇస్తారన్నమాట. ఎగుమతికైతే ఈ సర్టిఫికెట్ చెల్లదు. అలాగనే చిన్న రైతులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సామూహికంగా బలం కూడా ఏర్పడుతుంది కాబట్టి మనమైతే ఈ పీజీఎస్ సిస్టమ్ కి కూడా వెళ్లొచ్చు అన్నమాట. సర్టిఫికేషన్ పీజీఎస్ ద్వారా తీసుకోవాలి అని అన్నప్పుడు మనకి వ్యవసాయ శాఖ నుంచి లేకపోతే ఎవరైనా సర్టిఫైడ్ ఏజెన్సీ నుంచి మనకైతే ఈ సర్టిఫికెట్లు అందుబాటులోకి వస్తాయన్నమాట. ఈ సర్టిఫికెట్లను ఎలా చూసుకోవాలి అని అంటే, పీజీఎస్ అనే సంస్థ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఒక స్థానిక తక్కువ ఖర్చుతో కూడిన సామూహిక ఆధార నాణ్యత భరోసా వ్యవస్థ అన్నమాట. సో ఈ పీజీఎస్ సంస్థలో ప్రస్తుతానికి పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికెట్లను పంట ఉత్పత్తికి ఇస్తాము, పశు పోషణకి ఇస్తారు, అలానే ఫుడ్ ప్రాసెసింగ్ కి కూడా ఈ పీజీఎస్ అనే సర్టిఫికేషన్ అనేది అందుబాటులోకి వచ్చిందన్నమాట. ఈ పీజీఎస్ సర్టిఫికెట్ కూడా కన్వర్షన్ పీరియడ్ ని 3 సంవత్సరాలుగా పరిగణలోకి తీసుకుంటారు. ముందు 2 సంవత్సరాల్లో అంటే మొదటి లేదా 2వ సంవత్సరంలో మనం ఎప్పుడైతే కెమికల్ మందులు వాడకుండా సేంద్రీయ వ్యవసాయంలోనే పంట సాగు చేస్తామో ఆ 2 సంవత్సరాల్లో వచ్చిన పంటకి పీజీఎస్ గ్రీన్ అనే సర్టిఫికేట్ ని ఇస్తారు. అదే 3వ సంవత్సరంలో కంప్లీట్ గా కన్వర్షన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే దానికి పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికెట్ ని అందుబాటులోకి తీసుకొస్తారనమాట. ఈ పీజీఎస్ ఆర్గానిక్ అండ్ పీజీఎస్ గ్రీన్ సర్టిఫికెట్ లకు కూడా మనకు ఒక లైసెన్స్ నెంబర్ ఇండివిడ్యువల్ రైతుకు గాను ఇస్తారనమాట. పీజీఎస్ గ్రీన్ గా ఉండే ఉత్పత్తిని కూడా రైతులు అధిక

కెమికల్ సాగు చేసిన ఉత్పత్తి కంటే కూడా కొద్దిగా అధిక లాభంతో అమ్ముకోవచ్చు. ఆ లైసెన్స్ నెంబర్ చూపించి, లేకపోతే మన ఏదన్నా బ్రాండింగ్ అలా చేసిన సంస్థకు మనం సమర్పించిన ఆ లైసెన్స్ నెంబర్ చూపిస్తే కొద్దిగా డబ్బులు ఎక్కువగానే వస్తాయన్నమాట. అయితే ఈ పీజీఎస్ ప్రమాణాలు ఎలా ఉంటాయి, రైతుకి ఎలా ఉపయోగపడతాయి అని అంటే, మన ఫార్మర్ మార్కెట్ లో మనం ఎక్కువగా చూసినట్లయితే కొన్ని మనం నియమాల్ని పాటించాల్సి ఉంటుంది ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం. వీటిలో మొదటిది భూమికి సంబంధించిన ప్రమాణాలు అన్నమాట. భూమి కోసం 2 నుంచి 3 సంవత్సరాల రసాయనాల్ని వాడకుండా ఉండాలి ఈ కన్వర్షన్ పీరియడ్ పూర్తయ్యేంత వరకు. ఆ తర్వాత కూడా మనం ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవడానికి ఈ భూమిలో అసలు పొరపాటున కూడా రసాయన ఎరువుల్ని మనం వాడకూడదు. భూమి మ్యాప్ మరియు సరిహద్దులను స్పష్టంగా మనం వాళ్ళకి దరఖాస్తు టైంలో చూపించుకోవాలన్నమాట. పక్కన రసాయన వ్యవసాయం చేసే పొలం ఉన్నట్లయితే కొద్దిగా మనం బఫర్ జోన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ బఫర్ జోన్ ఏంటిది అని అంటే, మనకి చాలా పొడవుగా ఉండే మొక్కల్ని నాటుకోవడం బండ్ల మీద లేదు అని అంటే, ఒక కొద్దిగా మనం స్థలాన్ని వదులుకొని, ఎందుకంటే పక్కన పొలంలో రసాయనాలని కనుక స్ప్రేయింగ్ చేసినట్లయితే వాటి గాలికో ఇంకా దేనికన్నా అవి మన పొలంలోకి రాకుండా ఉండడం కోసం ఈ బఫర్ జోన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా గతంలో మనం ఏదైనా ఇన్పుట్లు రసాయన ఇన్పుట్లు వాడినట్లయితే వాటి వివరాలను కూడా మనం నమోదు చేసి పెట్టుకోవాలన్నమాట. అలానే విత్తనాల్లో కూడా కొన్ని ప్రమాణాలు అనేవి మనం ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆర్గానిక్ విత్తనాలనే ఉపయోగించాలి. ఈ ఆర్గానిక్ విత్తనాలు అందుబాటులో లేకపోతే సాధారణ విత్తనాలు మాత్రమే అనుమతిస్తారు. అంటే ఎప్పుడైనా సీడ్ ట్రీట్మెంట్ కెమికల్ తో చేసినట్లయితే వాటిని ఈ మనం ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఉపయోగించే ఉత్పత్తిలో వాడకూడదు. అలానే జెనెటిక్ మోడిఫైడ్, అంటే ఇప్పుడు మనం ఏమైతే బీటీ కాటన్ కానివ్వండి, జెనెటిక్ మోడిఫైడ్ వంగ గాని, ఇలాంటి విత్తనాలని కూడా మనం ఈ పద్ధతిలో వాడడానికి వీల్లేదన్నమాట. అలానే ఎరువులలో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ మనం కంపోస్ట్, వర్మి కంపోస్ట్, గ్రీన్ మాన్యూర్, జీవామృతం, ఘన జీవామృతం, ఇలా ఆవుతో చేసిన ఏవైతే జీవ ఎరువులు ఉంటాయో వీటిని మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు తరచుగా వాడే యూరియా, డిఏపి ఇలాంటివి ఏవి కూడా వాడినా కూడా మనకి సర్టిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలానే పురుగు మందుల నియంత్రణ కూడా మనం పాటించాలి. పురుగులను నియంత్రించేటప్పుడు కూడా మనం బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆకుల నుంచి తయారు చేసిన ఇన్పుట్లను మాత్రమే మనం వాడుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. ఎలాగంటే నీమ్ ఆయిల్ కానివ్వండి, ట్రైకోడర్మా, జీవ పురుగు మందులు ఏవైతే ఉంటాయో వీటిని మాత్రమే మనం పురుగులను నియంత్రించడానికి కూడా వాడాలి. ఎలాంటి హార్మోన్లు, సింథటిక్ పురుగు మందులు వాడినా కూడా మనకి సర్టిఫికేషన్ అనేది రాదు. అలాగనే పంట నిర్వహణలో కూడా మనం చాలా ప్రమాణాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీటిలో ముఖ్యంగా పంట మార్పిడి అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అంశం అన్నమాట. వేసిన పంటని తరచుగా వేయకూడదు. అలాగనే పంటలో కూడా మనం అంతర్ పంటల్ని కూడా బాగా వేసుకుంటేనే మనకి ఈ ఒక ప్రమాణంగా మనకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు అంటే మట్టి ఆరోగ్యం కాపాడే పద్ధతిగా పరిగణిస్తాం కాబట్టి సేంద్రియ వ్యవసాయాన్ని. ఎప్పుడైతే మనం పంట మార్పిడి చేస్తామో, అంతర్ పంటలు వేసుకుంటామో, దాని ద్వారానే మట్టి యొక్క ఆరోగ్యం పెరుగుతుంది. అంతేకాకుండా నీటి సంరక్షణ పద్ధతులను కూడా మనం తప్పనిసరిగా పాటించాలి. జీవ వైవిధ్యం పెంచేలాగా చర్యలు తీసుకోవాలి. చుట్టూ పంట సరిహద్దుల్లో మనం ఎత్తైన మొక్కలు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద చెట్లు కానివ్వండి వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే పశు పోషణ ప్రమాణాలు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించి పశువులకు ఆర్గానిక్ ఫీడ్ లాగా మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. హార్మోన్లు మరియు గ్రోత్ ప్రమోటర్లను ఖచ్చితంగా నిషేధించాలి. జంతువుల సంక్షేమం ఖచ్చితంగా పాటించాలి. సో అందుకని మాత్రమే మనం పశు పోషణకి దీనికి సంబంధించి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కోత తర్వాత కూడా మనం పాటించాల్సిన కొన్ని అంశాలు ఉంటాయన్నమాట. అవేంటివి అనంటే, ఆర్గానిక్ మరియు సాధారణ ఉత్పత్తులు ఏవైతే కెమికల్ ద్వారా పండిస్తామో వాటిని రెండింటినీ కలపకూడదు. అలాగనే నిల్వ గదులను కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. వేరే ఉత్పత్తులతో కలుషితం కాకుండా జాగ్రత్త పడాలన్నమాట. నిల్వ చేసే పద్ధతిలో కూడా ఎప్పుడైతే మనం ఒకవేళ ఉదాహరణకి తీసుకున్నట్లయితే కందిని కెమికల్ ఫార్మింగ్ ద్వారా పండించి, అదే విధంగా ఒకటే రైతు ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా కందిని పండించినట్లయితే రెండింటినీ ఒకటే దగ్గర కూడా నిల్వ చేయకూడదు. అలా చేసినా కూడా ఆ రసాయనాలన్నీ కూడా మనం టెస్టింగ్ చేసినప్పుడు వీటికి అనుకొని మనకి సర్టిఫికేషన్ రాకుండా చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రాసెసింగ్ సమయంలో కూడా మనం రసాయనాల్ని వాడకూడదు. అలానే ఆర్గానిక్ ఉత్పత్తులను వేరేగా ప్రాసెసింగ్ చేయాలన్నమాట. ఆ ట్రేసబిలిటీ ఉండేటట్టుగా కూడా మనం రికార్డులు నిర్వహణ పెట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా రికార్డుల
నిర్వహణలో విత్తనాల మూలాలు, ఎరువుల వినియోగం, స్ప్రేయింగ్ వివరాలు, కోత తేదీలు, విక్రయ వివరాలు ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు రాసుకున్నట్లయితే, ఒక రికార్డు ద్వారా పెట్టుకున్నట్లయితే వాటిని మనం పీజీఎస్ సర్టిఫికేషన్ కోసం ఎవరైతే ఫీల్డ్ ఇన్స్

0: ఇన్స్పెక్షన్ కోసం వచ్చే ఏజెన్సీలు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం తప్పనిసరిగా పరిగణిస్తారనమాట. వాటిని తనిఖీ చేసిన తర్వాతనే మనకి ధృవీకరణ చేసి ఈ ప్రమాణాలకి అనుగుణంగా ఉంటే మనకి సర్టిఫికెట్ అనేది జారీ చేస్తారు. సో పీజీఎస్ లో ఇలాంటివన్నీ కూడా మనం బాగా ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన విషయాలన్నమాట. అలాగనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది కేవలం రసాయనాలు వాడకపోవడం మాత్రమే కాదు, ఇది ఒక పూర్తి వ్యవస్థ. భూమి నుండి మార్కెట్ వరకు నియమాలన్నీ పాటించడం అనేది జరుగుతుంది. ఎన్పిఓపితో మనం పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ ధరలోనే మనకి పీజీఎస్ ఆర్గానిక్ అనే సర్టిఫికేట్ అనేది లభిస్తుంది అనమాట. ఈ పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేట్ తో మనం లోకల్ మార్కెట్ లో రైతులు ఆర్గానిక్ పేరుత మార్కెట్ లో అమ్ముకున్నప్పుడు అధిక లాభాలే గమనిస్తా ఉంటారనమాట. సో ఈ ప్రమాణాలు పాటిస్తే రైతులకి మంచి ధర, వినియోగదారులకి నమ్మకం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన వ్యవసాయం ని ప్రోత్సహించడం వాళ్ళం అవుతాం. కాబట్టి అందరు రైతులు కూడా ఈ సర్టిఫికేషన్ ఏజెన్సీల గురించి తెలుసుకొని, ముఖ్యంగా మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే అధిక ఆర్గానిక్ సర్టిఫికేషన్లు చేసిన సంస్థగా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే సంస్థ బాగా పేరు తెచ్చుకుంది. సో ఇలాంటి సంస్థలను మనం ఎంపిక చేసుకుని వాళ్ళకి దరఖాస్తులను మనం సమర్పించుకున్నట్లయితే ఇన్స్పెక్షన్ చేసి తనిఖీలు చేసిన తర్వాత మనకి ఈ సర్టిఫికెట్లను అయితే జారీ చేస్తారు. సో అందరు రైతులు కూడా ఇట్లాంటి వివరాలన్నీ కూడా తెలుసుకొని ఎలాగైతే మనం సర్టిఫికేషన్ చేసుకోవాలో ఆ పద్ధతులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. పీజీఎస్ ఇండియా వెబ్సైట్ లో కూడా మనకి దీనికి కావాల్సిన వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో వీటిని తెలుసుకొని నడుచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి.
1: ఇంతవరకు సేంద్రీయ వ్యవసాయం ధృవీకరణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం విన్నారు. ఇల్లువాకిలి కార్యక్రమంలో ఇప్పుడు వేసవిలో అనువైన ఆరుతడి పంటలు ఎంచాని గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం విందాం.
2: ప్రస్తుత నీటి లభ్యత పెరగడం వల్ల రైతులు ఈ పరిస్థితుల్లో స్వల్పకాలిక ఆరుతడి పంటలు వేయాలని ఆశిస్తున్నారు. ఆరుతడి పంటలు తక్కువ నీటి అవసరాలే కాకుండా స్వల్పకాలిక పంటలు అవటం చేత మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. రైతులు ప్రస్తుత తరుణంలో వారి నేలలు, నీటి వనరులు, వాతావరణం అనుసరించి ఆరుతడి పంటలైన నువ్వులు, పెసర, మినుము వంటి పంటలను తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి లాభాలు సాధించవచ్చు. ఇక పంటల వారీగా చూసుకున్నట్టయితే మొదటగా నువ్వుల పంటలో చూసుకున్నట్టయితే నువ్వుల పంట ఎగుమతికి అవకాశాలు ఎక్కువ. అయితే ఎగుమతి పరిమాణాలు తగ్గట్టుగా పంటను పండించినట్టయితే ఎగుమతి ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకుని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడత తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. నువ్వులలో సాధారణంగా 50 నుండి 52% వరకు నూనె ఉంటుంది. ఈ పంటకు మురుగునీరు పోయే నిల్వని తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిల్చే ఆమ్ల, క్షార గుణాలు కలగ నేలలు పనికిరావు. నువ్వుల్లో రకాలైన శ్వేత, జగిత్యాల తిల్ ఒకటి, హిమ, రాజేశ్వరి మొదలగు రకాలలో ఏదైనా ఎన్నుకొని సాగు చేసుకోవాలి. తెల్ల నువ్వులకు మంచి మార్కెట్ లభిస్తుంది కాబట్టి వాటిని పండించి రైతుల లాభాన్ని ఆర్జించవచ్చు. ఒక ఎకరాకు 2.5 కిలోల చొప్పున విత్తనం సరిపోతుంది. 1 కిలో విత్తనానికి 3 ఇంతల చొప్పున ఇసుకతో కలిపి విత్తనం వేసుకోవాలి. కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల మొదటి దశలో రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చు. కిలో విత్తనానికి 3 కిలోల ఇసుకలో కలిపి వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తే సమయంలో దుక్కులో 18 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. విత్తిన తర్వాత పల్చటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత పూత, కాయ అభివృద్ధి, అలాగే గింజ కట్టే దశలో నీరు ఇస్తే సరిపోతుంది. ఈ పద్ధతిలో పాటించి నువ్వు సాగు చేసినప్పుడు ఎకరానికి 3.5 నుండి 4.5 క్వింటాల చొప్పున దిగుబడి సాధించవచ్చు. ఇక నువ్వుల్లో వచ్చే ముఖ్యంగా చెప్పుకోతగ్గ తెగుళ్ళు చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు కాండం కుళ్ళు

తెగులు ముఖ్యమైనది. ఎండు తెగులు సోకిన మొక్కలు ఆకుల పసుపు వర్ణానికి మారి వేలాడుతుంటాయి. తదుపరి ఆకుల అంచులోనికి ముడుచుకొని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. వేళ్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. ఎండు తొగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాలు సముదాయం కనిపిస్తుంది. తెగులు కలిగించే శిలీంద్రం భూమిలోనూ, విత్తనాలు మరియు అలాగే పంట అవశేషాలపై జీవిస్తుంది. పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ వేరుకుళ్ళు తెగులను నివారించుకోవచ్చు. అలాగే ఆకుమచ్చ ఆల్టర్నేరియా తెగులు మొక్క ఎదుగుద దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు తెగులు అధికంగా వ్యాపిస్తుంది. ఆకులపై, కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగు కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. తెగులు ఆశించిన పంట అవశేషాలను నిర్మూలించాలి. దీని నివారణకు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బనిజంతో విత్తన శుద్ధి చేయాలి. పంట దశలో కార్బనిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు చొప్పున లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఇక కారణం ఎండు తెగులు. ఈ తెగులకు గాను కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా గోధుమ రంగు నుండి నల్లగా మారుతుంది. దీని నివారణకు గాను మ్యాంకోజెబ్ గాని కాపర్ ఆక్సిక్లోరైడ్ గాని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి చల్లుకోవాలి. ఇక వెర్రి తెగులు ఫిల్లోడి ఆశించిన పంటకు ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వుల్లోని భాగాలన్నీ ఆకులు మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి పై భాగంలో చిన్న చిన్న ఆకులుగా గుబురుగా ఉండి వెర్రితల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీప పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. రాజేశ్వరి, చందన, హిమ రకాలు ఈ తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి. పైరుపై మిథైల్ డమెటాన్ 1 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి దీప పురుగులను అరికట్టాలి. ఇక నువ్వుల పంటల్లో వచ్చే మరొక తెగులు బూడిద తెగులు. లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలుగా ఏర్పడతాయి. తెగులు ఆశించిన ఆకులు మాడి రాలిపోతాయి. దీని నివారణకు గాను నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక నువ్వుల పంట కోతకు గాను ఆకులు పసుపు రంగుగా మారి రాలటం ప్రారంభమైనప్పుడు, 75% కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినప్పుడు పైరు కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టాలి. గోనె సంచుల్లో నిల్వ చేయాలి. ఈ నిల్వ ఉంచిన సంచులపై మాలథియోన్ పొడిని చల్లాలి. పురుగు పట్టకుండా అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టాలి. ఇక ఎగుమతి ప్రాధాన్యత ఉన్న తెల్ల నువ్వుల రకాలకు పొట్టు తొలగించిన నువ్వు పప్పుకు ఎగుమతి ప్రాధాన్యత కలదు. కాబట్టి ఒకే పరిమాణం గల నాణ్యమైన విత్తనం పురుగుమందుల అవశేషాలు లేనిగా ఉన్న ఎడల ఎగుమతికి అనుకూలం. ఇక నువ్వుల పంటలో ఆదాయం ఖర్చులు చూసినట్లయితే సగటుగా నువ్వుల దిగుబడి ఎకరానికి 2.5 క్వింటాలు వచ్చినట్లయితే మార్కెట్ ధర క్వింటాలకు 7,800 తీసుకున్నా దానిలో సాగు ఖర్చు ఎకరానికి 12,200 రూపాయలు మినహాయించినట్లయితే నికరాదాయం ఎకరానికి 7,300 అనగా 1 రూపాయి ఖర్చు చేసినట్లయితే 1.59 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ వేసవిలో వేసుకోదగిన మరో పంట పెసర. పెసర పంటను ఈ మాసంలో సాగు చేసుకోవచ్చు. జనవరి 2వ పక్షం నుండి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. తక్కువ కాలంలో పండే పంట రకాలు కావున తేమను ఎక్కువ నిలుపుకోలేని ఎర్ర నేలలు అనుకూలం. వేసవిలో అనువైన రకాలైనటువంటి WGG 37, MGG 295, WGG 42, MGG 351 మొదలైన రకాల్లో ఏదైనా ఒక రకం ఎన్నుకుని సాగు చేసుకోవాలి. 1 ఎకరానికి 6-8 కిలోల విత్తనం సరిపోతుంది. ఇమిడాక్లోప్రిడ్,
లేదా 5 మిల్లీలీటర్

0: మోనోక్రోటోఫాస్ కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. మొదటిసారిగా పండించే పొలంలో అయితే రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తే పద్ధతిలో భాగంగా సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. విత్తే సమయంలో దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. పెసర విత్తిన తర్వాత మరుసటి రోజు పెండిమిథాలిన్ 30% ఎకరానికి 1.3 నుండి 1.6 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపుని 10 నుండి 15 రోజుల వరకు నివారించవచ్చు. పెసర విత్తిన తర్వాత కీలక దశలైన పూత, కాయ తయారయ్యే దశలో 1 నుండి 2 తడులు ఇస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట కోత దశలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని 80% వరకు కాయలు ఎండిన దశలో పంటను కోస్తే అత్యధిక నాణ్యత కలిగి ఉంటుంది. 1 ఎకరానికి 4 నుండి 6 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు. ఇక పెసర్లో వచ్చే తెగుళ్లు చూసుకున్నట్లయితే ఆకుముడత తెగులు, మువ్వ తెగులు ఇది ముఖ్యమైనది. ఇది వైరస్ జాతి తెగులు. తామర పురుగులు ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కలు ఆకుల అంచుల వెనుకకు ముడుచుకొని మెలుకలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగంలో ఈనలు రక్తవర్ణానికి పోలి ఉంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి అతి తక్కువ కాపు ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలకు పీకి తగులబెట్టడం ద్వారా పైరుని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. దీని నివారణకు కాను లీటర్ నీటికి 1 గ్రాము అసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేక 1.5 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇక పెసర్లో వచ్చే మరొక తెగులు పల్లాకు లేదా ఎల్లో మొజాయిక్ తెగులు. ఇది కూడా వైరస్ జాతికి చెందిన తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు ఆకులు కాయల మీద పసుపచ్చ పొడలుగా ఏర్పడతాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. తెల్లదోమ నివారణకు లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ట్రయాజోఫాస్, 1.5 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1 గ్రాము చొప్పున లేదా అస్టమప్రైడ్ 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు మందును పిచికారీ చేసి కొంతవరకు నివారించవచ్చు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయాలి. పెసరలో ఆదాయం ఖర్చులు చూసినట్లయితే సగటుగా పెసర దిగుబడి ఎకరానికి 4 క్వింటాలు తీసుకున్న మార్కెట్ ధర 6,600 రూపాయలు క్వింటాల్కి తీసుకున్నట్టయితే దానిలోంచి సాగు ఖర్చు ఎకరానికి 15,500 చొప్పున తీసివేసినట్లయితే నికర ఆదాయం 10,900గా ఎకరానికి వస్తుంది. దీనికి గాను సాగు ఖర్చు స్థూల రాబడి నిష్పత్తి చూసినట్టయితే 1 రూపాయి ఖర్చు పెట్టినట్టయితే 1.70 రూపాయల దిగుబడి ఆదాయం వస్తుంది. ఇక వేసవిలో వేసుకోదగిన మరొక పంట మినుము. అపరాలలో ఈ మాసంలో వేసుకోదగిన పంట మినుము. మినుము పంటను వేసవిలో ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. తేమను బట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. మినుము సాగుకు బరువైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలం. వేసవిలో అనువైన మినుము రకాలు MBG 752, LBG 20, తేజ అనే రకం, అలాగే WBG 26, వరంగల్ 26గా పిలుస్తారు, PU 31, MBG 207 మొదలైనవి ఏదైనా ఒక రకం ఎన్నుకుని సాగు చేసుకోవాలి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: వేసవిలో అనువైన 6 తడి పంటల గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం విన్నారు.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం

0: ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో మాయసభ సేను నుండి శ్రీ బి మధు పాడిన దుర్యోధనుని పాత్ర పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ ఎం నారాయణ రెడ్డి.
1: ఔరా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్య మదక్కరించుచు కురు సార్వభౌముడైన నా మానసమును సైతమును ఆకర్షించుతున్నది. వీరు నా నుడులు అలించి ఉండరు కదా? ఆ ఏమి వీరల రూపలవన్యాతి శయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరు వయుండును? ఓ ఏమిరులెవరు? ఆ ఏమి వీరు ప్రతిపంచ నంబియరు? ఓ ఏమిరులెవరిచిన నుండకు గతంబేమి? ఆ నేనెంత భ్రమపడుతుంది, నిమిషత్వమే లేదు. సజీవ మనుషాకృతుల వలె భ్రమిప చేసినవే ఈ సాలభంజికలు. ఆహా, ఏమి మయుని విచిత్ర రూపకల్పన! మయుని కళాకౌశలము అద్వితీయము అపూర్వము. సభాభవనమ్మున ఉద్యానవనమా, ఎంత రమణీయముగా ఉన్నది! వివిధ ఫలభరణత శాకాశిక తరువర విరాజి తంబు రాజిత తరుస్కంద సమచిత దివ్య సురంబిల పుష్ప లీమ తల్లిగ సంభాసురంబు బాసుర పుష్పగుచ్చ సర్వన్ మధుర మధుర స్వాస్వాదనార్థ సంప్రమద్రమ కోమల జంకారణ్యాద మేధురంబు మేధుర మధుకర ఘన ఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూర వార విసుత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాపలాప మంజుల దోమ ధ్వాంకుర సంకీర్ణంబు సంకీర్ణి కుంజ పుంజ సుందరంబు. ఆహా, ఈ అరామ సౌకుమార్యము అత్యంత మనోహరంబు. దినదినానేక నూత్నారామ రంజి సమ్మానక రోంశ వర్ధమాన ప్రమదముకు ఈ నిష్కుటము తక్కువలకు అద్భుత దర్శనబగుట నిర్వివాదంశం. కాననే మాయసభ మాయసభ అని సామాన్య జనులు మొదలు రాజకంఠీరుని పర్యాంతం ఏకగ్రీవంగా దీని గురించి వరించడు సరే. ఆహా, ఇందలి పలకుస్మ జాలములు మహదానందంగా కలిగించుచున్నవే. కాసారమాయిది ఉండి లేనట్లు లేక ఉండినట్లు అనిపించుచున్నది. జలాశయమే కాకుండా ఈ బిషసూత్రములు శతభద్రాతికులు మెట్లుండును. ఆహా, ఏమి దీని శృంగార వైభవం! సంపర్శ మాత్ర నూత చైతన్య ప్రసాదిక శీతల విమల మధువారిపుర సంపూర్ణంబు మంద పౌనచాల నోదూత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘట జ్వాయమాన మధురద్వార విశారాది శ్రావంబు కమల గోక ననాది ననావిధ జలకుస్మ రాగారిత దరివాగంబు ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంకాహాంబు. ఆహా, గ్రీవాలంకృత బిషసూత్ర మాలిక సందీపిత అంశ అంశేక నిభూషితంబు. ఆహా, వర్ణనాతితంబు వర్ణనాతితంబు చూడం చూడని అది అపూర్వ రమణీయ రమణీయ కృతులు తలింప చేసున్నది. ఇందలి మధువారి పూర్వించ గ్రోలి ఈ పరిశ్రమల వంకింత విశ్రమించదుగాక. ఆ ఏమిది, నీరము లేదే! ఇచ్చట ప్రకృతి నన్ను పరీక్షించినట్లున్నది. ఇది మయిని రచనా విశేషమా లేక నేను భ్రాంతితుండనేతిన? ఇచ్చట నుండి ఆశ్వేదని వినపడుచున్నదే. మమ్ముగాంచి ఎవరును పరియాశించడం లేదు కదా, మరి ఇచ్చట ఎవరూ కనరారే? మరి ఈ సవడి ఎటువంటి వచ్చే అతులిత మాయ సమర్థుడైన ఆ మైడిట్లు ధనించే ఇంద్రం ఇందేది నిర్మించనేమో. ఆ అకన్పుటదేమి, వివిధ మని వికార కుడ్య భాగత రథ ద్వార దేశమా తస్సు వరణ శాఖాత గారుత్న ఒల్లి సమసితమా ఒల్లి సమసలిత సల్లలిత పల్లవ సందేహమా మధ్యపల్లవ సమ్రాదంత బాసుర పుషుల ప్రధానమా పుషపల మకర సేవనార్థ సామాగత షట్పద కీరవారమా కట్ట ఇట్టు త్రిజగన్త సభ భవనమున పాండవులు ఆదినున్నటయ్యా. నిన్న మన్నడు దనుక నిలువని లేకుండా పాండవులు రాజసూయ మహాద్వారమున సార్వభౌముని పదమలంకరించుటయా. అభిమాన ధనులైన భూ రమణులెల్లరు అరిగాపులై వస్తువహనాది నానావిధోపాయనుత గౌరవించుటయా. ఏ లోకమున పడి ఉండిన మహంతకుడు త్రిలోకాది బ్రాజు మనముకు ఈ సభభవనము నిర్మించి ఇచ్చుటయ్యా. ఇదంతయు కన్నులారా గాంచుసు సుక్షేత్రంతో సంజాతకుడి సుయోధన సార్వభౌముడు సహించి ఊరుకున్నటయ్యా.

నా సమక్షమున ఊరు నువ్వు పేరు లేని ధర్మజనకు సమాంతులెల్లరు. ఉపాయాలను అర్పించి పరస్పర సీర కోటీర సంఘర్షణ నుడిన వజ్ర మణిమైకములు భూపతికి నూతన శుభన పాదించి రత్న గర్భం నామమున సార్థక పర్పు సష్టాంగు దండ ప్రణమ్ములను ఆచరించుటయా నాకు అవమానము కాదా? దుర్మదమ్మున ధర్మజడు యుక్తాయుక్త జ్ఞాన విధుడై సార్వం సమక్షమున జ్ఞానమేం లేక స్వేచ్ఛగా వారి ప్రణతనములు గైకొనుటయా. యోచించిన కొలది నా మనమును పట్టరాని క్రోధం విల్లి విరిచి దుర్భద పంచున్నది. ఇంక నీచ నిర్వజ్వాల అదే కంటే ద్వారం నిర్గమించదా? అబ్బా, ఎక్కడిది పాపిచి స్వట్టిక శిలాద్వారము? ఎంత బెట్టుగా కొట్టుకునేయో ఆస్వాదని పర్యాస్వాదని ఆవరోధజనుల పర్యాస్వాదని పాంచాలి పాంచభద్రిక ఏమేమే పర్యాసం చేచుంటివా? మంచిది, నేటి కాలంకి ఇది పర్యాసం మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటాటాస విస్మరిత ప్రకృతి ప్రభుత్వ త్రివశ్వరజ్వల త్రివశ్వరజ్వల ఆబందకీకృత పర్యాసహమానమున ప్రాణ పరితాగి మునరుచుటయా? లేక పరిభవనముకు తలయొగ్గి జీవించుటయా? ఆ సప్తసాగర వేల వలయూత సుందరయంబునెకేలా ఏక చద్రాధిపత్యం వహించి అప్రతిరీప ప్రతాపమున చండ శాసనునైన అలరారు నా ఎంటి రాజన్న సుడామణి ఎడియే యముకు దుర్మరణములకు అంగీకరించును. పోనిమ్ము, ఈ అవమాన భరింపజాలక దుర్మరణములకు సాసిత్తమునను ప్రయోజనమేమి? ఏమి అభిమానధనుడైన ఈ సుయోధన సారభవనికి అవమానం? ఆ దురుజాతి దురంతర లజ్జ వేసిన పరిహసించుగాక. నా ఎంతటి వానికి అవమానం తట్టసించునా? మహాగజేంద్రం మార్గమున జనుచుండ కుక్కలెన్ని మరుగుట లేదు. నేను ఎన్ని విధముల నా అంతరాత్మను సరిపెట్టుకున్నాను, ఈ వార్త ఎట్లైనా వెల్లడిగాక మానదు. నిరద్గారు దురదుర ప్రతిపాదకులు లోకులు అనేకులు అనేక విధంగా తలంపక మానరు. అట్టు పిమ్మట నన్ను సందేహింపక మానరు. ఈ సుయోధన సార్వభౌమ జీవితంలో కలంక స్థానం ఏర్పరచుకునక మానదు. అపశయమున జీవించుట కన్నా సర్వ విధముల మరణము శ్రేయదాయకంబు. ఆ మరణ అనంతరమైన అపవాద తప్పున మానని పర్యాస ప్రాంతుండకు మానవపతి జీవిత చరిత్రమని రేపు నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపంగా ప్రదర్శింపబడదా? కావున సర్వ విధముల మరణము గరీతంబు. జీవించుండదమనను పరనారి పర్యాస పంక కలంకితులనై జీవనయ్ మన్నిండదమందు దుర్భరంబే. ఏమి చేయదను? వాహనాథం రజ్జోర్ధన మూత్ర మధిరోహించి అచేతంకు భూపరాగం మౌనం సైపజాలక మృత మధిరోహించి సచేతుడునై సబలుడునై సార్వభౌముండైన నేను ఒక్కాడది నా కొనరంచిన పరభవంకు ప్రతిజ్ఞ మునర్చి నా పౌరుషం చిరపరుచుకున్న జాలనే కట్టా. నా అవమానములన్నిటికీ కారణమైనది ఆ మాయసభే కదా? నా క్రోధంకు ఉనికి పట్టినది ఆ మాయసభే కదా? కట్ట తొలత ఈ రాజసూయమే లేకున్నా ఇంతటి ఉట్టిపాటి పుట్టనే పుట్టినది కదా? అవురా, ధర్మజ రాజ సుయోధన సర్వభో నిర్మూలనకు విషవాజపు సందర్శనంబైనది. రాజనీతి భవులు పరవంచన శక్తులు ఆ పాపకరులు పాండవులు పిలిపించినంతనే నేనేలా రాజసూయంబుకు అరుగబులే. అరిగి తిప్పు, నాకేలా పాడు మాయసభ సందర్శన నేర్చి అంకురించబులే. అంకురించి పో, నేనేల అందందు తిరగాడుచు అవాచ్యములకు అవమానములకు లోను కావాలే. లోనైతి పో, ఆ సమయం నా పాపిష్టి పంచాలి నన్నేల నిరద్గరుగా పరీక్షించవలే. తెలిసినది రాజసూయ మూల్యం ఈ కుటిలో పైనట నిస్సంశయము నిరుద్ధరణం నిర్వివాదం. ఎంతటి మోసము, ఎంతటి దుండకం, ఎంతటి కౌర్యం! ఓరోరి ముసుక రాదములారా, పాండు భూపాల గర్భ భారభూతులారా.

0: ఏమినా వెర్రి, అభిజాతం నందు దృష్టి సారింపక, ఆత్మ గౌరవం నందు గురి నిలపక, సార్వోపదంబైన గణింపక, నేనెట్టెట్లో ఎక్తాలంచబడి కొట్టుకుంచున్నాడను. నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిగ్రుని నిరంతర ఇరాజిత నిజపాద పంకేరుడిననై, సింధుర శత్రుషజ పరివేషిత వసుంధర భార దూరవుడిననై, పరరాజ మద సంబరణ భీకర భుజముల సముద్రుడననై, 14 భవనములు ఒక్క పెట్టున ఎత్తి వచ్చిన డుక్కని పంచాలు ప్రచండ ప్రతాప ప్రభాయి బాసితులకు నూరుగు సోదరులకు అగ్రజండననై, చండత్ర ప్రక్రజ్వాలమై దిగంత విశ్రాంత సతుశీలితమై మహనీయమై అభిమాన వల్ల ప్రతికృతమై నిష్కలంకమై జగమ్మన పేరెన్గన్న సుక్షేత్ర వంశం జనించి అనేక వచనాది అది నా దుండకు నాకు ఈ ప్రపంచం అసాధ్యము ఇప్పుడే పోయి ఆ పురము భస్మీపటలము గావించదా, ఆ పాంచాలి నేంచరాని మహాపదలమించదా, నా మనోకులములకు కారణమైన మయ సభను విధ్వంసమనర్చదా. ఆ దుర్మాత్ములారా, పాండవ హతకులారా, ఈ సుయోధన సార్వభౌముడు బంధుకుననియు మీది మిక్కిలి మీ వంటి సమాంతర మాదక నేకులకు శాసకుడునయు తలంపరైతిరే. అప్పుడే దుర్మద ద్వాంతం కనులకు ఎగదంటేనా? అప్పుడే యుక్తాయుక్త జ్ఞానం నశించనా? ఆహా, కొంచెపు సిరి కనులు గాననిచ్చినా ఎట్టెట్లో ఒక రాజసూయము నిర్వచించింది కదా అని కన్నుల మిల్లు గానుకున్నరే. కానిమ్ము బహునోకత దురాంత వారి వంక సమర్థ ప్రతివంచనము కాదా? ఈ కుర్ముక్రాని క్రోధము బౌరూరియ గర్వపర్వంతో నూన్మూలన అవజ్రాయుధము కాదా? ఈ చక్రవర్తి కౌర్యం భవచించిన తోట మత్త మతాంగ కవచవ కవట విభాషవ పాటవ దగ్గరసిమ కిశోర నగాక్షములు కావా? ఈ కురుముక్రాని ప్రాధములు పరంపరలు ఓరి రాజ్యకుల బంధవులారా, మిమ్మల్ని ఇంకా ఇంద్రప్రస్థపురం నిలించిన నేను సుయోధుండనేనా? మీ కట్టుపుట్టలు నూట లాగించి నట్టల్లో గుట్టపాలు గావించి చెట్టును పట్టింపకున్న రాజరాజునేనా? నిండు సభ మధ్యమున ప్రతి సమయంగా పర రాజ సమక్షమున మీ మాన మారుడి ఓడి చేయకుండా ఈ భూమండలంగా రాజరాజును పిలిపించుకున్నదనే పాండహకుర మరణ భూమికై హృదయ గుండం ప్రజలుచున్నదే. మంత్రోపదేశకులు లేరే, ఏమి కర్తవ్యము? ఈ అవమాన సంజనిత సంతాపం పనివారిమై మితిమీరి నిలిచిన చోట నిల్వంచటలేదే. అబ్బా, దుర్వరా దర్వీ గారు ఇషాంతిల కన్నా తాళి ఉండదు గాని ఈ దుర్యోధకు తాళి ఉండత దుర్భరంభు. ప్రళయ సమయ సముద్రుడి భండ బల చండాది చండ దనుపుల కన్నా సైపెద్దు గాని ఎవరినో దారుడ పమ్ము దుస్సహామి, ఎవరినో దారుడ పమ్ము దుస్సహామి. దేహమా మా పాద మస్తకం అంట లేగుచున్నవి. ఒక్క దరిద్రుని ఆత్మ సంతృప్తి కింద మేరయున్నది గాని నా ఈ పరితాపంకు మేర లేకున్నది. ఏమి కర్తవ్యము?
1: రంగస్థలి కార్యక్రమంలో మీరు ఇంతవరకు మాయసభ సీను నుండి శ్రీ బి మధు పాడిన దుర్యోధనుని పాత్ర పద్యాలు విన్నారు. హార్మోనియం సహకారం శ్రీ ఎం నారాయణ రెడ్డి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సత్ శ్రీ అకాల్.
1: నమస్కారం సార్.
0: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
1: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్లి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, "నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?

0: అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనటానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
0: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు, కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పనిచేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలున్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్ మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారీ గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి

పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని మా నాన్నగారు కూడా నాతో అన్నారు. నువ్వు ఈ రంగంలోకి అడుగుపెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగుపెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచే

0: వారు స్ప్రింట్ చేయలేరని జనన్ నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురిందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
0: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురిందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారో నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డకడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్లారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్న కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి

మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్ గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన, మిత్రులారా ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ల నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు, కావలసిందొక్కటే

మంచి సంకల్పం, నిరంతర కృషి, వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీలిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా.
ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం,

సునాయాసంగా నేర్చుకున్నారు. రాజ్కోట్లోని బిగ్ బ్యాంక్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రానఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రుడారా, నీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ల దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప

0: బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ల దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకొచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ఈరోజు ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు. వేసవిలో లభించే మామిడి పండ్ల గురించి ప్రస్తావించిన ప్రధాని వాటిని సాగు చేస్తున్న రైతుల కృషిని ఈ సందర్బంగా ప్రశంసించారు. ఇటీవల తాను చేసిన నెదర్లాండ్స్ పర్యటన సందర్బంగా చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను ఆ దేశం భారత్కు తిరిగి అప్పగించినట్లు తెలిపారు.
1: एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इन ताम्र पट्टिकाओं में चोला वंश की उपलब्धियों का भी वर्णन मिलता है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है. चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్ లోని మలహార్లో 6-7 శతాబ్దాలకు చెందిన పాండువంశ మహర్షి బలార్జునుడికి సంబంధించిన మూడు అరుదైన రాగి ఫలకాలు కూడా లభించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు రోజురోజుకు ప్రాచుర్యం పొందుతున్నాయని, వాటి కార్యకలాపాలు పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు, పాఠశాలల నుంచి పార్కుల వరకు కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి పేర్కొన్నారు. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్ గా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, నిర్ణయాత్మక కార్యాచరణను ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. త్రివిధ దళాలు దేశ సేవ కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తాయని తాను హామీ ఇస్తూ,
2: వి పే హోమేజ్ టు అవర్ బ్రేవ్ హార్ట్స్ హూస్ వాలర్, సాక్రిఫైస్ అండ్ డెడికేషన్ టు ద నేషన్ కంటిన్యూ టు ఇన్స్పైర్ అస్. వి ఆర్ కమిటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ వెటరన్స్ అండ్ వీర్ నారీస్. ఐ అష్యూర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా దట్ ది ఆర్మ్ ఫోర్సెస్ విల్ కంటిన్యూ టు సర్వ్ ద నేషన్ విత్ డెడికేషన్, కరేజ్, ఆనర్ అండ్ ప్రొఫెషనలిజం.
0: అలాగే భారత నావికాదళ నూతన అధిపతిగా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి స్థానంలో నియమితులయ్యారు. గత 12 ఏళ్లలో భారత్ సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. దూరదర్శన్ న్యూస్ తో జరిగిన ఒక పాడ్కాస్ట్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దిలో భారతదేశం అధికంగా పాలు పంచుకుంటోందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో భారత్లో పెరుగుతున్న ప్రాబల్యాన్ని ప్రస్తావిస్తూ, అంతరిక్షం, అణుశక్తి, క్వాంటం టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వచ్చ ఇంధనం వంటి రంగాలలో దేశం గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఈ రంగాలు సమిష్టిగా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశానికి అవసరమైన శాస్త్రీయ సాంకేతిక పునాదిని నిర్మిస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ సింధు సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళం మొత్తాన్ని ఓడరేవులకే పరిమితం చేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్పై ఒత్తిడిని తీసుకురావడంలో నౌకాదళం కీలక పాత్ర పోషించిందన్నారు. భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రువులపై నిరంతర పోరాటాన్ని కొనసాగించిందని, ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం దాని ఓడరేవులకే పరిమితమైందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సందర్బంగా భారత నౌకాదళం తన సంపూర్ణ పోరాట సంసిద్దత, కార్యాచరణ పరిధి, నిరోధక సామర్థ్యాలను ప్రదర్శించిందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.

0: ప్రధానమంత్రి ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. షిలాంగ్లోని ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతి ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇది ఉత్తమ వ్యాయామ పద్దతుల్లో సైక్లింగ్ ఒకటని, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం వంటి బహుళ ప్రయోజనాలను అందిస్తుందన్నారు. తక్కువ దూరాలకు, రోజువారీ ప్రయాణాలకు సైక్లింగ్ ను అలవాటు చేసుకోవడం ఇంధన పరిరక్షణ దిశగా జరుగుతున్న జాతీయ ప్రయత్నాలకు దోహదపడుతుందని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఈ నెల 29న దేశవ్యాప్తంగా 15,000 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఒక్కరోజులోనే ఏర్పాటు చేసి భారత్ అతిపెద్ద రికార్డును సాధించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒకే రోజులో రికార్డు స్థాయిలో 4,700 రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను నమోదు చేయడం ద్వారా ఈ విజయానికి మహారాష్ట ప్రధాన సహకారిగా నిలిచిందని సామాజిక మాధ్యమ పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ ఘనతతో గుజరాత్ తరువాత దేశంలో 6,00,000 రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మైలురాయిని దాటిన రెండవ రాష్టంగా మహారాష్ట నిలిచిందని ఆయన వెల్లడించారు. వాతావరణం. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. అలాగే రేపు ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని అక్కడక్కడా ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో రాజస్థాన్లోని అక్కడక్కడా ధూళి తుఫాన్లు సంభవిస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనా కాలంలో వివిధ సంస్కరణల ద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో వీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే నెట్వర్క్ అభివృద్ది, రైల్వే రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాల స్వీకరణ వంటి చర్యలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదివరకు దేశంలో 70 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 150కు చేరుకుందని తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
2: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं सर फिरोजी. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने आकाशवाणी से मन की बात कार्यक्रम में प्रकृति संरक्षण, स्थानीय समस्याओं के समाधान और अन्य सामाजिक कार्यों में लोगों के प्रयासों की सराहना की. प्रधानमंत्री ने राष्ट्रीय खेल आयोजनों में उभरते खिलाड़ियों के अच्छे प्रदर्शन की भी प्रशंसा की. केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड ने 12वीं कक्षा की उत्तर पुस्तिकाओं के मूल्यांकन के लिए ऑन मार्क पोर्टल की सुरक्षा सुनिश्चित करने के लिए साइबर सुरक्षा विशेषज्ञों की टीम तैनात की. हिमाचल प्रदेश नगर निकाय चुनाव में भाजपा ने 4 में से 3 नगर निगमों में जीत हासिल की. म्यांमा में एक इमारत में हुए विस्फोट में 45 से

0: లలిత గీతం విన్నారు కదా, ఇప్పుడొక ప్రకటన.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, హలో కర్నూలు ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా మీరు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 259611, మరొక నంబర్ 259612, ఎస్టీడీ కోడ్ 0858. ఇవాళ ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దామా. హలో హలో హలో హలో హలో
3: హలో
0: కర్నూలు ఎఫ్ఎం అండి.
3: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: వనపర్తి అండి.
0: వనపర్తి నుండి. మీ పేరండి?
3: శంకర్ సార్.
0: శంకర్ గారు, ఏ సినిమా నుండి పాట వింటారండి?
3: స్వయంవరం సార్.
0: స్వయంవరం,
3: గాలివానలు.
0: ఓకే, తప్పకుండా
3: సార్. మీ పేరు సార్?
0: నా పేరు అశోక్ అండి.
3: అశోక్ గారు, భోజనం అయింది సార్?
0: అయిపోయిందండి. గాలివానలో పాట వింటారా? తప్పకుండా అండి, మీకోసం వినిపిస్తున్నాం. మరి ఓకేనండి, మరి మీరు విని ఆనందించండి.
3: థాంక్యూ సార్.
0: ఓకేనండి, వెల్కమ్.

0: హలో
1: హలో
0: హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
1: హలో నమస్కారం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కర్నూలు నుంచి మాట్లా.
0: కర్నూలు నుంచి? ఓకేనండి. మీ పేరు?
1: ధనరాజ్.
0: ధనరాజ్ గారు ఏ సినిమా నుండి పాట వింటారండి?
1: పండంటి కాపురం సినిమాలో.
0: పండంటి కాపురం?
1: కట్టుకుందాం.
0: ఓకేనండి, తప్పకుండా వినిపిస్తామండి ధనరాజ్ గారు. ఓకేనండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నరేష్ సార్, ముసాపేట్ నుంచి.
0: నరేష్ ముసాపేట్ నుండి. ఓకే, ఏ సినిమా నుండి పాట వింటారండి నరేష్ గారు?
1: సార్ జెమిని సార్ సినిమా పేరు.
0: జెమిని?
1: అవును సార్.
0: వెంకటేష్ గారిది?
1: అవును. బ్రహ్మ ఓ బ్రహ్మ అనే పాట సార్.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాం. ఓకేనండి నరేష్ గారు, మరి మీ అందరి కోసం మీరు అడిగిన పాట వచ్చేసిందండి.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకేనండి, వెల్కమ్.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: అందుబాటు నుంచి సార్, మహమూద్.
0: మహమూద్ గారు బాగున్నారా?
1: బాగున్నా సార్, మీరు బాగున్నారా సార్?
0: బాగున్నామండి. ఏ సినిమా నుండి పాట వింటారు?
1: పునర్జన్మ సార్.
0: పునర్జన్మ, అందులో ఏ పాట వింటారు?
1: ఎవరివో నీవెవరు అనే పాట ఉంది సార్.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాను ఆ పాట.
1: మంచి సార్, అందరి కొరకు సార్.
0: ఓకేనండి, మరి మీకోసం మీకు ఇష్టమైన పాట వినిపిస్తున్నాం.
1: మంచి సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి.

0: हेलो हेलो हेलो
1: हेलो
0: हेलो
1: हेलो
0: कर्नूल एफएम अंडी।
1: हेलो అండి బబ్లు
0: వరంగల్ నుంచి బబ్లు గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను.
0: ఓకే, ఏ
1: అయితే
0: సినిమా నుండి పాట వింటారండి?
1: ఐపీఎల్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఆట సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్లే చేయండి. ఎందుకంటే
0: ఓకే
1: ఈరోజు జీటీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి
0: ఓకే
1: గుజరాత్ టైటన్స్ అన్న అందుకనే మరి మ్యాచ్

0: కార్యక్రమంలో చివరగా హలో హలో హలో కర్నూలు ఎఫ్ఎం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కర్నూలు నుండి. ఓకే, ఏ సినిమా నుండి పాట వింటారండి? ఆత్మబంధువు. ఓకే, మా ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటారా అండి మీరు? ఓకే, ఆత్మబంధువులో ఏ పాట వింటారండి?
1: అది ఎవరో ఎవరు కన్నా

0: కదండి.
1: ఆత్మ బంధువులో రెండు పాటలు ఉన్నాయండి అంతే, చదువు రానివాడు అని ఒకటి, అనగనగా రెండు పాటలు ఉన్నాయండి. అందులో ఏ పాట వినిపించమంటారు?
0: అయితే పాండవ వనవాసం సాంగ్ వేయండి ఒకటి.
1: పాండవ వనవాసం, అందులో ఏ పాట వింటారండి పాండవ వనవాసంలో?
0: అది హిమగిరి సొగసులు ఆ పాట వినదండి.
1: ఓకేనండి, తప్పకుండా వినిపిస్తాం ఆ పాట. ఓకేనండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం. ఓకేనండి, ఓకేనండి, వెల్కమ్ అండి.

మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఏకచిత్రగానం శీర్షికన రాముడు భీముడు చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు ఘంటసాల పి సుశీల, మాధవపెద్ది రాణి, సంగీత నిర్వహణ పెండ్యాల. వినండి రాముడు భీముడు చిత్రం నుండి పాటలు.

0: ఉన్నాడు మాలిని ఉన్నాడు. కన్నుగారని కండ కాలంబున ఈ దృహంకార దుర్విదగ్ధుడు నీ కొరత్తిన పరాభవమునకు ప్రతీకారం మరొక ఈ భీమసేనుడున్నాడు. సభాసదులారా, ఇదే నా ప్రతిజ్ఞ వీరుడు. పంచభూతములారా, మీరు వీరుడు.
1: గురు వృత్తు గురు వృత్త బాంధవులనేకుండం మదాధురుడై ద్రౌపది నిట్టు చేసిన కలు దుశ్చాసను లోకధీకర లీలను వధించి తజ్జుపుల వక్షశైల రక్తౌఘ నిర్జర ముర్దీపతి సూదుతుండ అని నా సాధి.

0: సూచితి వాసు యోధన ప్రగల్భ ప్రాలాపములందు భీమసేను నద్వితీయుండు. పంచాలి ఐదుగురు భర్త నుండి నీ వనాధవైతి వీరుల దూతము నిన్ను ఓటుబడి విసర్జించినారు. నీకేల ఇంకా నువ్వు వారిపై ఆశ?
1: వీరులు మరెవరనైనా ఒక వీరుని భర్తగా వరించే సుఖము నుండు
2: భీమసేన
3: శాంతింపు.
4: మిత్రమా రాధేయ, నీ పలుకులు పాంచాలికి సమ్మతంబులయ్యు శ్రీతరజమైన సిక్కులకు లోనగుతున్నట్లున్నది.
0: అవునవును,
4: పాంచాలి శీలవతులైన పతివ్రతలకు కాని పంచభర్తకుమైన నీకేల సిగ్గు. రమ్ము, నా అంకపీఠ అలంకరింపు.
5: రాజ్య సంపద మతమున కోమలి కిష్టదూచి రంభారుని జారు చేసమునుండగ పీచిన ఇద్దురా దుర్వార మదీయ బాహుబల దర్పిత చండగదాధిఘాత భద్రారు తరోరు చే

శ్రోతలు, ఏకచిత్ర గణం శీర్షికన రాముడు భీముడు చిత్రం నుండి పాటలు వింటున్నారు. గాయని గాయకులు ఘంటసాల పి సుశీల, మాధవ పెద్ది రాణి, సంగీత నిర్వహణ పెండ్యాల

0: ఏమిటేమిటేమిటే మచ్చికా అలా ఉంటున్నా ఎలాగుంటుందో అది సిద్ధంగా చెప్పు.
1: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు.
0: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు.
1: గాంధీ మహాత్ముడు కలగన్న రోజు.
0: నెహ్రూ అమ్మ చూడు నెలకొల్పు రోజు.

ఏకచిత్రగణం శీర్షికన మీరింతవరకు రాముడు భీముడు చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు ఘంటసాల పీసుశీల మాధవపెద్ది రాణి, సంగీత నిర్వహణ పెండ్యాల. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా మాతృదేవత చిత్రం కోసం పి సుశీల పాడిన పాట దాశరథ గీతం, కెవి మహాదేవన్ సంగీతం.

కార్యక్రమంలో తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో మరో చరిత్ర చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

కార్యక్రమంలో తర్వాత అనురాగ దేవత చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వేటూరి గీతం చక్రవర్తి సంగీతం.

శ్రోతలు, ఆకాశవాణి 102.4 మెగాహెర్ట్స్ పై అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వేటూరి గీతానికి చక్రవర్తి స్వరాలు అందించగా, మహారాజు చిత్రం కోసం పి. సుశీల పాడిన పాట

కార్యక్రమంలో తర్వాత పి ఆదినారాయణరావు సంగీత సారథ్యంలో భక్త తుకారం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట

కార్యక్రమంలో చివరగా త్రిశూలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీతం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి అల్లనాటి మధురగీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11:00 వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: In the high-voltage IPL title clash, Gujarat Titans set a target of 156 runs for defending champions Royal Challengers Bengaluru, RCB, at the Narendra Modi Stadium in Ahmedabad. In reply, RCB were 133 for 5 in 14.3 overs when reports last came in. Put into bat, Gujarat Titans posted 155 for 8 in their 20 overs, with Washington Sundar scoring an unbeaten 50 off 37 balls. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 11:10. ఇంతటితో ఈనాటి ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.